ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 27వ రోజు, క్రీశకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీ శుక్రవారం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటల 58 నిమిషాల 43 సెకండ్లు. శుభోదయం.

0: దేశంలో నలు దిశల నవోదయమే కలిగి.
1: దేశభక్తి గీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు.
2: దిస్ ఇస్ ఆకాశవాణి. ది న్యూస్ రెడ్ బై నీనా అరకెల్.

0: بسم الله الرحمن الرحيم అమిత దయామయుడు అనంత కృపా సముద్రుడు అపార కరుణా సాగరుడైన ఆ అల్లాహ్ పేర. ప్రపంచము పుట్టిన నాటి నుండి మానవ జన్మకు మూలకారకుడు, మొట్టమొదటి దైవ ప్రవక్త, ఆదిమానవుడైన ఆదమ అలైహిస్సలాతు వస్సలాం కాలము నుండి విశ్వకారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సలల్లాహు అలహి వసల్లం వారి కాలం వరకు ఈ భూమిపై ఎందరో దైవ ప్రవక్తలు అవతరించి అశాశ్వతమైన ఈ మానవ జీవితం గురించి ప్రజలకు బోధించి జీవితపు వాస్తవికత ఏమిటో ఎరుకపరిచారు. అదేవిధముగా అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ కూడా చరిత్ర నుండి మీరు గుణపాఠము నేర్చుకోండి, ఎందుకంటే మీకంటే ముందుగా గతించిన తరాల వారిలో మీకంటే గొప్ప గొప్ప వాళ్ళున్నారు, మహామహులున్నారు, ఇంకా ఎందరో జ్ఞాన ప్రజ్ఞా పరాక్రమ ప్రతిభలు కలవారు ఉన్నారు, అయినా ఈ విషయాన్ని విస్మరించకండి అంటూ హెచ్చరిస్తూ ఉంది. చివరకు ఆ హెచ్చరికల సారాంశం వెరసి మానవ జీవితానికి ముగింపు తప్పదు అన్నదే, ప్రతి మనిషి ప్రాణం ఉన్నంత వరకు ఈ లోకంలోనే జీవించక తప్పదు, ఎందుకంటే మనిషి ఈ ధరణిలోనే పుడుతూ ఉన్నాడు, ఈ మట్టిలోనే కలిసిపోతున్నాడు కాబట్టి. అందుకే అయాచితంగా లభించిన జీవితాన్ని, ఉచితముగా లభించిన ఈ లోకాన్ని అంటిపెట్టుకుని మానవుడు జీవనయాత్ర సాగిస్తూ ఉన్నాడు. ఇక జీవితానికి సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో మనిషికి ప్రధానమైన అంశం సుఖపడటం. నిజానికి ప్రతి మనిషి సుఖపడాలనే కోరుకుంటాడు, అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కూడా. పోతే ఈ లోకంలో ఉన్న మానవుడు రెండు రకాల సుఖాలను పొందటం తమ తమ జీవిత లక్ష్యంగా భావిస్తారు. అవి ఇహలోక సుఖాలు మరియు పరలోక సుఖాలు. అంటే దేవుని పట్ల మరణానంతర జీవితం పట్ల విశ్వాసమున్నవారు పరలోక సుఖాలను పొందటమే జీవిత లక్ష్యమని భావిస్తే, దాని పట్ల నమ్మకము లేనివారు ఐహిక సుఖాలను గ్రోలడమే జీవిత పరమార్థమని భావిస్తారు. అందువల్ల పరలోకం అనేది ఉంది లేదు అనే మానవుల నమ్మకాలను మధ్య తిరుగుతూ ఉంది. అయితే మనకు జగత్తు అనేది ఒకటి ఉంది, అది గోచర అగోచరాలతో కూడి ఉంది. అందులో మన భూగోళం కూడా ఉంది, దీని చుట్టూ శూన్యముంది, పైన ఆకాశముంది, అక్కడ సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, ఆ చుట్టుపక్కల గ్రహాలు కూడా ఉన్నాయి, ఇంకా పైన ఆ పైన ధగధగమంటున్న నక్షత్ర మండలాలు కూడా ఉన్నాయి. అలాగే మహత్తరమైన ఈ సృష్టి మానవుడు వెళ్ళగలిగినంత దూరం వరకు విస్తరించి ఉంది, ఇంకా ఎవ్వరు వెళ్ళలేనంత దూరం వరకు వ్యాపించి ఉంది. అందుకే ఇది అనంత సృష్టి, ఇది ఎన్నో అద్భుతాలతో నిండి ఉంది, ఇంకా అంతుచిక్కని రహస్యాలతో కూడా నిండి ఉంది. అయితే వాటి గురించి తెలుసుకునేందుకు మనిషికి మేధస్సు ఉంది, అందుకే ఇదంతా మీకోసమే సృష్టించబడింది అని ధార్మిక గ్రంథాల్లో సెలవీయబడింది.
1: సూక్తి రత్నావళి కార్యక్రమంలో మీరింతవరకు పి అబ్దుల్ ఖాదర్ గారి మాటల్లో ఖురాన్ సూక్తులు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం.

గొర్రె మేక మాంసానికి ఉన్న ధర డిమాండ్ దృష్ట్యా యువకులు, ఉత్సాహమున్న జీవాల పోషకులు, మహిళలు గొర్రెల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. పాడి పరిశ్రమతో పోల్చితే ఈ జీవాల పెంపకాన్ని తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టడం, జీవాల పెంపకాన్ని మహిళలు, వృద్ధులు తేలికగా భావించటం వల్ల ఇటువంటి పరిస్థితుల్లో గొర్రె మాంసం డిమాండ్ దృష్టిలో ఉంచుకుని తక్కువ కాలంలో దృఢంగా, ఏపుగా పెరిగి మంచి తూకం ఇచ్చే గొర్రె జాతులను ఎంపిక చేసుకుని వాటి పోషణలో చిన్న చిన్న మెలకువలు పాటించటం వల్ల జీవాల పెంపకాన్ని లాభదాయకంగా మార్చుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు జాతి, డెక్కన్ జాతి గొర్రెలు ఎక్కువగా కనిపిస్తాయి. సాధారణంగా 90% జీవాలు సెప్టెంబర్, జనవరి మాసాల్లో పిల్లలు చేస్తాయి. సరైన ప్రణాళిక వేసుకుని ఈ పిల్లలను పెంచితే గొర్రె లేదా మేక మాంసానికి అధిక డిమాండ్ ఉండే బక్రీద్, దసరా, క్రిస్మస్, సంక్రాంతి సమయాలకు వీటిని మార్కెట్ పరువుకు తీసుకుని రావచ్చు. మాంసం కోసం పెంచే గొర్రె పిల్లలు 9 నుండి 12 నెలల వయసులో 25 నుండి 35 కిలోల బరువు వచ్చి మార్కెటింగ్కు అనుకూలంగా ఉంటాయి. గొర్రె పిల్లల్లో మరణాలు పుట్టిన 2 వారాలలోపు అధికంగా ఉంటాయి. దీనిని మనం అధిగమిస్తే మరణాల శాతం 2.5% మించకుండా జీవాల పెంపకాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చు. ఆరోగ్యమైన గొర్రె పిల్లల పోషణ తల్లి గర్భం నుండే మొదలవుతుంది. దీనికై చూడి గొర్రెలను గుర్తించి అవి ఈనడానికి 3-4 వారాల ముందు నాణ్యమైన దాణా అందిస్తే పుట్టబోయే గొర్రెపిల్లలు అధిక బరువును కలిగి మరణాల శాతం తక్కువగా ఉంటుంది. ఈనిన వెంటనే జున్నుపాలు పట్టించటం, తల్లి గొర్రెకు మంచి దాణాను అందించటం వల్ల పాలు బాగా ఉత్పత్తి అయ్యి గొర్రెపిల్లలు ఆరోగ్యంగా పెరుగుతాయి. వారం వయస్సు కలిగిన గొర్రెపిల్లలకు క్రీపు దాణా అలవాటు చేయాలి. క్రీపు దాణాలో మాంసపు కృత్తులు 20 నుండి 22% ఉండటం వల్ల గొర్రెపిల్లలు త్వరగా పెరుగుతాయి. దీంతోపాటు లేత గడ్డిని కూడా గొర్రెపిల్లలకు అందించాలి. 2-3 నెలల జీవాలను తల్లుల నుంచి వేరు చేయాలి. తల్లుల నుంచి వేరు చేసిన గొర్రెపిల్లలను 2 విధాలుగా పెంచుకోవచ్చు. మొదటిది సాంద్ర పద్ధతి. పచ్చిక బయళ్లలో మేసే అవకాశం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీవాలను ఈ పద్ధతిలో పెంచుకోవచ్చు. 6 నుండి 8 వారాల పిల్లలను తల్లుల నుంచి వేరు చేసి షెడ్లలో ఉంచి వాటికి అవసరమయ్యే గడ్డి, దాణా, నీరు షెడ్డులోకి సరఫరా చేయాలి. ఈ పద్ధతిలో పెంపకం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. విస్తృత పద్ధతి. ఈ పద్ధతిలో తక్కువ ఖర్చుతో జీవాలను పెంచుకోవచ్చు. పగటివేళ జీవాలను అందుబాటులో ఉండే పచ్చిక బయళ్లలో మేపి రాత్రి సమయంలో పాకల్లో లేదా షెడ్లలో ఉంచి వాటికి గడ్డి, దాణా, నీరు అందించాలి. సాంద్ర పద్ధతిలో పెంచే జీవాలతో పోల్చినప్పుడు ఈ పద్ధతిలో పెరిగే జీవాలు మార్కెట్ బరువుకు రావటానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. పరిమితంగా దాణా, మొక్కజొన్న, బియ్యం, సజ్జగింజల నూకలు అందించటం వల్ల వీటి పోషణ ఖర్చు తక్కువగా ఉంటుంది. జీవాలలో కొవ్వు శాతం కూడా తక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిలో పెరిగిన పిల్లలు మార్కెటింగ్కు అనుకూలంగా ఉంటాయి. అంతేగాక ఈ జీవాల నుండి వచ్చే మాంసంలో విటమిన్ ఇ, ఒమేగా 3, ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉండి రుచిగా ఉంటుంది. అయితే ఈ పద్ధతిలో పెరిగే జీవాలకు పరాన్న జీవుల సమస్య అధికంగా ఉంటుంది. ఏ పద్ధతిలో గొర్రెలు లేదా మేకలు పెంపకం అవలంబించినా క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేయించి నట్టల నివారణ మందు తాగించాలి. విస్తృత పద్ధతిలో పెంచే జీవాలు మేసే పచ్చిక బయళ్లలో స్టైలో లూసర్న్ విత్తనాలను తొలకరి సమయంలో చల్లితే అవి మంచి మాంసకృతులు ఉన్న పశుగ్రాసం జీవాలకు అంది వాటి ఎదుగుదలను వేగవంతం చేస్తాయి. సాంప్రదాయ పద్ధతిలో పెంచే జీవాలకు సాగు చేసే పచ్చగడ్డిని ముక్కలుగా కత్తిరించి అందించాలి. దీంతోపాటు స్టైలో లూసర్స్, అలసంద, పిల్లి పెసర, హెడ్జ్ లూసర్న్ వంటి లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలను సాగు చేసి అందించిన అవి దాణా ఖర్చును 50% వరకు తగ్గిస్తాయి. సుబాబుల్, అవిసె చెట్లను పాకల చుట్టూ లేదా పొలం చివర గట్లపై వేసి సాగు చేసి వాటి కొమ్మలను జీవాల

0: లకు మేపుకోవచ్చు. వ్యవసాయ ఉత్పత్తులైన కందిపొట్టు, మినపొట్టు, శనగపొట్టు, ముక్కలుగా కత్తిరించిన వేరుశనగ కట్టె మొదలైనవి జీవాలకు ఇచ్చి మేపవచ్చు. జీవాలకు పెట్టే ఆహారంలో 10% దాణా, 90% గడ్డి ఉండేలా చూసుకోవాలి. సమీకృత ఆహారాన్ని స్వతహాగా తయారు చేసుకునేవారు ఇప్పుడు చెప్పబోయే దినుసులను కలుపుకొని మరా ఆడించి జీవాలను మేపుకోవచ్చు. మొక్కజొన్న 25 భాగాలు, వేరుశనగ చెక్క అంటే ఇందులో పొద్దుతిరుగుడు చెక్క, నువ్వుల చెక్క, కుసుమ చెక్క కూడా వాడవచ్చు, ఇది 32 భాగాలు. గోధుమ తవుడు లేదా నూనె తీసిన తవుడు 40 భాగాలు. మినరల్ మిక్సర్ 2 భాగాలు, ఉప్పు 1 భాగం చొప్పున కలుపుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న సమీకృత దాణాను విత్తనపు పొట్టేలకు 400 గ్రాములు, గొర్రెకు 200 నుండి 250 గ్రాములు, గొర్రె పిల్లలకు 30 నుండి 50 గ్రాముల చొప్పున అందించాలి. క్రీపు దాణా తయారు చేసుకుని పాలు తాగే జీవాలకు వారం వయస్సు నుంచి అందించాలి. ఈ దాణా తయారీలో మొక్కజొన్న, జొన్న, సజ్జలు 35 నుండి 40%, వరితవుడు 20 నుండి 25%, వేరుశనగ చెక్క, సోయా పిండి 20%, పొద్దుతిరుగుడు చెక్క 17%, మినరల్ మిక్చర్ 2%, ఉప్పు 1% చొప్పున వాడాలి. ఇప్పుడు వీటి పెంపకంలో మెలకువల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. మొదటిసారి గొర్రెల పెంపకం చేపట్టేవారు 50 ఆడగొర్రెలు, 2 విత్తనపు పొట్టేళ్లతో ప్రారంభించటం శ్రేయస్కరం. 2 నుంచి 2.5 సంవత్సరాల వయస్సున్న ఆడగొర్రెలను ఎంపిక చేసుకోవాలి. విత్తన పొట్టేలు 10 నుండి 20 నెలల వయసు కలిగి ఉండాలి. త్వరగా లాభాల కోసం గొర్రెల పెంపకం చేపడితే 2 నుండి 3 నెలల వయసు కలిగిన 15 నుండి 20 పిల్లలను కొనుగోలు చేసి వాటిని 6 నుండి 8 మాసాలు పెంచి 30 నుండి 35 కిలోల బరువు చేరుకోగానే మార్కెటింగ్ చేసుకోవాలి. గొర్రెలు మార్చి ఏప్రిల్ మాసాల్లో 15 నుండి 20%, జూన్ సెప్టెంబరిలో 70% నుండి 80% ఎదకు వస్తాయి. అక్టోబర్ నవంబరులో పుట్టిన గొర్రె పిల్లలు త్వరగా ఎదుగుతాయి. గొర్రెలు 2 ఏళ్లలో 3 సార్లు ఈనాలి. ఈనిన తర్వాత 3వ మాసంలో చూలు కట్టేలా చూసుకోవాలి. చూలు కట్టిన తర్వాత 5 నెలల్లో ఈనుతుంది. విత్తన పొట్టేళ్లను తరచూ మంద నుండి మారుస్తూ ఉండాలి. ప్రతి ఏటా 5 నుండి 10% గొర్రెలను మంద నుంచి వేరు చేసి అమ్ముకోవాలి. వయసు మళ్లిన, గొడ్డుపోయిన, ఆరోగ్య సమస్యలున్న గొర్రెలను వేరు చేయాలి. అంతర పరాన్న జీవులను నివారించటానికి ఫిబ్రవరి, మే, నవంబర్ మాసాల్లో నట్టల మందు తాగించాలి. బాహ్య పరాన్న జీవులను నివారించటానికి 2 సార్లు డాక్టర్ల సలహా మేరకు మందు కలిపిన నీటిని జీవాలపై పిచికారీ చేయాలి. క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేయిస్తూ ఉండాలి.
1: పొలం కబుర్లు విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.

0: ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాతి ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్ద దీపాలు వెలిగించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొనగా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ,
1: 140 కోట్ల భారతీయుల యొక్క ఆశాజ్యోతి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టే దిశగా దేశాన్ని నడిపిస్తున్నటువంటి దిశాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఇలా దేశంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఇటువంటి నాయకుడు దేశానికి అవసరం ఉన్నదండి. ఇటువంటి శక్తివంతమైనటువంటి ప్రధానికి భారతదేశానికి అవసరం ఉన్నది కాబట్టి ఆయనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ.
0: అలాగే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, రామ్నాథ్ ఠాకూర్, బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కలిసి ఆశీర్వాద దీపాలను వెలిగించారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త భారతదేశాన్ని నిర్మిస్తున్న విశ్వకర్మ అని అభివర్ణించారు. అలాగే హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద నిర్వహించిన ఆశీర్వాద దీపం కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో యునైటెడ్ కింగ్డమ్ బిజినెస్ స్కూల్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్లోని ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను డిసెంబర్ నుంచి అందించనున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాల అవసరాలకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్దంగా ఉందని అన్నారు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ డ్యాం నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఈసీఆర్ఎఫ్ డ్యాం. ఇటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యాం కు సంబంధించి గ్యాప్ 1 చూస్తే 49% పనులు, గ్యాప్ 2 చూస్తే 43% పనులు ఇప్పటి వరకు పూర్తి చేసినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు కూడా రేపు నవంబర్ నుంచి మరింత స్పీడప్ చేసుకుంటూ ఈ పనులు పూర్తి చేసేటువంటి ప్రక్రియ జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ,
0: వ్యవసాయ ప్రగతిలో విత్తనాలదే కీలక పాత్ర అని, విత్తనాలపై నిరంతరం పరిశోధనలు జరగాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లో నిర్వహించిన భారత్ ఆఫ్రికా విత్తన సదస్సు 2026కు గవర్నర్ నిన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. విత్తన పరిశోధన, ఉత్పత్తి, పరీక్ష, ధృవీకరణ రంగాల్లో తెలంగాణ మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆహార భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం భారత్ ఆఫ్రికా దేశాల మధ్య భాగస్వామ్యాలను మరింత పెంచుకోవాలని సూచించారు.
3: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో నిర్మించిన సెమీ ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రం, అగ్నిమాపక కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ,
4: మంచి సబ్స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ టెండర్ వెహికల్ ఒకటి, ఇవన్నీ కూడా ఇనాగ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనే

0: కూడా ఒక ఫైర్ స్టేషన్ ఉండాలి. అదే విధంగా రెస్పాన్స్ టైం కూడా మినిమం 10 నిమిషాలు 15 నిమిషాలు చేయాలి ఫైర్ టెండర్ వర్క్ ఏదైనా. దానికి సంబంధించి ఫైర్ టెండర్ వెహికల్స్ ను కూడా పెంచాలనే ఉద్దేశంతోనే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తో దగ్గర 225 కోట్ల రూపాయలు ఫైర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ గానీ వెహికల్స్ గానీ ఇవన్నీ కొనేదానికి గవర్నమెంట్ సిద్ధపడింది.
1: ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ ముఖ్య నాయకులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఖరీఫ్ ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు 51% పైగా వర్షపాతం లోటు నమోదైందని తెలిపారు. ఎల్నినో ప్రభావం ముందే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రైతులకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయల పంటల బీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాతి మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలను అందజేస్తారు.
2: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై ఏనికన్నన్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు మాడవీధులకు తరలివచ్చి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహన సేవలను టిటిడి నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
1: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారత, జీవనోపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో సెర్ప్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నిన్న మాట్లాడుతూ ప్రతి స్వయం సహాయక సంఘాల మహిళకు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా రక్షణ కల్పించాలని సూచించారు. సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి స్వయం బ్రాండ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మహిళలు చేతి వృత్తిదారులకు వివిధ వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతస్య ప్రగతి వైశ్వికాః ఆపూర్తి శృంఖలాః సుదృఢీకరిష్యతి తథా విశ్వే పరివర్తమానానాం ఆపూర్తి శృంఖలా సంబద్ధానాం ఆహ్వానానాం మధ్యే నూతనావసరాణాం సృజనం కరిష్యతి. ప్రధానమంత్రి హ్యః నవదిల్ల్యాం యశోభూమౌ సెమికాన్ ఇండియా ఇత్యేతస్య పంచమ సంస్కరణస్య ఉద్ఘాటనం కురవన్ ఏతత్ ఉక్తవాన్.
1: భారత్ హర్ వో కదం ఉఠా రహా హై జో హమే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కా ఏక్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ బనాయ్. భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ హై. ఐసా దేశ్ జబ్ ఏక్ క్రిటికల్ ఇండస్ట్రీ మే సఫల్ హోతా హై తో ఇస్సే పూరీ దునియా కీ సప్లాయ్ చైన్ కో తాకత్ మిల్తీ హై ఔర్ ఆజ్ జబ్ సప్లాయ్ చైన్ వెపనైజ్ హో రహీ హై తబ్ తో ఇస్కీ మహత్తా బహుత్ బడ్ జాతీ. భారత్ మే హో రహే ఇస్ డెవలప్మెంట్ కో హమే ఇస్ బడే నజరియే సే భీ దేఖనా హై. భారత్ కీ ఎస్పిరెన్స్ ఆప్కే సామ్నే ఔర్ భారత్ మే బన్ రహే నయే అవసర్ ఆప్కా స్వాగత్ కర్నే కే లియే తయార్ హై.
0: ततः परं कार्यक्रमस्य अनन्तरं वार्ताहरान् सम्बोधयन् केन्द्रीय मन्त्री अश्विनी वैष्णवः उक्तवान् यत् सेमिकॉन 2.0 इति पारिस्थितिक तन्त्रस्य अन्तर्गतम् अद्यावधि प्रायः 1,00,000 कोटि रूप्यकाणां निवेश सम्बद्धाः प्रतिबद्धताः प्राप्ताः सन्ति. भाजपेति दलेन प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः 76वें जन्मदिवसस्य उपलक्ष्ये ह्यः मासैक पर्यन्तं प्रवर्तमानस्य राष्ट्रव्यापिनः सेवा संकल्पाभियानस्य शुभारम्भः कृतः. अस्य अभियानस्य मुख्योद्देश्यं जनसेवायां प्रधानमन्त्रिणः प्रतिबद्धतां प्रकाशयितुं तथा जनान् विशेषतः युवकान् सेवाकार्येषु प्रवर्तयितुं प्रोत्साहयितुं च अस्ति. अनेन अभियानेन गुजरात राज्यस्य मुख्यमंत्री रूपेण श्रीमोदिनः 1,000,000,000 वर्षस्य अक्टूबर मासस्य 7वें दिनांके शपथ ग्रहणस्य 25वर्षपूर्तिरपि स्मर्यते. अभियानम् आगामी मासस्य 17वें दिनांक पर्यन्तं प्रवर्तिष्यते. विदेश मन्त्रालयेन पारपत्र संशोधन नियमाः 26/26 इति अधिसूचिताः येन 80-90शततमवर्षस्य पारपत्र नियमेषु संशोधनं कृतमस्ति. संशोधनानुसारं 15 वर्षात् न्यून वयस्काय बालकाय प्रदत्तं 36 पृष्ठयुतं साधारण पारपत्रं 5 वर्षपर्यन्तं उतवा तस्य 18 वर्षवयः प्राप्तिपर्यन्तं एतयोः यत् पूर्वं भवति तत् पर्यन्तं वैधं भविष्यति. अमेरिका देशे भारतस्य राजदूतः विनय मोहन क्वात्रा उक्तवान् यत् भारतं विश्वस्य शीघ्रतम वर्धमानासु प्रमुखासु अर्थव्यवस्थासु अन्यतमं तथा ऊर्जसः तृतीयः बृहत्तमः उपभोक्ता अस्ति. विदेशमन्त्री डॉ एस जयशंकरः ह्यः थिम्फू नगरे भूटान नरेशेन जिग्मे खेसर नामग्येल वांगचुक इत्यनेन सह मेलनं कृतवान्. सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे डॉ जयशंकरः उक्तवान् यत् भारत भूटानयोः मध्ये विद्यमानां विशिष्टां मैत्रीम् इतोऽपि सुदृढीकर्तुं भूटान नरेश द्वारा प्रदत्त मार्गदर्शनं महत्वपूर्णमस्ति. पुरुष क्रिकेट क्रीडायां ह्यः रात्रौ नवदिल्ल्याम् आयोजिते तृतीये 20-20 अन्ताराष्ट्रिय द्वन्द्वे भारतेन अफगानिस्तानदलं 27.1 शत धावनांकैः पराजित्य त्रिस्पर्धात्मिका श्रृंखलायां सर्वासु तिसृषु स्पर्धासु विजयः अधिगतः इति वार्ताः.
2: ఆకాశవాణి కడప కేంద్రం అనునిత్యం ఆకాశవాణి ప్రసారంతో మీకు ఆనందం విజ్ఞానం.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం ఆకాశవాణి మీ తోడు మీ నీడ.
2: కార్యక్రమాల వివరాలతో కూర్చిన ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. అలాగే రాత్రి 8 గంటలకు సర్వభూపాల వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఇతర కార్యక్రమాల వివరాలు కాంతరేఖల్లో 7:15

సమాచార వేదిక చరిత్రలో ఈరోజు భాగవత కథాసుధ పదవ స్కంధం ఉత్తరాధ్యాయం రెండవ భాగం వింటారు. వ్యాఖ్యానం ఆచార్య జె హేమలత గారు. ఆ తర్వాత గాంధీ మార్గం. ఈ రెండు అంశాలు 8 గంటలకు హిందీలో, 8:15కు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతున్నాయి. వార్తా వ్యాఖ్య 8:30, 8:35 చిత్రమంజరి, 9 గంటలకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీతులు కె నరసింహం, కె రామానుజాచార్యులు. 9:30 హాల అభిరుచి, ఫోను ద్వారా శ్రోతలు కోరే పాటలు, ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళిపై ప్రత్యేక కార్యక్రమం 10:00. 10:15 వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరే పాటల మనోరంజని. పదకొండు గంటలకు చిత్రసీమ, 11:30 ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు. కర్ణాటక సంగీతంలో 12:05 అలాగే 2:30 శ్రీమతి డి శ్రీలక్ష్మి గారి గానం ప్రసారమవుతుంది. 12:40 భగవంత్ కేసరి ఏకచిత్ర గానంలో పాటలు ప్రసారమవుతున్నాయి. 1:20 తెలుగులో ప్రాంతీయ వార్తలు. 1:30 భట్టి విక్రమార్క భేతాల కథ సమర్పణ శ్రీమతి బి సృజన కుమారి. ఆ తర్వాత వంట వార్పు కూడా. 2:15 చిత్రసీమ. ఇక సాయంకాలం 5:00 చిత్రసీమతో సాయంకాలం ప్రసారం ప్రారంభం. 5:15 యువవాణి, ఇందులో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు క్రీడా వార్తలు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు. తెలుగులో ప్రాంతీయ వార్తలు 6:10. 6:20 సంస్కృతంలో వార్తలు. పల్లె ప్రాంతాల్లో ఈ సాయంకాలం 6:30 శ్రీ ఎన్ చిన్న నానోపతి గారు పాడిన జానపద గీతాలు. వ్యవసాయ సూచనలు 6:50. 7:15 పండసీమల్లో ఆర్యా స్కీమ్ గురించి కడప ఊటుకూరు విస్తరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం. ఆ తర్వాత రైతులకు సూచనలు. వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో 7:45. 8:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం శ్రీయుతులు రామకృష్ణ శేషసాయిబాబు, ఎంజి నందన్ భట్. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 9:30 కరెంట్ అఫైర్స్. 10:00 ఫిల్మీగానే. 10:30 అలనాటి గీతాలు ప్రసారమవుతున్నాయి. కార్యక్రమాల వివరాలతో కూర్చిన ప్రసార విశేషాలు మీరింతవరకు విన్నారు.

0: మోదీ అభివర్ణించారు. న్యూఢిల్లీలోని యశో భూమిలో నిన్న నిర్వహించిన సెమికాన్ ఇండియా 5వ ఎడిషన్ను ప్రారంభించిన ఆయన, ప్రపంచ దేశాలు నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం చూస్తున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారత్ సిద్దమవుతోందని స్పష్టం చేశారు. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సరఫరా సవాళ్లను భారత్ ఒక స్థిరమైన, నమ్మకమైన పరిష్కారంగా నిలుస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
1: భారత్ హర్ వో కదం ఉఠా రహా హై జో హమే సేమీ కండక్టర్ ఇండస్ట్రీ కా ఏక్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ బనాయే. భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ హై. ఐసా దేశ్ జబ్ ఏక్ క్రిటికల్ ఇండస్ట్రీ మే సఫల్ హోతా హై తో ఇస్సే పూరీ దునియా కీ సప్లై చైన్ కో తాకత్ మిల్తీ హై. ఔర్ ఆజ్ జబ్ సప్లై చైన్ వెపనైజ్ హో రహీ హై తబ్ తో ఇస్కీ మహత్తా బహుత్ బఢ్ జాతీ.
0: భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి $5 బిలియన్ భారీ పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.
2: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about $11 to $12 billion. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
0: పీఎం ముద్రా యోజన లబ్దిదారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో ముఖాముఖి సంభాషించారు. 2015లో ప్రారంభమైన పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని తెలిపారు. లబ్దిదారులు తమ రుణాలను సమయానికి చెల్లించడం ద్వారా అధిక మొత్తంలో రుణాలు పొందగలుగుతున్నారని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. నేడు భారత ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా వ్యాపారాలు అత్యంత కీలకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయని, ఈ అవకాశంతో చాలా మంది లబ్ది పొందుతున్నారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 200 మందికి పైగా పీఎం ముద్రా లబ్దిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట, గౌరవము మరింత పెరిగాయని, దేశం వికసిత్ భారత్గా ప్రకాశిస్తోందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రైతులతో మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీ జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి, తెలంగాణ విమోచన దినోత్సవం కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. గతంలో తీవ్ర పేదరికంతో ఇబ్బందులు పడిన మహిళలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా నేడు లఖపతి దీదీలుగా మారారని తెలిపారు. దేశంలోని, ముఖ్యంగా తెలంగాణ రైతుల ఆదాయాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని చెప్పారు. రైతులకు పంట నష్టాల నుంచి భద్రత కల్పించేందుకు కేంద్రం ఫసల్ బీమా యోజన అమలు చేస్తోందని చౌహాన్ పునరుద్ఘాటించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈరోజు బెంగళూరులో భారత వైమానిక దళానికి HTT-40 శిక్షణా విమానాలను అధికారికంగా అందజేయనుంది. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ లిమిటెడ్కు ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేయనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఈ రక్షణ విమానాలు, హెలికాప్టర్ల చేరిక దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు విదేశీ వనరులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంలో మరో కీలక ముందడుగని రక్షణ మంత్రి

0: మంత్రిత్వశాఖ తెలిపింది. ఏరోస్పేస్ రక్షణ రంగాల్లో స్వదేశీ రూపకల్పన, అభివృద్ది, తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపింది. 3 రోజుల రష్యా పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ రష్యన్ ల్యాండ్ ఫోర్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సైన్యాల మధ్య మిలిటరీ సహకారాన్ని మరింత పటిష్టం చేయడం, శిక్షణ కార్యక్రమాలను విస్తరించడం, సామర్థ్యాల పెంపుదలపై ప్రధానంగా చర్చించారు. మాస్కోలోని నేషనల్ డిఫెన్స్ కంట్రోల్ సెంటర్ను సందర్శించి రష్యా రక్షణ శాఖ ఉప మంత్రి వాసిలీ ఉస్మాకోవ్తో సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. 2 దేశాల మధ్య దౌత్య సైనిక సంబంధాలకున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న థింపూలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్తో సమావేశమయ్యారు. భారత్ భూటాన్ దేశాల మధ్య ఉన్న మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు భూటాన్ రాజు అందించే సూచనలు ఎంతో విలువైనవి అని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల కోసం సహాయ పునరావాస కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. చిత్వాన్ జిల్లాలో అత్యధిక మరణాలు నమోదు కాగా నవల్పరాసి ఈస్ట్, నవల్పరాసి వెస్ట్, నువాకోట్ జిల్లాల్లో ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. ఈ విపత్తు కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు 13756 మందిని భద్రతా దళాలు రక్షించాయి. మృతదేహాలను గుర్తించడానికి 1286 డిఎన్ఏ శాంపుళ్లు సేకరించారు. ప్రస్తుతం నిరాశ్రయుల కోసం 27 తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. మొదట బ్యాటింగుకు దిగిన భారత్కు అభిషేక్ శర్మ కేవలం 38 బంతుల్లోనే 108 పరుగులు చేయగా సంజు శాంసన్ 50 పరుగులతో రాణించాడు. సెంచరీ చేసిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల తుది ఆన్సర్ కీలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ సబ్జెక్ట్ తుది కీలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూడవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 9-10 తేదీల్లో దేశవ్యాప్తంగా 272 నగరాల్లోని 454 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించినట్టు తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

శ్రోతలకు నమస్కారం. కాంతిరేఖల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కాంతిరేఖల్లో సమాచార వేదిక చరిత్రలో ఈరోజు భాగవత కథాసుధ 10వ స్కంధం ఉత్తరాధ్యాయం 2వ భాగం వింటారు. వ్యాఖ్యాత ఆచార్య జె హేమలత గారు. ఆ తర్వాత గాంధీ మార్గం ఈ అంశాలు వినబోతున్నారు. ముందుగా సమాచార వేదిక. కడప రైతు బజార్లో కూరగాయల ధర వివరాలు. కిలో లెక్కన ఎలా ఉన్నాయి? బంగాళాదుంపలు 35 రూపాయలు, క్యాబేజీ 30 రూపాయలు, క్యారెట్ 50 రూపాయలు, బీన్స్ 75 రూపాయలు, బీట్రూట్ 40 రూపాయలు, కీరకాయలు 50 రూపాయలు, దోసకాయలు 40 రూపాయలు, దొండకాయలు కూడా 40 రూపాయలే, ముల్లంగి 30 రూపాయలు, అల్లం పాతది 160 రూపాయలు, కొత్తది 100 రూపాయలు, క్యాలీఫ్లవర్ 40 రూపాయలు, క్యాప్సికమ్ 60 రూపాయలు, టొమాటో పండ్లు 18 రూపాయలు, పచ్చిమిరపకాయలు 30 రూపాయలు, వంకాయలు 40 రూపాయలు, బెండకాయలు 20 రూపాయలు, బీరకాయలు 35 రూపాయలు, కాకరకాయలు హైబ్రిడ్ 35 రూపాయలు, నాటువి 40 రూపాయలు, గోరుచిక్కుళ్ళు 30 రూపాయలు, చిక్కుళ్ళు 50 రూపాయలు, అలసందలు 45 రూపాయలు, అనపకాయలు 50 రూపాయలు, ఉల్లిపాయలు 54 రూపాయలు, చామదుంపలు 80 రూపాయలు, సొరకాయలు 40 రూపాయలు, అరటికాయలు 10 రూపాయలు. కడప రైతు బజార్లో కూరగాయల ధర వివరాలు తెలుసుకున్నాం. ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఐటీఐలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సెప్టెంబర్ 21వ తేదీన కడప నగరంలోని ప్రభుత్వ డిఎల్టీసీ ఐటీఐలో ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నారు. ఐటీఐ వివిధ ట్రేడుల్లో ఉత్తీర్ణత పొంది ఉన్న విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అయిన 10వ తరగతి మార్కుల జాబితా, ఐటీఐ మార్కుల జాబితా, ఐటీఐ ఎన్టీసీ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్స్ పుస్తకం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో సహా ఒక సెట్ జెరాక్స్ కాపీలు తీసుకొని తప్పక హాజరు కావాలి. ఎంపికైన వారికి అప్రెంటిస్ శిక్షణలో భాగంగా నెలకు 10,000 నుండి 12,000 వరకు స్టైఫెండ్గా కంపెనీ వారు చెల్లిస్తారు. మేళాలో వివిధ కంపెనీలు పాల్గొని వారికి కావాల్సిన ట్రేడ్ విద్యార్థులను ఎన్నిక చేసుకుంటారు. ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తారు. ఈ అవకాశం ఉపయోగించుకోవాలని జిల్లా కన్వీనర్, ప్రిన్సిపల్, ప్రభుత్వ ఐటీఐ మైనారిటీస్ కడపవారు ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు.

ఇప్పుడు చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న వివరాలు. ప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధులు, గొప్ప కవి, సంస్కృతాంధ్ర పండితులు గరిగిపాటి మల్లావధాని గారు 1899 ఇదే రోజున కోవూరులో జన్మించారు. మహాత్మాగాంధీ గారి స్ఫూర్తితో జాతీయోద్యమంలో పాల్గొన్న వీరు తెలుగు సాహిత్యంలో అవధానిగా, సంపాదకుడిగా విశేష సేవలందించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఏలూరులో బ్రిటిష్ జిల్లా జడ్జి ముందు వారి పాలనకు వ్యతిరేకంగా ఆసువుగా పద్యం చెప్పిన ధైర్యశాలి గరిగపాటి మల్లావధాని గారు. డాక్టర్ జాదవ్ గోపాల్ ముఖర్జీ గారు 1886 ఇదే రోజున బ్రిటిష్ ఇండియాలోని పశ్చిమ బెంగాల్లో జన్మించారు. వీరు టీబీ చికిత్సలో అత్యుత్తమ ఖ్యాతి గడించిన వైద్యులు, విప్లవాత్మక స్వాతంత్ర సమరయోధులు. విప్లవాత్మక సంస్థ అయిన హిందుస్థాన్ రిపబ్లిక్ అండ్ అసోసియేషన్లో అనేక కార్యక్రమాలు చేపట్టారు. మరో అజ్ఞాత స్వాతంత్ర కార్యకర్త శ్రీ దిగ్విజయ్ సింగ్ జి రంజిత్ సింగ్ గారు 1895 ఇదే రోజున గుజరాత్లో నవనగర్లో జన్మించారు. వీరు గొప్ప పాలకుడు, దాత. భారతదేశంలో రాచరిక రాష్ట్రాల విలీనాన్ని సులభతరం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధంలో పోలీసు శరణార్థులకు ఆశ్రయం కల్పించడంలో వీరు ఎంతో దాతృత్వం చూపించారు. కాకాజీ హత్రాసిగా ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రభులాల్ గార్గే 1960

లో ఇదే రోజున బ్రిటిష్ ఇండియాలోని యునైటెడ్ ప్రావిన్స్లో జన్మించారు. వీరు కవి, కళాకారులు. పాటగలలో దేశభక్తి, సామాజిక అవగాహనను మేల్కొల్పడానికి తన సామర్థ్యాలను మాధ్యమంగా ఉపయోగించారు. తన కవితలను, నాటకాలతో హిందీ ప్రజల్లో జ్ఞానోదయం కలిగించిన వారు వీరు. చరిత్రలో చోటు చేసుకున్న మరికొన్ని వివరాలను పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న లింగ వేతన వ్యత్యాసాన్ని నియంత్రించడానికి, సమాన విలువగల పనికి సమాన వేతనాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఈ రోజున అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఈరోజు ప్రపంచ వెదురు దినోత్సవం కూడా. ఇంకా ఈరోజు ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నారు. అలాగే ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, విద్యావేత్త, తత్వవేత్త, పండితులు శ్రీ భగవాన్ దాస్ గారు 1958 ఇదే రోజున మరణించారు. దేశానికి చేసిన సేవలకు గాను 1955 భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వారికి లభించింది. చరిత్రలో చోటు చేసుకున్న వివరాలు ఇంతవరకు విన్నారు.

కాంతిరేఖలో ఈనాటి తొలి అంశం భాగవత కథాసుధ పదవ స్కంధం ఉత్తరాధ్యాయం 2వ భాగం. వ్యాఖ్యానం ఆచార్య జె హేమలత గారు.

0: నందగోకుల విహారి నరకాసుర సంహారి అయిన శ్రీకృష్ణ పరమాత్మకు ప్రణమిల్లి భాగవత కథాసుధ ఆస్వాదనను కొనసాగిద్దాం. శుకమహర్షి పరీక్షిత్తునకు భగవత్కథను చెప్పుచూ మురారి నరకాసురుని వధించి నరకునిచే బంధింపబడిన షోడశ సహస్రకన్యలను పరిగ్రహించను అని చెప్పగా పరీక్షిత్తు, ఓ మహర్షి, నరకుడు ధరాదేవికి ప్రియనందనుడు కదా, భూభర్తయైన కృష్ణుడు ఆతని నేల చంపెను అని అడిగినాడు. మునీంద్రుడైన శుకుడు ఆ వృత్తాంతాన్ని చెప్తున్నాడు. ఇంద్రుడు ఒకసారి శ్రీహరిచంతకు పోయి, మాధవ, నరకాసురుని ఆగడాలు మితిమీరినవి. అదితిదేవి కుండలాలను, వరుణుని ఛత్రమును అపహరించుటే కాక మణిపర్వతము అనే అమరాద్రి స్థానాన్ని కూడా ఆక్రమించాడు. ఈ బాధల నుండి మమ్ము రక్షించు అని ప్రార్థించాడు. శరణాగత వత్సలుడైన శౌరి నరకాసుర సంహారానికై గరుడవాహనం ఎక్కి బయలుదేరాడు. పక్కనే ఉన్న సత్యభామ, ఓ ప్రాణేశ, నీవు రాక్షసులను చెండాడునప్పుడు నీ ప్రతాపాన్ని చూడవలెనని ఉన్నది, నన్ను నీతో తీసుకునిపో. నేను యుద్ధ విశేషాలన్నింటినీ చూచివచ్చి అంతఃపురంలోని నీ దేవేరులందరికీ వర్ణించి చెప్తాను అన్నది. కృష్ణుడు తన ప్రాణవల్లభుతో, సత్య, సుకుమారివైన నీవెక్కడా? భయంకర రణరంగమెక్కడా? చతురంగ బలయుతమైన సైన్య సమూహాలు విహారార్థములైన కలహంస సారస కాసారములనుకుంటివా? వలదు, నేను త్వరలోనే వచ్చదను అన్నాడు. సత్యభామ విడిచిపెట్టునా, అనుకొన్నది సాధించే స్వభావం కలది కదా. అందునా తాను పోయేది సర్వరక్షకుడైన శౌరితో. అందుచేత ఇలా అంటుంది,
1: దానవులైననేమి మరి దైత్య సమూహములైననేమి, నీ మానిత బాహుదుర్గముల మాటుననుండగయ్యమి శంక, నీతో నరుదెంతునంచు కరతో యజముల్ముకుళించి మృక్కే అమ్మానిని తన్ను భర్త బహుమాన పురస్సర దృష్టి చూడగన్.
0: కృష్ణునకు ఆమె కోరిక తీర్చక తప్పినది కాదు.

ఆమెను తోడ్కొని గగన మార్గమున ప్రయాణించాడు. నరకుని నగరం ప్రాగ్జ్యోతిషపురం. అది మురాసుర పాశముల చేత చుట్టబడింది. అంతేకాదు, గిరి శస్త్ర సలిల దహన పవన దుర్గమమైంది. కాని సకల శక్తివంతుడైన శ్రీహరికి అసాధ్యమేమున్నది? అన్నింటినీ తృంచివైచి పాంచజన్యమును పూరించగా దాని ధ్వని లయకాలపు ఉరుమువలే సర్వప్రాణులను చైతన్యరహితుల్ని చేసింది. నిద్రిస్తున్న మురాసురుడు దిగ్గన లేచివచ్చి హరినెదిరించాడు. ముందాతడు గరుడునిపై శస్త్రములను వేయగా ముకుందుడు వానిని ముక్కలు చేశాడు. మురాసురుని గద మురారి చేతిలో వేయి వ్రక్కలయింది. అనతికాలంలోనే అతని శిరస్సులు ఐదు హరి చక్రాహతిపాలై ఖండించబడినాయి. దానిచే దుఃఖితులైన మురాసురుని కుమారులు ఏడుగురు, తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు, నరుడు అనువారు పీఠుడు అను పేరు కలిగిన దండనాథునితో వచ్చి శ్రీహరిని ఎదిరించి హరి శరజాలములచే నిహతులైనారు. ఇది విన్న నరకాసురుడు మహోద్దండ వేదండ తండములతో భండన భూమికి బయలుదేరి వచ్చాడు. అతనికి అచ్చట ఎదురుగా గరుడాధిరోహుడై సత్యభామతో సంగరకథాలాపాలు చేస్తున్న శ్రీకృష్ణుడు చంద్రమండలముపైని మెరుపుతో కూడిన మేఘం వలె కనిపించాడు. నరకాసురుడు యుద్ధమునకు సిద్ధము కాగా వీరనారి సత్యభామకు ఆవేశం కలిగింది. వేణిం

పయ్యద చకగా తురిమి శుంభద్వీర సంరంభయై ఏణీలోచన లేచి నిల్చే తన ప్రాణేశాగ్రభాగంబునన్. ధనుజుల దౌర్జన్యమును రూపమాప కోరిన సౌజన్యవతి సత్యను చూచిన శ్రీహరికి ముచ్చట కలిగింది. లేమా, ధనుజుల గెలువగలేమా, నీవేళ కడగి లేచితివి, ఇటు రా లే మాను మానవేనిన్, లే మా విల్లందుకొనుము లీలన్ కేలన్ అంటూ రాక్షసుల గర్వమును హరించు విల్లును అందించాడు. పైకి అది విల్లే, కాని దానితో పాటు బలము తేజము ప్రతాపము అన్నీ అంది. ఆమె వీరాలోక దుర్లోక అయింది. పురుషులు వీరాధివీరులై యుద్ధం చేయడంలో ఆశ్చర్యం లేదు. స్త్రీ అందులోనూ అంతఃపురకాంత సర్వాలంకార భూషిత శృంగార రసాధిదేవత అయిన సుందర సుకుమార భామిని చేసే యుద్ధం ఆశ్చర్యజనకం. శృంగారమొక వంక, భయరౌద్రములింకొక వంక విస్మయం కలిగించాయి. సౌవర్ణ కంకణ ఝణ ఝణ నినదంబు సింజి నీరవముతో చెలిమిసేయ తాటంక మణిగణ ధగ ధగ దీప్తులు గండమండల రుచుల్ కప్పికొనగా ధవళతర పాంగ ధళ ధళ రోచులు బాణజాల ప్రభా పటలి నడప శరపాత ఘుమ ఘుమ శబ్దంబు పరిపంధి సైనిక కలకల స్వనములుడుప వీర శృంగార భయ రౌద్ర విస్మయములు కలిసి భామిని అయ్యనో కాకయనగా నిషువు తొడుగుట విడుచుట ఏయుట ఎల్ల ఎరుగరాకుండ అనిసేసేందు వదన. యుద్ధము చేసేది సత్యభామి, అయినా చేయించేవాడు శ్రీకృష్ణుడు. నిమిత్త మాత్రమే సత్య, నిర్జించే శక్తి నొసగువాడు సత్యాపతి. జగన్నాటక సూత్రధారి ప్రదర్శించే రూపకంలో ఇది ఒక రసవత్తర సన్నివేశం. ఆమె హేళ, ఆయన లీల, ఆ దృశ్యాన్ని భక్తకవి పోతన అద్భుతంగా చిత్రించాడు. పరుజూచున్ వరుజూచు నొంపలరింపన్ రోషరాగోదయావిరత భ్రుకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరగన్ కన్నుల కెంపు సొంపు బరగన్ చండాస్త్ర సందోహమున్ సరసాలోక సమూహమున్ నిరపుచున్ చంద్రాస్య హేళాగతిన్. ప్రత్యాళీఢ పాదంతో ముఖమున చెమట బిందువులతో చెవి వరకు లాగిపట్టిన వింటినారిపై ప్రసరించు గోళ్లకాంతితో బాణములు వేయిచు యుద్ధము చేయుచున్న ఆమెను చూచి వీణె కూడా చక్కగా పట్టుకొనలేని ఈమె బాణాసనం ఎట్లు పట్టగలిగిన, ముత్యాలతో దండలుగుచ్చలేని అవల నిశిత బాణములనెట్లు సంధించుచున్నదా, మృదువుగా మాట్లాడు ముగ్ధ సింహగర్జనరెట్లు చేయగలిగినదా అని ఆశ్చర్యం కలిగింది. ఒకటా రెండా ఆమె అవిశ్రాంతంగా వేయు బాణములతో ఆకాశం కప్పబడి వర్షాకాలం వచ్చిందా అన్నట్లున్నది. శృంగార వీరములు పెదవేసి కొన్న సత్యభామ దృష్టిని బాణవృష్టిని హరి నరకాసురులు విభిన్న మనోభావములతో దర్శించారు. రాకే

అణవృష్టి హరికిన్ అరికిన్ చూడ అందంద శృంగార వీరరసములోలి విస్తరిల్లా. వీరవిహారం చేసిన సత్యధాటికి తాళలేక దానవ సైన్యములు తమ విభుని వెనుక దాగికొన్నాయి. అంతవరకు తన మనోహారిణిని మెచ్చి చూచుచున్న మాధవుడు ఆమెను సమరము నుండి నివారించుచు, కొమ్మా దానవనాథుని కొమ్మాహవమునకు తొలగే గురు విజయము గై కొమ్మా, మెచ్చి తినిచ్చద కొమ్మాభరణములు నీవు కోరిన వెళ్ళన్ అని తాను విల్లందుకొని నరకాసుర యోధులపై దివ్యాస్త్రములు వేయగా ఆ ధాటికి తాళలేక అసుర సైన్యం హాహాకారములు చేస్తూ పారిపోయింది. వెన్నుని సత్యను వీపున ధరించియే గరుత్మంతుడు కూడా చెంచువుతోనూ రెక్కలతోనూ శత్రుసైన్యాన్ని నొప్పించాడు. నరకుడు వజ్రాయుధంతో గరుడిని కొట్టగా అతడు దానికేమాత్రం చెలించలేదు. భూసుతుడు శౌరిని కొట్టుటకై శూలమును ధరింపగా శౌరి చక్రంతో కిరీట కుండలాలంకృతమైన నరకాసురుని శిరస్సును ఖండించి వేశాడు. నరకుని శరీరం నేలపై పడినప్పుడు తన తల్లి అయిన భూదేవిని చూచి అయినా భూభర్తయైన మాధవుడు తనను కావలేదే అని నరకుడు తల్లితో మొరపెట్టుకున్నట్లున్నదట. నరకాసుర సంహారంతో సహర్షులైన మునులు సురలు పద్మదళాక్షుని స్తుతించారు. అంతలో భూదేవి వచ్చి అంభోజనాభునకు నమస్కరించి వనమారాధికములైన బహుమానములు సమర్పించింది. ఆ తల్లి పుత్రశోక సంతప్త అయినప్పటికీ దానికి కారణభూతుడైన హరిని నిందించలేదు. ధర్మాధర్మ విదిత ఆమె. సృష్టిస్థితి సంహారకారకుడు కాలస్వరూపుడు అయిన పరమేశ్వర తత్వమే శ్రీకృష్ణ తత్వము అని ఎరింగినది. మాతృసహజమైన వాత్సల్య అనురాగములతో నరకుని పుత్రుడైన భగదత్తునకు అభయమిమ్మని దీనరక్షకుడైన అతనిని ప్రార్థించింది. భక్తవత్సలుడైన పరంధాముడు ఆమెను అనుగ్రహించినాడు. ఆ తరువాత కృష్ణుడు నరకాసురునిచే బంధింపబడిన 16,000 రాజకన్యలను చూచి వారిని బంధ విమోచనులుగా చేసి నానావిధ బహుమానములనిచ్చి ద్వారకకు పంపించాడు. తాను దేవేంద్రుని నగరానికి పోయి నరకుని నుండి తీసుకున్న అదితి కుండలములను ఆమెకిచ్చి సత్య కోరిక మేరకు నందనవనంలోని పారిజాత వృక్షాన్ని హరించి పోతుండగా కృతజ్ఞతారహితుడై దేవేంద్రుడు అతన్ని ఎదిరిస్తాడు. ఆ నిర్జరేంద్రుని నిర్జించి ద్వారకకు పోయి తానంతకుముందు అతడికి పంపించిన 16,000 రాజకన్యలకు నివాసాది సౌకర్యాల్ని కల్పించాడు. సృష్టిస్థితి లయకారుడు గుణాతీతుడు అయి మర్యాదారక్షణము చేయు పురుషోత్తముడేమి, సామాన్య లోకాచారానికి కూడా వ్యతిరిక్తమైన ఈ అసంఖ్యాక వివాహములేమి అనే సందేహం ఈ కథ విన్నప్పుడు కలగడం సహజం. అంతరార్థం గమనిస్తే 16,000 కన్యలు ప్రతి జీవిలో ఉండే 16,000 నాడీరూప కళలు, అంటే సుఖదుఃఖ బీజరూపాలు. సాధకుడు ఈ సర్వకళల సమాహారంతో నిర్వృతితత్వమైన పరమాత్మను ప్రేమించి సేవించాలి అని ఇందులోని సందేశం. ఒకనాడు జగదీశ్వరుడైన శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి మందిరంలో శరచ్చంద్ర చంద్రికాధవళ పర్యంక మధ్యగతుడై ఉన్నాడు. శుద్ధాంతరంగా అనన్య భక్తితత్పర అయిన రుక్మిణి అతని కొల్చి ఉన్నది. భగవంతునకు భక్తుని పరీక్షించుట అలవాటు. తాను ఏరికోరి ఎత్తుకొని వచ్చి వివాహమాడిన రుక్మిణిని పరీక్షపాలు చేశాడు ఆ కుంటకృష్ణుడు. ప్రణయకోపం ప్రదర్శిస్తూ, రుక్మిణి, శిశుపాలాదులు బలశౌర్య భోగమూర్తి కుల రూపత్యాగ సంపద్గుణములలో దిక్పాలుర కంటే కూడా గొప్పవారే. నీ తల్లిదండ్రులు అన్నా అందరూ నిన్నతనికి ఇవ్వ నిశ్చయించగా హాయిగా అతన్ని పరిణయమాడక ఎక్కడో సముద్ర మధ్యంలో ఉన్న మమ్మెందుకు వాంఛించావు అంటాడు. లోకుల నడవడిలోని వారము కాము, పరులకు మా జాడ బయలుపడదు, కలవారు చుట్టాలు కారు, నిష్కించిన జన బంధులము, ముక్త సంగ్రహులము, గూఢవర్తనులము, గుణహీనులము, భిక్షులైన వారిని గాని ఆశ్రయింపము, ఇటువంటి మమ్ముబోటి వారిని ఏలతగుల వారిజాక్షి అన్న శ్రీకృష్ణుని నర్భగర్భపు పలుకులలో అతని దివ్యతత్వం ధ్వన్యాత్మకం. ధనంలోనూ వంశంలోనూ రూపంలోనూ సమానత ఉన్నప్పుడే ఇరువురి మధ్య వివాహం సరిగా ఉంటుంది. జరాసంధ చైద్యాదిరాజులు నిన్నెంతగానో కోరియున్నారు. నీ అన్నయ్యైన రుక్మి గర్వం అణగదొక్కాలని నిన్ను బలవంతంగా తెచ్చానే కాని నేను కాముకుడను కాను. కామమోహాదులు నాకు లేవు. కాబట్టి ఇప్పటికైనా నీవు పోయి వారిలో ఒకరిని వివాహం చేసుకోదలుచుకుంటే చేసుకో అంటాడు కృష్ణుడు. వినుము ఉదాసీనులము, క్రియావిరహితులము, పూర్ణులము మేము. నిత్యాత్మబుద్ధితోడ వెలుగుచుందుము. గృహదీప విధము మెరసి నవలతా తన్వి మాతోడ అవయవలదు అని తన నిర్గుణతత్వాన్ని పరమాత్మ భంగ్యంతరంగా వ్యక్తం చేశాడు. రుక్మిణి బిత్తరపోయింది. చెవుల్లో సూదులు పొడిచినట్లుగా ఉన్నాయి కృష్ణుని మాటలు. మేను వణకింది. చేష్టలు దక్కి నేలపై కూలింది. దయామయుడైన శ్రీహరి సద్ధర్మచారిణి అయిన ఆమెను సేదతీర్చాడు. అప్పుడు రుక్మిణి తాను శ్రీకృష్ణుని మానవమాతృనిగా కాక పరబ్రహ్మగా తెలుసుకునియే వాంఛించి తిని అని చెప్పి అతని దివ్యతత్వాన్ని

ఈ ఒక్క జన్మంలోనే కాదు, భూలోకమునను సత్యనిత్యలోకమునను సకల ప్రదేశములందును జగదీశ్వరుడవైన నిన్ను కామరూపములు కైకొని వరియింతును అని రుక్మిణి చెప్పిన మాటలలో ప్రకృతి పరమాత్మల నిత్య సంయోగ విభూతి తెలియచేయబడింది. భగవంతునిపై గల ప్రేమ దివ్యమైనదే కాని మాంస అస్థిమయ శరీర సంబంధమైనది కాదు అని భాగవతం స్పష్టంగా చెప్తుంది. భగవదంశ సంభూతుడైన జీవుడు మరల భగవంతునిలో లీనముగుటకే ప్రయత్నించాలి. అదియే సరియైన మానవ లక్షణం. నిరదాగమ మేఘ నిర్యత్పయ పానచాతకం వేగునే చౌటిపడెకు.

శంభు కరికుంభ పిషిత సద్గ్రాసమోదిత సింహమరుగునే శునక మాంసాభిలాష ప్రవిమలాకార భవదీయ పాదపద్మయుగ సమాశ్రయ నైపుణోద్యోగ చిత్తమన్యుచేరునే తనగు పాస్యంబుగా భక్తమందారా దుర్భర భవ విదూరా. ఇట్టి భక్తిభావాలు మనస్సులో కలగడానికి కూడా భగవదనుగ్రహమే కావాలి అని చెప్తుంది భాగవతం. సకల జగదంతరాత్మవైనట్టి దేవ, నీ పదారవిందయుగళి సానురాగయుక్తమై నా మది కలుగునట్లుగాగ తలపుము అనఘా అని ప్రార్థించాలి. సర్వము భగవదధీనమే. భక్తాగ్రేసర స్వరూపిణి అయిన రుక్మిణి మనసు తెలిసిన కృష్ణుడు నవ్వులకు నాడిన మాటలకింత నీ మదిన్ కలగనేలా భవదీయ చిత్తం తెలియగోరి ఏన్ పలికితిన్ అంటాడు భగవంతుడు భక్త పరాధీనుడు. సత్శీలురు భక్తులు అయిన వారి చిత్తము నొచ్చినచో అతడు చింతించును. కాబట్టే రుక్మిణిని నీవు

ఈయను పలికిన తప్పు సహింపు మనిని అని వేడుకొన్నాడు. భాగవతాన్ని ఏకాగ్ర చిత్తంతో చదివినప్పుడు శ్రీకృష్ణుని తత్వం బోధపడుతుంది. జగదధీశ్వరుడైన ఆ మాధవుని వివాహ బంధంలోని ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలి. తన సాంసారిక బంధంలోని అర్థాన్ని కృష్ణుడే ఇలా చెప్తాడు. ఏమాం భజంతి దాంపత్యే తపసా వ్రతచర్యయ కామాత్మనో అపవర్గేశం మోహితా మమ మాయయ విషయభోగలాలసులై ఏ మానవులు తపోవ్రతములు ఆచరించి ప్రేమ భక్తి ప్రదాతనైన నన్ను సాధారణ దాంపత్య సుఖార్థం సేవిస్తారో వారు నా మాయచే మోహితులవుతారు. మాం ప్రాప్యమానిన్యపవర్గ సంపదం వాంఛంతి ఏ సంపద ఏవ తత్పతిం తే మంద భాగ్యానిరయేపి ఏంద్రుణాం మాత్రాత్మకత్వాన్నిరయః సుసంగమః. అపవర్గ సంపదక అధీశ్వరుడైన నన్ను పొందికూడా అతి నికృష్ట యోనులయందు సైతం లభించే విషయాలను కోరువారికి విషయాత్మకమైన జన్మే లభిస్తుంది. అట్టివారు మందభాగ్యులు. నీ పాతివృత్యం నా ఎందలి స్నేహము విషదములైనయి. నేను నిన్ను మాయలో భ్రమింపచేసే మాటలు చెప్పినా చిత్తము చెంచలము కాక నాయందే నీ బుద్ధి దృఢమైంది. కావున సకల సంపద్విలసితమైన ద్వారకానగర దివ్యమందిరములలో నీ భాగ్యవశమున సంసారి వలె నీయందు బద్ధానురాగుండనై వర్తింతును. తక్కిన ప్రాణేంద్రియ పరవశత్వమున వికృత శరీరధారిణి అయిన సతీ నన్ను చెందుట దుష్కరంబు. శరీర సంబంధ భావంతో భగవంతుని వివాహం భావించుట అవివేకం అనే విషయం దీనితో స్పష్టమవుతోంది. రుక్మిణిపై కృష్ణుడు చూపిన ప్రణయకోపం అతడు పెట్టిన పరీక్ష. ఇది సాధన మధ్యలో సాధకునికి భగవంతుడు కలుగజేసే ప్రలోభం. సాధనలో చివరి స్థాయికి చేరుకున్నాము కదా అని ప్రమత్తులై ఉండరాదు. పరమాత్మలో ఐక్యమయ్యే వరకు అప్రమత్తులుగానే ఉండాలి అని భాగవతం భాగవతునికి చేసే హెచ్చరిక. మాయామానుష విగ్రహుడైన గోవిందుడు అష్టమహిషులలో ఒక్కొక్కరి ఎందు 16,000 సతులందు పదుగురేసి కుమారులను కాంచి తామరతంపరగా అభివృద్ధి నొందినాడు. విశ్వకుటుంబి అతడు. అతని సంతానమంతా యదువృష్ణి భోజ అంధకాది నామములతో వివిధ వంశాలుగా వృద్ధి పొందింది. ఆ వంశములలోని రాజకుమారులను చదివించు గురువుల సంఖ్యయే 380,100 ఉండినదట. గోవిందనందనుడైన ప్రద్యుమ్నునికి రుక్మి కూతురి వలన అనిరుద్ధుడు జన్మించాడు అని శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తుకి ఒక సందేహం కలిగింది. రుక్మికి అచ్యుతుడు

శత్రువు కదా, తన కుమార్తెను శత్రువు కుమారునికి ఎలా ఇచ్చాడు అంటాడు. శుకుడు ఇలా వివరిస్తాడు, నీ అనుమానం సహజమే, కృష్ణుడంటే రుక్మికి కోపం ఉన్నమాట నిజం, అయినా చెల్లెలి మీద ఉన్న ప్రీతిచేత మేనల్లునికి కూతురినిచ్చాడు. అది కూడా ఎలా జరిగిందంటే, రుక్మి తన కూతురు రుక్మవతికి స్వయంవరాన్ని చాటించాడు. అది విని హరిసుతుడైన ప్రద్యుమ్నుడు అక్కడికి పోయి తన అవక్ర పరాక్రమం చూపి రుక్మినందనను తీసుకుని వచ్చాడు. ఉభయపక్షాల అంగీకారంతో వివాహం జరిగింది. ఆ రుక్మవతి ప్రద్యుమ్నుల కుమారుడే అనిరుద్ధుడు. రుక్మిణీదేవి కూతురైన చారుమతిని కృతవర్మ కుమారుడైన బలి వివాహం చేసుకుంటాడు. వారి కుమార్తె రుక్మలోచన రుక్మికి పౌత్రి వరుస. ఆ పౌత్రి అయిన రుక్మలోచనను దౌహిత్రుడైన అనిరుద్ధుడిగిచ్చి వివాహం చేశాడు రుక్మి. ఆ వివాహానికి రుక్మిణీ సమేతుడై కృష్ణుడు, బలభద్రుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు అందరూ వైభవపేతులై తరలివచ్చారు. వివాహం జరిగింది. ఈ యదుకుమారుల వైభవం చూచి అసూయాగ్రస్తులైనారు రాజులు. కళింగదేశాధిపతి రుక్మితో, ఇప్పటికైనా యాదవులపై నీ పగ తీర్చుకో, బలరామునికి జూదమంటే ప్రీతి, కాని అందాతడికి ఎక్కువ నేర్పు లేదు, నీవే జయించగలవు, దానితో నీ పూర్వపు అవమానం తీరిపోతుంది అని పురికొల్పాడు. మూర్ఖుడైన రుక్మికి ముందుచూపు లేకపోయింది. విధి బలీయం, బ్రహ్మవ్రాతను తప్పింప శక్యం కాదు కదా. ప్రొద్దుపోడానికి జూదమాడదాన్ రమ్మని బలరాముని పిలిచాడు రుక్మి. అందులో పందెం వడ్డే నియమం కూడా ఉంచారు. ఆట మొదలైంది. ఇద్దరిలోనూ దురభిమానాలు విజృంభించాయి. చాలా ఆటల్లో బలరాముడోడి రుక్మి గెలిచాడు. కళింగభూపతి పరిహాసం చేస్తూ బలరాముని చులకం చేసి మాట్లాడాడు. బలరాముని కోపం పెచ్చుపెరిగి లక్షధనాన్ని పణంగా పెట్టి ఆడి గెలిచాడు. జయం అతనిదే అయినా రుక్మి తనదే గెలుపని కిక్కురించాడు. హలధరుడు కోపం వచ్చి అక్కడ ఉన్న రాజుల్ని నిజం చెప్పండి అని అడగ్గా వారు రుక్మికి భయపడి ముఖమోటంతో పలుకొక మిన్నకున్నారు. మళ్లీ పణం పెట్టి ఆడి బలరాముడు జయించి ఇప్పటికైనా గెలిపేవరదో చెప్పండి అన్నాడు. ఆకాశవాణి బలరాముడు జయించాడు, విదర్భుడోడాడు అని పలికింది. కుటిలాత్ములైన రాజులు ప్రేరేపించగా రుక్మి ఆ ఆట కూడా తానే జయించాను అని పలికి బలరాముడు అసత్యమాడినాడు, అయినా అక్షవిద్యా నైపుణ్యం గల రాజులతో పశుల కాపరులు సమానులగుదురా అని పొగరుగా మాట్లాడినాడు. ఆ ములుకుల వంటి మాటలతో కోపోద్దీపితుడైన హలధరుడు గదనందుకొని రుక్మిని, అతని పక్షపు రాజులందరినీ సంహరించాడు. అది చూచి సాక్షీభూతుడైన శ్రీహరి మౌనం వహించాడు. రుక్మి తనకు బావ, అయినా విచారం ప్రకటిస్తే బలదేవునికి కోపం, సంతోషం వెలిపుచ్చితే రుక్మిడికి మనఃక్లేశం, కనుకనే మౌనం శరణ్యం. ఈ సంఘటన తరువాత నూతన దంపతులను తీసుకుని యాదవులు విదర్భ నుండి ద్వారకకు వెళ్లిపోయారు.

మీరింతవరకు భాగవత కథాసుధ 10వ స్కంధం ఉత్తరాధ్యాయం 2వ భాగం విన్నారు. వ్యాఖ్యానం ఆచార్య జి హేమలత గారు. ఈ ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారి సలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 9 గంటల నుండి 9:30 వరకు. ఇప్పుడొక పాట.

పి శాంతకుమారి గానంలో ఆత్రేయ గీతం విన్నారు. పెండియాల సంగీతం శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలో. కాంతిరేఖల్లో చివరి అంశం మహాత్ముని స్మృతి చిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న గాంధీ మార్గం.

మొదటిసారి 1908లో నాకు జైలు ప్రాప్తి కలిగింది. జైల్లో ఖైదీల చేత అనేక నియమాల్ని పాటింపచేసేవారు. ఆ నియమాల్ని సంయమం కలిగిన వ్యక్తి లేక బ్రహ్మచారి స్వేచ్ఛగా పాటించాలని భావించేవాణ్ణి. ఉదాహరణకు, సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు అనగా 5 గంటలకు భోజనం చేయడం, హిందూ దేశస్థులకు హబ్షీ ఖైదీలకు టీ ఇవ్వకపోవడం మొదలుగాగలవి. అక్కడి నియమాల ప్రకారం రుచి కోసం తినవలసిన పరిస్థితి లేనేలేదు. జైలు డాక్టరుకు హిందూ దేశస్థుల కోసం నూరిన మసాలాలు వాడమని, ఉడుకుతూ ఉన్నప్పుడే ఆహార పదార్థంలో ఉప్పు కలపమని చెప్పాను. ఇక్కడికి మీరు జిహ్వ చాపల్యం తీర్చుకునేందుకు రాలేదు. ఆరోగ్యదృష్ట్యా కావాలంటే ఉప్పు విడిగా తీసుకున్నా లేక ఉడుకుతూ ఉన్నప్పుడు పదార్థాల్లో వేసినా రెండూ ఒకటే అని ఆయన సమాధానమిచ్చాడు. ఎంతో ప్రయత్నించిన తర్వాత

అక్కడ కొద్ది మార్పులు చేయగలిగాము. కాని సంయమం దృష్ట్యా రెండు నిబంధనలు సరి అయినవే. ఇలాంటి నిబంధనలు బలవంతంగా విధించకపోతే అమలు కావు. స్వేచ్ఛగా పాటిస్తే మాత్రం అవి ఎంతో ప్రయోజనకరమైనవి. జైలు నుండి విడుదలైన తర్వాత ఆ మార్పులు వెంటనే చేశాను. టీ తీసుకోవడం మానివేశాను. సాయంత్రం త్వరగా భోజనం చేయడం అలవాటు చేసుకున్నాను. ఈనాటి వరకు ఆ అలవాటు అలాగే ఉండిపోయింది. ఒకసారి ఉప్పును కూడా మానవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నియమం 10 సంవత్సరాల వరకు నిరాటంకంగా సాగింది. ఆహారానికి సంబంధించిన అనేక పుస్తకాల్లో ఆరోగ్యదృష్ట్యా ఉప్పు తినవలసిన అవసరం లేదని, ఉప్పు వాడకపోతే ఆరోగ్యం ఎంతో బాగా ఉంటుందని చదివాను. బ్రహ్మచారులకు ఇందువల్ల లాభం కలుగుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. శరీరం దుర్బలంగా ఉంటే పప్పు తినడం మానాలని కూడా చదివాను. అనుభవం మీద ఈ విషయం తెలుసుకున్నాను. కాని నేను వాటిని అప్పుడు మానలేకపోయాను. ఆపరేషన్ అయిన తర్వాత కస్తూరిబాయికి రక్తస్రావం తగ్గిపోయింది. తర్వాత అది మళ్లీ ప్రారంభమైంది. తగ్గలేదు. జలచికిత్స వల్ల ప్రయోజనం చేకూరలేదు. నా చికిత్సల మీద ఆమెకు విశ్వాసం తక్కువే కాని ఆమెకు అవిశ్వాసం కూడా లేదు. ఇతర చికిత్సలు చేయించుకోవాలనే కోరిక కూడా ఆమెకు లేదు. చివరికి పప్పు ఉప్పు రెండూ వదిలివేయమని సలహా ఇచ్చాను. ఎన్నో విధాల నచ్చ చెప్పాను. అనేక గ్రంథాల నుంచి ప్రమాణాలు కూడా చదివి వినిపించాను. అయినా ఆమె అంగీకరించలేదు. పప్పు ఉప్పు మానమని ఎవరైనా మీకు చెబితే మీరు మానతారా అని గట్టిగా అన్నది. నాకు విచారం కలిగింది, సంతోషం కూడా కలిగింది. నా ప్రేమ ఎలాంటిదో పరిచయం చేసేందుకు అవకాశం దొరికింది. నీవు తప్పుగా యోచిస్తున్నావు. నాకు జబ్బు చేసి వైద్యుడు ఏ వస్తువైనా తినవద్దని చెబితే తప్పక వదిలివేస్తాను. అయినా ఇదిగో ఇప్పటినుంచి 1 సంవత్సరం కాలం పప్పు ఉప్పు వదిలివేస్తున్నాను. నీవు మానినా సరే మానకపోయినా సరే నీ ఇష్టం. నేను మాత్రం వదిలివేస్తున్నాను అని అన్నాను. కస్తూరిబాయి గిలగిలలాడిపోయింది. నన్ను క్షమించండి, మీ స్వభావం తెలిసి కూడా మామూలుగా అనేశాను. మీ మాట ప్రకారం నేను పప్పు ఉప్పు మానివేస్తాను, మీరు మాత్రం మానకండి, నాకు పెద్ద శిక్ష పడుతుంది అని అంటూ బ్రతిమలాడింది. నీవు పప్పు ఉప్పు మానితే మంచిదే, దానివల్ల నీకు లాభం కలుగుతుందనే నమ్మకం నాకున్నది. కాని చేసిన ప్రతిజ్ఞను విరమించుకోవడం నా వల్ల కాని పని. ఆ విధంగా వాటిని మానడం వల్ల నాకు లాభం కలుగుతుంది. అందువల్ల ఒత్తిడి చేయవద్దు. నాకు కూడా పరీక్ష జరగాలి కదా. నేను మానడం వల్ల నీ వ్రతానికి బలం చేకూరుతుంది అని ఆమెకు చెప్పాను. ఇక ఏం చేస్తుంది, మీరు జగముండి ఎవ్వరి మాట వినరు అంటూ కాసేపు కన్నీరు కార్చి తరువాత శాంతించింది. దీన్ని నేను సత్యాగ్రహం అని అంటాను. నా జీవనపు కొన్ని మధుర క్షణాల్లో ఇది కూడా ఒకటి అని భావిస్తున్నాను. తరువాత కస్తూరిబాయి ఆరోగ్యం త్వరత్వరగా కుదుటపడసాగింది. పప్పు ఉప్పు రెండూ మానడం ఆమె జబ్బు నయం కావడానికి ప్రధాన కారణం అయి ఉండవచ్చు. లేక ఆ రెండూ మానడం వల్ల ఆహారంలో జరిగిన తదితర మార్పులు కారణం అయి ఉండవచ్చు. లేక ఇటువంటి మార్పు చేయించటానికి నేను చూపిన జాగరూకత, తత్ఫలితంగా మానసికంగా వచ్చిన మార్పు కూడా కారణమై ఉండవచ్చు. ఏది ఏమైనా చిక్కిపోయిన కస్తూరిబాయి శరీరం తిరిగి పుంజుకోసాగింది. దానితో వైద్యరాజుగా నా పరపతి కూడా బాగా పెరిగిపోయింది. ఉప్పు పప్పు రెండింటినీ త్యజించడం వల్ల నామీద మంచి ప్రభావం పడింది. వదిలివేసిన తర్వాత ఉప్పు పప్పు తినాలనే కోరిక కూడా ఎన్నడూ కలగలేదు. చూస్తుండగానే 7 ఏళ్ళు గడిచిపోయింది. ఇంద్రియాలు శాంతించినట్లు నాకు అనుభూతి కలిగింది. సంయమం వైపుకు మనస్సు పరుగెత్తసాగింది. 7 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా నేను వాటిని పుచ్చుకోలేదు.
తిరిగి హిందూ దేశం

వచ్చిన తరువాత కూడా నేను వాటిని పుచ్చుకోలేదు. హిందూ దేశం వచ్చిన కొంతకాలం తర్వాతనే వాటిని పుచ్చుకున్నాను. ఒక్క పర్యాయం ఇంగ్లాండులో 1914లో ఉప్పు పప్పు తిన్నాను. దేశం వచ్చాక ఎందుకు తినవలసి వచ్చిందో ఆ కథ మరో ప్రకరణంలో చెబుతాను. ఇతరుల మీద కూడా ఉప్పు పప్పును గురించిన ప్రయోగం చేశాను. దక్షిణాఫ్రికాలో మంచి ఫలితం చేకూరింది. ఆయుర్వేద వైద్యం దృష్ట్యా వాటిని వదలడం వల్ల లాభం చేకూరుతుందని చెప్పగలను. ఈ విషయంలో నాకు ఎట్టి సందేహమూ లేదు. భోగికి సంయమం కలిగిన వ్యక్తికి మధ్య ఆహారం విషయంలోనూ అలవాట్ల విషయంలోనూ వ్యత్యాసం ఉండవలసిందే. బ్రహ్మచర్యవ్రత పాలనను గురించి కోరిక గల వ్యక్తి భోగిగా జీవనం గడిపి తిరిగి బ్రహ్మచర్యం గడపాలంటే చాలా కష్టం. అది అసంభవం కూడా.

0: has forecast heavy rainfall in Bihar, Odisha, Subhimalayan West Bengal, Sikkim, Kerala and Rajasthan today. Met Department has predicted thunderstorms accompanied by lightning and gusty winds in Uttarakhand, Andhra Pradesh, Chhattisgarh, Gujarat, Madhya Pradesh, Konkan, Goa, Karnataka and Lakshadweep today. Similar weather conditions are expected over Tamil Nadu, Puducherry, Karaikal, Kerala, Mahe, parts of Northeast India and Andaman Nicobar Islands during the next 2 days, where the agency has forecast a partly cloudy sky in the national capital today. The India Meteorological Department has forecast rain and thundershower activity at several places over Odisha today. Heavy rainfall is likely at isolated places, while thunderstorms accompanied by lightning and gusty winds are also expected in some areas. The weather is likely to remain unsettled over the state during the next few days. In Kerala, isolated heavy rain is expected in many districts, while the average daytime temperature is rising across the state. Yellow alert, warning of isolated heavy rainfall, has been declared in Pathanamthitta and Idukki districts. In men's cricket, India crushed Afghanistan by 127 runs in the third T20I to complete a 3-0 series sweep in New Delhi last night. Put into bat, India posted 221 runs for the loss of 7 wickets in the stipulated 20 overs. In reply, Afghanistan were bowled out for 94 in 14.1 overs. Earlier, Afghanistan won the toss and opted to bowl. And now, for a look at today's newspapers, it's over to Neena Arakal.
1: Thank you, Pramod. Mostly all newspapers have headlined the unprecedented revolt at Tata Sons. The Indian Express headlines, battle rages, Tata Sons board clears 5 more years for Chandra Noel objects. While the Tribune headlines, no Tata to Chandra as board clears 5-year extension, Noel calls it invalid. The Asian Age headlines, Tata Sons okays fresh 5-year term for Chandrasekharan. Ready, reliable, Modi pitches India for global chip making. Headlines the Indian Express, while the Tribune says Modi pitches India as semicon powerhouse. The Times of India headlines US clears bill to slap levies on countries buying Russian fuel, even as the Hindu headlines Russian sanctions bill, India faces tariff threat. And finally, a story in the Tribune says that buying prescription medicines from a medical store could soon be recorded on CCTV, with the footage to be kept for at least 3 months. And with that, it's back to you, Pramod.
0: Thank you, Dina. And now, before we end the bulletin, the headlines once again. Election Commission freezes Trinamool Congress's name and symbol, asks rival factions to pick new ones for West Bengal by polls. Joint Parliamentary Committee on Foreign Contribution Regulation Amendment Bill to hold its first meeting in New Delhi today. NTA releases final answer keys of UGC NET June 2026 exam for English, Commerce and Sociology. IMD forecasts heavy rainfall in Bihar, Odisha, Sub-Himalayan West Bengal, Sikkim, Kerala and Rajasthan today. And in men's cricket, India crush Afghanistan by 127 runs in third T20 international to win the series 3-0. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి
3: సేవా సంకల్ప అభియాన్పై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత్కు దౌత్యపరమైన ప్రాధాన్యత పెరగడంతో పాటు సుపరిపాలన, ఆర్థిక వ్యవస్థ, మౌలిక వస్తులు, విదేశాంగ విధానాల్లో దేశం పలు కీలక విజయాలు సాధించింది. నరేంద్ర మోదీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా ప్రభుత్వాధినేతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. నాటి నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, భారతదేశ ప్రధానమంత్రిగా దాదాపు 12 ఏళ్లు పూర్తి చేసుకుంటూ 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. ఒకే దేశం ఒకే పన్ను విధానంలో జీఎస్టీ అమలు, ప్రపంచ బ్యాంక్ వ్యాపార అనుకూల ర్యాంకింగ్లో భారతదేశాన్ని 142వ స్థానం నుంచి 63వ స్థానానికి మెరుగుపరచడం, స్వచ్ఛభారత్ అభియాన్ కింద దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా పారిశుద్ధ్య విప్లవం తేవడం వంటివి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనం. అంతేకాక ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య భద్రతా పథకం ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది కుటుంబాలకు లబ్ది చేకూర్చడం, జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతం, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రారంభం, గ్రామీణ విద్యుదీకరణ, విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు చేయడం, జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి భారతదేశంలో పూర్తిస్థాయిలో విలీనం చేయడం, రక్షణ రంగంలో ఆత్మ

0: ఆత్మనిర్భరత సాధించడంతో పాటు మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీ రక్షణ పరికరాల తయారీని పెంచడం, సర్జికల్ స్టైక్స్, బాలాకోట్ ఎయిర్ స్టైక్స్ ద్వారా జాతీయ భద్రతకు ప్రాధాన్యతనిచ్చి ఉగ్రవాదానికి గట్టి సమాధానం చెప్పడం, భారతదేశ నాయకత్వంలో G20, బ్రిక్స్ వంటి శిఖరాగ్ర సదస్సులను విజయవంతంగా నిర్వహించడం, గ్లోబల్ సౌత్ దేశాల గళంగా మారడం, పర్యావరణ పరిరక్షణ కోసం గ్లోబల్ సోలార్ కూటమికి నేతృత్వం వహించడం నరేంద్రమోదీ దార్శనికతకు నిదర్శనాలుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్17న భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడా పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 25 సంవత్సరాల ప్రజాసేవ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈసారి సెప్టెంబర్17 నుంచి అక్టోబర్17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, సామాజిక అభివృద్దిని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా గురువారం ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో రాత్రి 7 గంటలకు దీపాలు వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమం, రక్తదాన శిబిరాలు, సేవా సంకల్ప అభియాన్లో భాగంగా కాశీ నుంచి ప్రధానమంత్రి జన్మస్థలమైన గుజరాత్లోని వద్దునగర్ వరకు సేవాజ్యోతి కలశయాత్ర, బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7 వరకు అంగన్వాడీ ఆశా కార్యకర్తలను సత్కరించడంతో పాటు తల్లులు, పిల్లలకు అవసరమైన పోషకాహార అవగాహన, ఆరోగ్య సేవలు అందిస్తారు. పాఠశాల విద్యార్థులకు మేరే సప్నో కా భారత్ ఇతివృత్తంగా చిత్రలేఖనం, ప్రసంగ పోటీలు నిర్వహిస్తారు. వార్డు, బ్లాక్ స్థాయిల్లో ప్రత్యేక సేవాసేతు క్యాంపులు ఏర్పాటు చేసి అర్హత ఉండి పథకాలు అందని వారికి ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన, పీఎం కిసాన్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా పొందే అవకాశం కల్పిస్తారు. స్థానికంగా ఉపాధి, చట్టపరమైన సమస్యలున్న వారికి ఉచిత చట్టపరమైన సలహాలు, సహాయం అందిస్తారు. ఈ ప్రచారంలో భాగంగా సాంస్కృతిక పోటీలు, క్రీడా పోటీలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. నెల రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో సుపరిపాలన, లక్పతి దీదీలు, మహిళా సాధికారిత, యువజన భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తున్నారు. బూత్ స్థాయిలో ఏక్ పేడా మాకేనాం పేరుతో చేపట్టనున్న మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా పర్యావరణ సమతుల్యత, పచ్చదనం పెరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పరిశుభ్రత పెరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలకు తిరిగే పని లేకుండా సేవా శిబిరాల వద్ద నేరుగా దరఖాస్తులు సమర్పించే అవకాశం కలుగుతుంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల స్వయం ఉపాధి, రక్షణ పింఛన్ పథకాల గురించి ప్రజలకు సమగ్ర అవగాహన లభిస్తుంది. నేరుగా అధికారులే ప్రజల వద్దకు రావడం వల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి పారదర్శకత పెరుగుతుంది. రేషన్ కార్డులు, ఆధార్ సవరణలు, పెన్షన్ల దరఖాస్తులు వంటి నిత్య జీవిత సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుంది. ఈ విధంగా సేవా సంకల్ప అభియాన్ కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాకుండా ప్రభుత్వ సేవలను సమాజంలోని చివరి వ్యక్తి వరకు వేగంగా, పారదర్శకంగా అందించే ఒక బృహత్తర సామాజిక కార్యక్రమం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సేవా సంకల్ప అభియాన్పై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కడప కేంద్రం, చిత్రమంజరి సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా ఇందిరా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మల్లికార్జున్ పాడిన పాట.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: తెలుగు సినీ గీతాల చిత్రమంజరి వింటున్నారు.

0: ప్రేమించు పెళ్ళాడు సినిమా నుండి పాట విన్నారు. ఇళయరాజా సంగీతం, వేటూరి గీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానంలో.
1: ప్రస్తుత కాలంలో మనిషి మేధస్సుకు సాంకేతికతకు నిదర్శనం నేడు ఎంతో అభివృద్ధి చెందిన కృత్రిమ మేధ. ఈ కృత్రిమ మేధ ఏ విధంగా ఉపయోగపడుతోంది, దాని ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలంటే తప్పక వినండి ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖలో ప్రసారమయ్యే కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో. వినండి ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖల్లో కృత్రిమ మేధ.

0: వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో.
1: ఈరోజు హలో అభిరుచి కార్యక్రమం 9:30 నుండి 10 గంటల వరకు కొనసాగుతుంది. కారణం, 9 గంటలకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనంపై ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది 9 గంటల నుండి 9:30 వరకు.

పుణ్యదాడే.

ముక్కు పచ్చలెర్రమైతే తీపి అల్లక, పచ్చతోక కట్టుకుంటే రామ చిల్లక, ఈడు వంట పట్టగానే ఇంత తళ్ళుక, కొంగు కాస్త పట్టగానే ఇంత బుల్లుక.

మనసుకు నచ్చిన పాటలను వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా. మీకు మనసైన పాటలను వినాలి అనుకుంటే ఉదయం 8:30 వాట్సాప్ చేయండి. వాట్సాప్ మనోరంజన కార్యక్రమంలో వినండి. విన్న పాట అడవి దొంగ చిత్రంలో. వేటూరి రచన, చక్రవర్తి సంగీతం, ఎస్పీ

కెప్టెన్ నాగార్జున సినిమా నుండి పాట విన్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, ఆత్రేయ గీతం, చక్రవర్తి సంగీతం. చివరిగా బాలగోపాలుడు సినిమా నుండి పాట వినబోతున్నారు గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, వేటూరి గీతం, రాజ్కోటి సంగీతం.

చిత్రమందిర్ వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 9 గంటలకు వస్తుంది ప్రకటించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం మరికాసేపట్లో.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల భాగంగా ఈ ఉదయం కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి గారులు. నిర్వహణ శ్రీ ఎం మా సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీ వి విజయమునిస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి. వినండి కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్కిన తృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించింది. ఆమే కాదు, సమస్త భక్తకోటి ఆ స్వామిని వేడుకునేదే. ఈ సంసారమనేటువంటి భవసాగరాన్ని నుంచి విముక్తి కలిగించి నీలో ఐక్యమయ్యే విధంగా, నిరంతరము నీ పాదసేవ చేసుకునే విధంగా నీ వద్దే ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకోవడం. జన్మరాహిత్యాన్ని కోరుకునేవారు కొందరు అంతకు మించి ప్రతి జన్మలోనూ నిన్ను సేవించుకునే భాగ్యం కలగాలని కోరుకునేవారు కొందరు, ఇలా అందరూ స్వామి సన్నిధి

లో స్వామి సాన్నిధ్యాన్ని కోరుకునేటువంటి వారే. అలా ఎందరో మహనీయులు అందరికీ కూడా ఒకేసారి దర్శన భాగ్యాన్ని కల్పించి తరింపచేసేటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఉత్సవములే ఈ బ్రహ్మోత్సవములు. ఈ బ్రహ్మోత్సవములలో స్వామివారు ఈనాడు కల్పవృక్షము ఛాయలో దేదీప్యమానంగా అమ్మవార్లిద్దరితో కూడా ప్రకాశిస్తూ ఉన్నారు. ఆశ్రిత జనుల మనోభీష్టాలను నెరవేర్చు కల్ప తరువే శ్రీనివాస పరబ్రహ్మ అని మనకు పురాణ సాహిత్యం తెలియజేస్తోంది. వృక్ష సంపదలో కల్పవృక్షం అత్యంత విశేషమైనటువంటిది. ఇతర వృక్షములు తమకు సంబంధించినటువంటి తమకు కాచినటువంటి ఫలములనే ఇస్తాయి, కానీ కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ కూడా ప్రసాదిస్తుంది అని. ఎల్ల ఋతువులందు నెలరారిపరోమై ఇంద్రు విరులతోటకి పుతెచ్చి కోరు వచ్చి వారి కోర్కెలు నీనడు వేల్పు మ్రానుపాల వెళ్ళి బుట్టే అని క్షీరసాగరం మథనం జరిగిన సందర్భంలో అందులో నుంచి కల్పవృక్షం ఆవిర్భవించింది. ఇక్కడ మనం ఒక విషయం జాగ్రత్తగా గమనించినట్లయితే స్వామివారికి వాహన సేవలు అధికంగా అమ్మవారికి తోబుట్టువుగా ఉన్నవే ఉంటాయి. ఒక గజరాజం ఐరావతాన్ని తీసుకున్న, అలాగే చిట్ట చివర అశ్వవాహనం చేసుకున్న, అదేవిధంగా కల్పవృక్ష వాహనం ఇలా, అలాగే చంద్రప్రభ వాహనం ఇలా ఎక్కువ స్వామివారు అమ్మవారికి కూడా ప్రీతి కలిగించే విధంగా, అదేవిధంగా అమ్మవారు కూడా నిరంతరము స్వామివారి హృదయస్థానంలో ఉండి ఎప్పుడైతే అమ్మకు ప్రీతి కలిగిందో వెంటనే ఆ అమ్మవారు చెప్పేటువంటి ప్రతి మాట కూడా, అంటే అమ్మ ఎవరి గురించి చెబుతుందండి, తమ బిడ్డల గురించే చెబుతుంది, తన భక్తుల గురించే చెబుతుంది. వారు విన్నవించుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఎప్పుడు ఏ సమయంలో స్వామివారి చెవిన పడితే అవి ఫలిస్తాయో ఆ సమయాన్ని చూసి ఆచిచూచి అమ్మవారు అయ్యవారికి తెలియవరుస్తుంది. అందుకనే ఆయన హృదయలక్ష్మి నిరంతరం ఉండడం చేతే మన చేత ఇంత కరుణని ఆయన చూపిస్తూ ఉన్నాడు. కరుణా సాగరంగా స్వామివారి వెలుగొందుతూ ఉన్నాడు. ఆ సాగరానికి ప్రతిగా ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారిని సేవ చేస్తూ ఉన్నారు. అటువంటి దివ్యమైనటువంటి కల్పవృక్ష ఛాయలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడే విహరిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ వాహన సేవలో చూసినట్లయితే రుక్మిణి సత్యభామా సమేత శ్రీకృష్ణ పరమాత్మే విహరిస్తున్నాడా అన్న భావన కలుగుతుంది. నెమల పించాన్ని ధరించాడు, చేతిలో వేణువును ధరించాడు, చక్కటి భంగిమలో ఒక కాలు మడిచి మరొక కాలు వెంపు ఉంచి నయన మనోహరంగా ముగ్ధ మనోహరంగా మన్మథ మన్మథుడు శ్రీనివాస పరబ్రహ్మ కాదు కాదు శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్టుగా మనకు గోచరమవుతూ ఉన్నాడు. అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మనోహరమైన మనోజ్ఞమైనటువంటి రూపాన్ని చెరగని ముద్రగా మనస్సులో ముద్రించుకుంటూ ఉన్నారు భక్త శిఖామణులు. మరొక మక్క ఆ స్వామి చెంత చక్కగా కళలను ప్రదర్శించేటువంటి అవకాశం దొరికిందనే భావనతో ఎంతోమంది భక్త శిఖామణులు నృత్య ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. భాగవత భారత రామాయణాది ఇతిహాసాల్లో కావ్యాల్లో వర్ణించినటువంటి అనేక రకములైనటువంటి నృత్యాలను గీతాలని స్వామి ముందు చక్కగా ప్రదర్శిస్తూ ఉన్నారు. అదే తమ కళలకు సరైనటువంటి ప్రదర్శనకు అవకాశమని, నిజంగా తాము నేర్చుకున్నటువంటి కళలకు తాము ధన్యులమయ్యామని, తమ జన్మ సార్థకత ఏర్పడిందనేటువంటి తన్మయత్వంతో స్వామివారి ముందు చక్కగా నృత్యం చేస్తూ ఉన్నారు. అందులో పిన్నవారు పెద్దవారు అనేటువంటి తారతమ్యాలు లేదు, స్త్రీ పురుష భేదం లేదు, వయో భేదం లేదు. అందరూ కూడా ఉత్సాహంగా రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో తమ యొక్క నైపుణ్యాలని స్వామి ముందు ప్రదర్శిస్తూ ఉన్నారు. స్వామివారికి వృక్షానికి కూడా ఒక అవినాభావ సంబంధం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే శ్రీనివాస పరబ్రహ్మ పద్మావతి పరిణయ సమయంలో కుబేరుని వద్ద రుణం తీసుకున్న సందర్భంలో మరి ఆ పట్టా మీద సంతకం సాక్షి సంతకం, ఆయన ఒక కాగితాన్ని రాసిచ్చినట్టుగా అప్పు తీసుకుంటున్నట్టు దానికి సాక్షి సంతకాలు కూడా అడిగినట్టుగా ఆ సాక్షి సంతకాలతో పాటు ఎవరి నీడలో ఇదంతా జరిగిందండి అంటే ఒక చింత చెట్టు నీడలో ఈ తతంగం అంతా జరిగినట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి దానికి ఒక చింత చెట్టు కూడా సాక్షిగా ఉందని, కాబట్టి తన
పరిణయానికి కావలసినటువంటి ధనాన్ని తీసుకునే సందర్భంలో ఉంది కాబట్టి దానిని కూడా అనుగ్రహించారా స్వామివారు అన్న భావనతో ఇక్కడ మనకి స్వామివారు విహరించేటువంటి వైనం కనబడుతుంది. కాదు కాదండి, మరొక విశేషం ఉంది. తిరుమలలో సంపంగి ప్రాకారం అని పిలుస్తారు.

0: ఒక చక్కనైనటువంటి కట్టడాన్ని, ఎందుకు దానికి ఆ విధమైనటువంటి పేరు వచ్చిందండి అని చూసినట్లయితే, స్వామివారికి ప్రాకారం నిర్మించే సమయంలో అన్ని వెంపులా అన్ని ప్రాకారాలు నిర్మాణమవుతున్న సమయంలో ఒక ప్రాకారానికి ఒక సంపంగి మాను అడ్డుగా ఉందిట. అయ్యో, ఇక్కడ ఉండేటువంటి ప్రతి చెట్టులోను పుట్టలోను పువ్వులోను అన్నిటిలోను పరమాత్మ యొక్క స్వరూపమే కదా, మరి ఈ వృక్షాన్ని తొలగించినట్లయితే మరి ఇబ్బంది అవుతుందే అని ఆలోచించి, మరి స్వామివారే ఏ రకమైనటువంటి మార్గాన్ని కల్పిస్తారో అని ఆనాటికి ఆ పనులన్నీ నిలిపివేసి మరుసటి నాడు పరిచూద్దాం దాని సంగతి, లేదా మరొక విధంగా నిర్మించాలా అని వాళ్ళు తర్జనపడుతూ వెనక్కి వెళ్ళిపోయారట. కానీ తర్వాత రోజు ఉదయం లేచి చూసేసరికి ఆశ్చర్యం పొందారు అందరూ కూడా. అద్భుతమైనటువంటి దృశ్యం కనిపించింది. ఏమిటయ్యా అంటే, ఆ సంపంగి మాను తమ కట్టడానికి ఎప్పుడైతే అడ్డుగా అనుకున్నారో దానికి తొలగి కొంచెం అటుగా వెళ్ళినట్టుగా వాళ్ళకి కనిపించిందిట. అంటే స్వామిని సేవించుకోవడంలో, స్వామి కార్యంలో మనం అనుకునేటువంటి కేవలం చైతన్యం కాదు, జడ పదార్థములు కూడా స్వామికి సహకరిస్తాయి అని, ఆ రకంగా ఆ సంపంగి మాను ఆలయ నిర్మాణ సమయంలో సహకరించినందుకు గాను ఆ మాను ఉన్న చోట ప్రాకారాన్ని సంపంగి ప్రాకారం అన్నారని బుధజనులు తెలియజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారిని కేవలం మానవ మాత్రులే కాదు, చరాచర జీవకోటి కూడా సేవించి తరించినట్లుగా మనకు ఇతిహాసాల్లో పురాణాల్లో కనబడుతూ ఉంది. ఇలా సమస్త జీవుల చేత, చరాచర జీవకోటి చేత సేవింపబడేటువంటి స్వామి నిజానికి మన చేత సేవింపబడుతున్నట్లుగా కనిపించినా, నిలువెత్తుగా నిలబడి 24 గంటలు ప్రతి క్షణము కూడా భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి స్వామి, అటువంటి కరుణాస్వరూపుని యొక్క కారుణ్యము గురించి, ఆ కల్పవృక్ష వాహన వైభవాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ గుప్ప నరసింహశర్మ గారు అందిస్తారు. ఆయన యొక్క ప్రవచన ధారామృతంలో విషయాన్ని తెలుసుకుని తరించే ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయ్యా నరసింహం గారు అందుకోండి.
1: ధన్యవాదాలు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పాయాద్ విశ్వస్య సాక్షి ప్రభురఖిల జగత్ కారణం శాశ్వతోయం పాద ప్రహ్వాఘరాశి ప్రశమన భృతాం బోధర ప్రాభవో మాం వ్యక్తావ్యక్త స్వరూపో దురధిగమపద ప్రాక్తనీనాం చ వాచాం ధ్యేయో యోగీంద్ర చేత సరసి జనయత నంద దీక్షా విహారః అని మహానుభావులు అందరూ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతి చేస్తూ ఉంటారు. ఈరోజు మహాభాగ్యం కల్పవృక్ష వాహనంలో అమ్మవారులతో కలిసి వెంకటేశ్వర స్వామి వారు విహరిస్తూ మనకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి అలంకరణ శ్రీకృష్ణ పరమాత్మ అలంకరణ చేశారు. రుక్మిణీ సత్యభామలతో కూడి ఉన్నట్లుగా మనం భావన చేయొచ్చు. అది కల్పవృక్ష వాహనం. కల్పం అంటే, కల్పవృక్ష వాహనం అంటే ఏమిటి అని కించిత ఆలోచన చేద్దాం. కల్పం అనే పదానికి ముందు సం అనే అక్షరాన్ని చేరుద్దాం, అప్పుడు సంకల్పం అవుతుంది. సంకల్పం అంటే కోరిక. కోరిక వల్లే కదా సమస్తము పుడుతోంది. పరమాత్మ సంకల్పించాడట సృష్టి చేయాలి అని. అవ్యక్తంగా ఉన్న ఆయనలోంచి ఒక పద్మం వచ్చింది, ఆ పద్మం వికసించింది. అందులో చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు. ఆయనకు కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ తనను ఎవరు సృష్టించారో కనిపించడం లేదు. ఏదో ఒక శబ్దం వినిపించింది తపస్సు చేయమని. తపస్సు చేయగా చేయగా పరమాత్మ యొక్క సంకల్పం ఆయనకు బోధపడింది. మళ్ళీ ఆయన సంకల్పించాడట, సభూరి దివ్యాహరత సభూమి మసృజిత అని వేదం చెప్తున్నది. ఉన్నట్టుండి పరమాత్మ కోరికానుసారం తాను కూడా ఇలాగే కోరుకున్నాడట, భూహ అని అన్నాడట. వెంటనే భూమి వచ్చేసింది. ఆ భూమి ఎట్లా నిర్మితమైందో అంతకుముందు చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా తెలియదు. సభువై దివ్యాహరత మళ్ళీ భువహ అనే శబ్దం చేశాడట, శుభహ అనే శబ్దం చేశాడట. ఈ విధంగా సమస్త లోకాలు ఆవిర్భవించాయట. వెలిసి చెప్పదలిచిన అంశం ఏమిటంటే, సంకల్పమాత్రము చేత సృష్టి అంతా ప్రారంభమైంది. సృష్టికి మూల కారణం సంకల్పం అని అర్థమైంది, అంటే కోరిక. ఈ సృష్టి ఇది ఈ కోరిక పరమాత్మ కోరిక. ఆయన సత్య సంకల్పుడు, సత్యకాముడు, వ్యర్థము లేని కోరిక కలిగిన వాడు. కాబట్టి ఆయన నుంచి ఈ సమస్త బ్రహ్మాండాలు ఆవిర్భవించాయి. ఆ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా వృక్షం కింద

0: శాస్త్రజ్ఞులు వర్ణించారు. ఊర్ధ్వమూల మథశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అని భగవద్గీతలో విస్తృతంగా వర్ణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ఈ సంసారాన్ని వర్ణిస్తారు. దానికి అనేక పోలికలు ఉన్నాయి. ఎలాగైతే వృక్షం ఒక కొమ్మ నరికినా మరొక మార్గం ద్వారా మళ్ళీ పెరుగుతూ ఉంటుందో, అలాగే మనలో ఒక కోరిక ఏదైనా ఒక రకమైన వైరాగ్యం ద్వారా పోయినా మరొక రకమైన కోరిక మొలుస్తూనే ఉంటుంది. కోరిక ఉన్నన్నాళ్ళు ఈ ప్రపంచ సృష్టి ఉంటూనే ఉంటుంది. కాబట్టే వైరాగ్యాన్ని సంపాదించాలి, నైరాశ్యంగా ఉండాలి అని అంటుంటారు. పరమాత్మ తాను సృష్టించినటువంటి జగత్తు మరొకటి కాదు, తానే అని చాలాసార్లు చెప్తూ ఉన్నాడు, విశ్వం విష్ణు అనే పదాల ద్వారా. ఈరోజు కూడా తన జగత్ తాను సృష్టించినటువంటి జీవుల ఉపభోగానుగుణంగా సృష్టించినటువంటి ఈ సమస్త బ్రహ్మాండము మరొకటి కాదు, తానే అన్నట్లుగా ఆ వాహనంలో తానే ఉంటున్నాడు. పైపచ్చు కృష్ణావతారాన్ని పెట్టారు. ఇక్కడ రెండు గమ్మత్తులున్నాయి. పారిజాత వృక్షం అనే ఒక వృక్షం ఉంది. అది కల్పవృక్షాలలో పంచకల్పవృక్షాలు, 5 రకాల కల్పవృక్షాలు ఉంటాయి అంటారు. దాంట్లో ఒకటి ఈ పారిజాతం. ఆ పారిజాతం పరమాత్మకు చాలా ఇష్టం, సత్యభామకు గిఫ్ట్ కూడా ఇచ్చాడు అని ఒక కథ ఉంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అలంకరణ అంటారు. రెండవ అంశం ఏంటంటే విష్ణుమూర్తి అవతారాలలో కృష్ణుడి యొక్క అవతారం పరిపూర్ణావతారం అంటారు. పైపెచ్చు ఆయన శీఘ్ర ఫలదాత అంటారు. శ్రీకృష్ణ సర్వదేవానామధిక సర్వకామద అని కూడా అంటారు. ఆయన గురించి ఒకసారి నామస్మరణ చేస్తే చాలుట, ఆయన వెంటనే కరిగిపోయి ఎంత అడిగితే అంత అనుగ్రహించేస్తాడట, అంతకన్నా ఎక్కువ కూడా అనుగ్రహిస్తాడట. కాబట్టి కృష్ణాలంకారంలో ఉన్నాడు. పైపెచ్చు గమ్మత్తేమిటో తెలుసా? పైన నెమలి పించ ఉంటుంది. ఇంత సమస్త కోరికలు తీర్చేటువంటి పరమాత్మ వైరాగ్యంగా ఉండండి, ఏదైతే అత్యవసరమో దాన్ని మాత్రమే కోరండి అని సూచిస్తున్నట్లుగా నెమలి పించాన్ని కూడా ధరించి ఉన్నాడు. అటువంటి గొప్పవైన అలంకరణతో తన యొక్క గొప్పదైన తత్వాన్ని తెలియజేస్తూ, తన యొక్క ప్రాభవాన్ని కూడా తెలియజేస్తూ విహరిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ స్వామిని ఏమి కోరుకోవాలో కాసంత విజ్ఞాతతో మనం వ్యవహరించినట్లయితే మనం అభ్యున్నతిని పొందగలుగుతాం. మరిన్ని విషయాలను మారుతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మారుతి గారు,
1: ధన్యవాదాలు. నరసింహం గారు, వృక్షం ఏ రకంగా అయితే తాను ఎండలో నిలబడి తన వద్దకు చేరిన వారికి చల్లదనాన్ని ఇస్తుందో, అలాగే ఆకలి దెప్పలతో ఉన్న వారి యొక్క ఆకలిని తన యొక్క కాయల ద్వారా, అదేవిధంగా ఫలముల ద్వారా తీరుస్తుందో, అదేవిధంగా మానవుడు కూడా తన జీవనాన్ని జీవితాన్ని మలుచుకోవాలి అన్న తత్వాన్ని మనకు తెలియజెప్పడం ద్వారా స్వామి ఈ కల్పవృక్ష వాహన సేవలో విహరిస్తున్నాడా అన్న భావన కూడా కలుగుతుంది. ఛాయామన్యశ్చ కుర్వంతి తిష్ఠంతి స్వయమాతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషాయివ. వృక్షములు సత్పురుషులు వంటివి అని. ఇంకా చెప్పాలంటే సత్పురుషులు కన్నా మించిన స్థాయి వృక్షానికే దక్కుతుందేమో. ఎందుకంటే వృక్షం చూడండి, తనను నరికేటువంటి గొడ్డలి ఏదైతే ఉందో, అయస్సు ఇనుము, ఆ గొడ్డలికి కూడా ప్రధానమైన ఆధారంగా తన చెట్టు కొమ్మనే అందిస్తుంది. అంటే తనని హింసిస్తున్న, తన యొక్క పతనానికి కారణమవుతున్న దానికి కూడా సహకరించి నీకు తృప్తి కలుగుతుందంటే నీకోసం నేను తన స్వరూపాన్ని వదులుకోవడానికి సిద్ధమే అన్నట్లుగా ఇంతకన్నా దివ్య తత్వం మనకి ఏం ఉపదేశించాలి? కాబట్టి ఈ రకంగా సమస్తము ఆవహించి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కరుణకు అదిగో ఆ కల్పవృక్ష వాహనంలో స్వామివారికి విశేషంగా చూసినట్లయితే ఒక వెంపు ఒక ఫలము, మరొక వెంపు ఆమ్రఫలము, మరొక వెంపు పనస ఫలము, మనకందరికీ కూడా అన్ని ఫలాలు ఇందులో ఉన్నాయి. అంటే మీ సమస్త మనోరథ ఫలాలని నేను అందివ్వడానికి సన్నద్ధంగా సంసిద్ధంగా ఉన్నాను, మీరల్లా చేయవలసిందంతా ఏమిటి అంటే అనన్య శరణాగతి. అలనాడు గజేంద్రుడు గాని అసలు కలియుగంలో ఎవరిని సేవించాలి అన్నదానికి కూడా ఆర్తత్రాణపరాయణుడిగా ఆయనే తెలియజేశాడు. వాత్సల్యాదభయప్రధాన సమయాత్ ఆర్తార్తి నిర్వాపణాత్ కారుణ్యాదఘ శోషణాదగణిత శ్రేయ పద ప్రాపణాత్ సేవ్య శ్రీ

0: జగత ఏతే సాక్షిణ ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యా ధ్రువ. ప్రయోజన మనుద్దిశ్యనమందోపి ప్రవర్తతే అని కదా. ఉన్మత్తుడైనా కూడా వాడికి అందులో ఏదో ప్రయోజనం ఉంటేనే ఆ కార్యాన్ని చేయడానికి సన్నద్ధుడవుతాడు. మరి ఇంకా సామాన్యమైనటువంటి కలియుగ వాసుల పక్షమేమిటి? వాళ్ళ గురించి మరొక రకంగా మాట్లాడవలసిన అవసరమే లేదు. ఏ పని ప్రారంభించాలన్నా దానివల్ల కలిగేటువంటి ఫలం కనబడితేనే వాళ్ళు ఆ పనికి ఉపక్రమిస్తారు. కాబట్టి నాయనా, ఇదిగో సాక్షులు, నీకు తెలిసినటువంటి వాడు ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్య హల్యా ధ్రువ అని మనకి తెలిసినటువంటి భాగవతోత్తముల గురించి చూపించి, మనకి తెలియని వారు, మనకి కనపడిన వారు, మన బుద్ధికి అందనటువంటి జీవులు ఎన్నో స్వామి సేవలో తరించాయ్యా. కాబట్టి నువ్వు చేయవలసిందల్లా వచ్చి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణు కోరడమే అని మనకి మునులు తాపసులు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆ తత్వాన్ని మనకి తెలియజేయడం కోసం స్వామి అనుగ్రహానికి పాత్రులైనటువంటి అనేక మంది చరిత్రలు మనకు అందించి ఉన్నారు. అవన్నీ జ్ఞప్తికి రావడం కోసమే స్వామి వాహన సేవలలో ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క అంతరార్థాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ధర్మ వృక్షంగా స్వామివారు నిలబడ్డాడు. కల్పవృక్షానికి స్వామివారికి కూడా ఒక వ్యత్యాసం ఉంది. ఏమిటి అంటే, కల్పవృక్షం మనం అక్కడికి వెళ్ళి కోరుకుంటే దానిని మాత్రమే అందిస్తుంది, ఏది కోరుకుంటే దానినే అందిస్తుంది. అది మంచిదైనా చెడ్డదైనా కానీ, కానీ ఆశ్రిత కల్పతరమైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ చింత ఉంటే మనం ఏది కోరవలసిన అవసరం లేదు. ఒకవేళ మనం కోరినా మనకి ఏది హితమో దానిని, మనకి ప్రియమైన దానిని అందిస్తాడు. మనకి హితమైనటువంటి దాన్ని కూడా అందించేటువంటి వారు స్వామి. అందుకనే అజ్ఞానైన వాడికి ఒక్కొక్కసారి అత్యంత అమూల్యమైనటువంటి దాన్ని అవకాశం ఇచ్చినా దాన్ని వినియోగపరుచుకుంటాడా అంటే సందేహమే. ఒకనాడు ఒక బాటసారి అనుకోకుండా తన గమనంలో ఒక కల్పవృక్ష ఛాయలోకి చేరుకున్నట్ట అలిసిపోయాడుట. అలిసిపోయి నాకు ఆకలేస్తోంది, చక్కగా తాగడానికి ముందు నీరు దొరికితే బాగుండు అనుకున్నట్ట అమృతతుల్యమైనటువంటి నీరు లభించింది. ఆహా, అడిగిన వెంటనే నీరు వచ్చిందే అనుకుని నీరు దొరికింది కాబట్టి తినడానికి తిండుంటే బాగుండు అనుకున్నట్ట వెంటనే ఎంతో షడ్రుచులతో కూడినటువంటి భోజనం సన్నద్ధమైంది. అడిగిందల్లా లభిస్తుంది, ఏమిటి ఆశ్చర్యం అని ఆశ్చర్యపోతుంది. చక్కగా నీరు తాగాను, తిన్నాను, విశ్రమించడానికి హంసతులికా తల్పం లాంటి ఉంటే బాగుంటుందే అనిపించిందిట. వెంటనే ఎక్కడి నుంచో హంసతులికా తల్పం కూడా వచ్చేసింది. ఇంత సుఖాన్ని అనుభవిస్తున్న వాడికి మనస్సులో ఇంత అడవిలో ఇంత ఒక చెట్టు నీడకి ఇవన్నీ వచ్చాయే, బాగానే ఉంది, ఎక్కడి నుంచో ఏపులైనా వచ్చి నన్ను తినేస్తే అనుకున్నట్ట అనుకునే తరుణంలో ఎక్కడి నుంచో వ్యాఘ్రం వచ్చి అతన్ని తినేసింది. కాబట్టి మనం ఉన్న చోట మనం నిరంతరము కూడా ఏవైతే సకారాత్మకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో వాటితో నిండి ఉండి మనం ఆలోచించాలి. కానీ దుష్ట ఆలోచనలు చేస్తే మరి ఆ కల్పవృక్షంలో ఆ వాడసారికి కలిగినటువంటి స్థితి కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి మనం కూడా బుద్ధిని మంచి వెంపు మరల్చుకుని ఏదైతే మనకి భగవంతుడు అందించాడో అందులో ఉండే ప్రతి దాన్ని కూడా ఆ స్వామివారి యొక్క దివ్య ప్రసాదంగా భావించి అన్నిటినీ ఆయన చరణాల ముందు వదిలివేసినట్లయితే మనకు ఏ చీకు చింత ఉండదు. ఆ విధంగా శరణాగతి చేయమనేటువంటి తత్వాన్ని బోధించడానికే అన్నట్లుగా స్వామివారు ఆనంద నిలయం నుంచి వెలుపలకు వచ్చి మలయకు నేనేంద్ర పెరుమాళ్ అని మలయప్ప స్వామిని చెప్పినట్లుగా ఎంతో మనోహరంగా శ్రీదేవి భూదేవులతో కలిసి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అటువంటి దర్శన భాగ్యాన్ని పొందడం కూడా ఎంతో గొప్పదని చెప్పి, బహుజన్మార్జితై పుణ్యై లభ్యతే క్షేత్ర దర్శనం తత్రాపి వెంకటగిరే దర్శనం ముక్తిదం పరం అని వెంకటేశ సమోదేవో నాస్తి నాస్తి మహీతలే స్వామి పుష్కరిణీ తీర్థసమం నాస్తి చ నాస్తి వై అని మనకి వరాహ పురాణం తెలియజేస్తోంది. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి ధామంలో ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి దర్శనం మనకి కలగడం మన భాగ్యం. ఇటువంటి భాగ్యానికి అందరూ కూడా మురిసిపోతూ ఆ స్వామిని దర్శించుకుంటూ నిరంతరము గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవం గురించి, వాహన వైశిష్ట్యాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ నరసింహ గారు అందజేస్తారు. అందుకుందాం, స్వామి సేవలో తరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: చాలా చక్కటి విషయాలు చెప్పారు మారుతి గారు. ప్రపంచంలో ప్రతి పదార్థము కూడా పరమాత్మ సృష్టి, నమ్మినట్లయితే ప్రతీది కూడా ఫలితాన్ని ఇస్తుంది అనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. మనం సంజీవిని వృక్షం అని ఒకటి విన్నాం, తులసి వృక్షం అని ఒకటి విన్నాం, బిల్వ వృక్షం అని ఒకటి విన్నాం, అలాగే వేప చెట్టు అని ఒకటి వింటున్నాం, రకరకాలైన ఔషధీ వృక్షాలను మనం వింటున్నాం.

ప్రతీది కూడా సందర్భానుగుణంగా మనకి పనికొచ్చేది. పరమాత్మ ఇంత సృష్టి మన కోసమే చేశాడు, ఇంత విలాసము మన కోసమే చేశాడు. కాబట్టి పరమాత్మ సర్వము మనకు అనుగ్రహిస్తూ ఉండగా ఆయన యందు భక్తిగా ఉండటమే మనం చేయవలసిన పని అని మంచి మాటే చెప్పారు. భక్తి మనకి అంత త్వరగా అవుతుందా అంటే శ్రమ సాధ్యమేది. భక్తి కలగాలి అంటే నామస్మరణ మాత్రం అనివార్యంగా చేయాలి. ఇది మనకు చేతనైందే. అందుకనే అంటారు కదా, కలో సంకీర్తనాన్ముక్తి అని. మరొక మాట, నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరనే అని గమ్మత్తైన మాట కూడా ఉంది. శుక మహర్షి అనే ఒక మహానుభావుడు, పరమ వైరాగ్య సంపన్నుడు. వాళ్ళ నాన్నగారైన వేదవ్యాస మహర్షికి కూడా అంత వైరాగ్యం లేదు. ఆయన మొత్తం భాగవతాన్ని చెప్పి చివరికి ఈ మాట అన్నాడు, నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరనే, కలి ప్రభావం ప్రబలిపోతోందయ్యా, నామస్మరణ చేయవలసిందే అని అన్నాడు. ఈ గొప్పతనాన్ని చెబుతూ ఏ నామాన్ని బాగా చెప్పాలి అంటే గోవింద నామస్మరణం చేయాలి అని. ఇదేదో తిరుమల కొండపై ఉన్నాం కాబట్టి అతిశక్తిగా చెప్తున్నాము అనుకోకుండా, గోవింద అనే నామం లేకుండా ఏ దేవతా సహస్రనామం లేదు. కాబట్టి ప్రతి దేవతకు గోవింద అనే పేరు ఉంది. గాం వేత్తి గోవింద, చాలా రకాల అర్థాలు ఉన్నాయి. 9 ప్రశస్తమైన అర్థాలు చెప్తారు. ప్రధానమైన అర్థం, మనం అడగకుండానే మన కోరికలు ఎరిగి దాంట్లో వాస్తవమైనవి అనుగ్రహించేవాడు. గోశబ్దానికి వాక్కులు, కోరిక అనే అర్థాలున్నాయి. అటువంటి వాడు కాబట్టి ఆయన కల్పవృక్ష సమాసీన. ఆయన ఒకసారి గమ్మత్తు ఏమిటంటే ఒక శ్లోకం చెప్తారు, గోవిందాదధి దైవతన్న దైవతమితి ప్రోచార్య హస్తాబుభౌ ఉద్ధృత్యాథ శివస్య సన్నిధిగతో వ్యాసోమునీనాం వరః యస్య స్తంభిత పాణిరానతి కృతానందీశ్వరేణాభవత్ తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరం బ్రహ్మణి అని ఒక శివస్తోత్రంలో ఉంది. వేదవ్యాస మహర్షి ఒకసారి కైలాసానికి వెళ్ళారట. వెళుతూ వెళుతూ 2 చేతులు పైకెత్తి గోవిందా గోవిందా అనర్చుకుంటూ వెళ్ళాడట. అక్కడ వాచ్మెన్గా ఉండేటువంటి నందీశ్వరుడు, ఏమయ్యా ఇది కైలాసం, ఇక్కడ గోవింద అంటావేమిటి అనే మనసులో అనుకుంటూ అటగించబోయాడట. ఆ క్షణంలోనే ఆ పరమేశ్వరుడు యొక్క వాహనమైన పరమధర్మస్వరూపుడైనటువంటి నందీశ్వరుడు యొక్క అవయవాలన్నీ స్తబ్దమైపోయాయట, ఆగిపోయాయట. ఏమిటి ఇలాగిపోయింది అని అనుకుంటే అప్పుడు అర్థం చేసుకున్నాడట, ఓహో గోవింద అనే నామం సమస్త దేవతాస్వరూపం. అది కేవలం ఒక విష్ణువుకో శివుడికో సంబంధించింది కాదు, సమస్త బ్రహ్మాండాలకు మూలభూతమైన పరమాత్మ యొక్క పేరు అని గ్రహించి ఈ పేరుతో గనక ఆ స్వామిని ఆశ్రయిస్తే త్వరగా పలుకుతాడు, త్వరగా మన వంక చూస్తాడు అని అర్థం చేసుకుని క్షమాపణలు చెప్పాట. అటువంటి గోవిందనామాన్ని నిరంతరం మనం గనక ఉచ్చరిస్తూ ఆ కల్పవృక్షంలో ఉండేటువంటి స్వామిని మనం దర్శిస్తూ, అంటే కల్పవృక్షాత్మకమైన స్వామిని, అంటే ఏ కోరిక కోరితే ఆ కోరికను వెంటనే అనుగ్రహించేటువంటి వాడు, ఏ కోరిక కోరాలో జాగ్రత్తగా కోరుకోండి అని హెచ్చరిస్తున్నట్లుగా మనకి అలంకరణాలతో చూపిస్తూ ఉన్నటువంటి వాడు ఆ స్వామిని మనం గనక యథాశక్తి ఆశ్రయిస్తే మన యొక్క కష్టాలను మనం పోగొట్టుకుంటాం. అటువంటి భవ్యమైనటువంటి నామాన్ని మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం. పైపెచ్చు స్వామి మనం ఎంత భక్తిగా ఉన్నామో అని మాత్రమే చూస్తున్నారు తప్ప మనం ఎన్నిసార్లు నామస్మరణ చేశాం లేక ఎంత వైభవంగా పూజ చేశాం అని పెద్దగా గమనించడం లేదు అని వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర చూస్తేనే అర్థమవుతోంది. తొండమానలో ఉండేటువంటి మహారాజు గారు బంగారు పుష్పాలతో పూజ చేశాడట. మరొక కుమ్మరివాడు మట్టితో పూజ చేశాడట. కానీ భక్తి ఎక్కడ ఉందో పరమాత్మ అక్కడ ప్రత్యక్షమవుతాడు కనుక, అభివ్యక్తం అవుతాడు కనుక ఆ మట్టి పేళ్లే అక్కడ కనిపించాయట. ఎవరికి కనిపించాయి? మహారాజు గారికి కనిపించాయి. కనిపించడం దేనికి? తద్వారా మనందరికీ చెప్తున్నాడు, మీరు భక్తిగా ఉండండి, తద్వారా నేను మీకు సులభమవుతాను అని. ఇదే మనకు రుక్మిణి తులాభార ఘట్టంలో తెలుస్తుంది. ఎంత సంపత్తు పోసినా తూగని స్వామి కేవలం భక్తితో తులసి దళాన్ని పెట్టారో లేక ఆకును పెట్టిందో తెలియదు కానీ ఆ భక్తితో పెట్టినటువంటి పదార్థానికి తూగాడు. ఆయన తద్వశమైపోయాడు. మరొక చోట ఎంతోమంది భక్తులకు స్వామివారే స్వయంగా సేవ చేస్తూ ఉంటారు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. నిన్న కూడా మనం అనుకున్నాం, ఎవరైతే భక్తితో గోవిందనామస్మరణ చేస్తూ ఉంటారో, గోవిందుణ్ణి సచేతనమూర్తిగా చూస్తూ ఉంటారో,

0: ఆ వారి వంక స్వామి చూస్తారు అని మా పెద్దలు చెప్పారు. నాకు కూడా ఆ అనుభవంలో ఉంది. కనుక మనం భక్తిగా చూడటం ఆయన మనవంతు, మనను అనుగ్రహించడం ఆయన బాధ్యత. ఆయన బాధ్యత తప్పుడు భక్తిగా ఆశ్రయించడమే మనం చేయాలి. మరింత విశేషాలను మారుతి గారి మాటల ద్వారా విందాం.
1: అయ్యా, గోవిందనామ తత్వాన్ని చక్కగా వివరించారు. ధన్యవాదాలు నరసింహం గారు. అందుకనే సుకుమార్జి చెబుతారు, నిను చింతించుచు పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చరిత్రముల్ వినుచు చూతురుగా కలోకులు ఇతరాన్వేషంబులం చూతురే కన్న దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. విశ్వవ్యాపకుడైనటువంటి వాడు కర్షతీతి కృష్ణ అని మన మనస్సును ఆకర్షించేటువంటి వాడు, మనలో ఉండేటువంటిది ఏదైతే మాలిన్యం ఉందో దాన్ని తొలగించేటువంటి వాడు. మన శరీరం కూడా ఒక పుష్పమే, ఒక వృక్షమే, ఇందులో కూడా పుష్పాలున్నాయి, అవి మనం సమర్పించాలి. ఏమిటండి మనం సమర్పించవలసినటువంటి పుష్పాలు అంటే, అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, శాంతి పుష్పం, దయా పుష్పం, జ్ఞాన పుష్పం, అతఃపరం సత్యం పుష్పం, తప పుష్పం, భావ పుష్పం, అథ అష్టమం, ఏవమస్తవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం పరం. అటువంటి అద్భుతమైనటువంటి పుష్ప సమర్పణగా మన మనస్సు అనే పుష్పాన్ని ఆ స్వామి యందు ఉంచుకుని నిరంతరము ఆయన అనుగ్రహానికి పాత్రులమయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహారం శ్రీ వి విజయమునిస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు మరియు శ్రీ రామగోవిందరెడ్డి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఈరోజు సాయంత్రం 8 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి కడప కేంద్రం. హలో అభిరుచి ఫోను ద్వారా శ్రోతల కొరే సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. ఫోన్ నెంబర్లు 0852-2444-1149-2444-197. హలో
1: హలో,
0: నమస్తే అండి. హలో అభిరుచి కార్యక్రమానికి.
1: దొమ్మర
0: నంద్యాల నుంచి మద్దూరు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర గారు చెప్పండి.
1: నారి నారి నడమము రారి ద్వాపరమంది.
0: ఓకేనండి, పాట విందామా?
1: ఓకే సార్. నమస్తే సార్.
0: నమస్తే అండి.

0: హలో, హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి స్వాగతం అండి.
1: స్వాగతం, శుభోదయం సార్ మీకు.
0: నమస్తే అండి. మీ పేరు?
1: పులివెందుల నుంచి భూపాలరెడ్డి సార్.
0: పులివెందుల నుండి భూపాలరెడ్డి గారు.
1: పోయిన నెల 23 చేసిన సార్ మళ్ళీ.
0: చెప్పండి భూపాలరెడ్డి గారు, ఏ సినిమాలో ఏ పాట?
1: శ్రీనివాస కళ్యాణం నుంచి సాంగ్ పోయి సార్ ఒకటి.
0: శ్రీనివాస
1: కళ్యాణం గురించి జరుగుతుంటా సార్ సాంగ్.

0: మట్టుకురాలే టక్కు.
1: సరే పాట వినిపించే ప్రయత్నం చేస్తామండి.
0: కళ్యాణం నేస్తా చూసా, కళ్యాణం అదే ఇట్లా వస్తుంది.
1: మరో పాట అడుగుతారా మరో సినిమా నుంచి?

0: నుంచి అదిగో అల్లదిగో అని మరి వాస్తవం వేయండి సార్.
1: ఓకేనండి,
0: కోరుతున్నారు సార్
1: చెప్పండి.
0: భూపాల్ రెడ్డి, వీరనారాయణ రెడ్డి సార్,
1: ఓకే,
0: రామచంద్ర,
1: అంతేనా?
0: సునీల్ సార్, సునీల్ సార్ సార్
1: ఇంకేమన్నా మర్చిపోయారా?
0: ఏం లేదు సార్,
1: సరే
0: సార్, కొద్దిగా
1: కాస్త ఆందోళన
0: ఆందోళన. కొత్త కొత్త శ్రోత అడిగినారు సార్, వీరనారాయణ రెడ్డి గారు ఈ పాట అని.
1: ఓకే ఓకే, సరే పాట వినండి. అయితే
0: బాగున్నారు సార్.
1: అంత కులాసండి, నమస్తే.

ఇవన్నీ కాదు.

0: హలో
1: హలో,
0: నమస్తే సార్.
1: నమస్తే అండి. మీ పేరండి?
0: సార్ నా పేరు నరేష్ సార్, ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా.
1: నరేష్ గారు ఎక్కడి నుంచి అండి?
0: ముసాపేట సార్, మహబూబ్ నగర్ జిల్లా.
1: ఓకే, చెప్పండి నరేష్ గారు, ఏ సినిమాలో ఏ పాట?
0: సార్ నేను నన్ను సార్ సినిమా పేరు వేసవి కాలం వెన్నెల్లో అనే పాట కావాలి సార్.
1: నేనున్నాను. ఏం చేస్తుంటారండి?
0: సార్ మాకు మటన్ షాప్ ఉంది సార్.
1: ఓకే, బాగా జరుగుతుందా?

0: పర్లేదు సార్, వారంలో 3 రోజులు జరుగుతుంది సార్ బిజినెస్ అంటే.
1: ఓకే సరే. పాట,
0: హలో,
1: హలో,
0: చెప్పండి సార్.
1: పాట విందామైతే.
0: సార్, నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మణ్ సుమ టోటల్ మా ముసాపడ గ్రామ ప్రజలందరి కోసం సార్.
1: సరే సరే, పాట విందామండి.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్.
1: నమస్తే.

0: శ్రోతలు హలో బ్రిడ్జ్ కార్యక్రమాన్ని వింటున్నారు. ఫోన్ నెంబర్లు 2 0 8 5 6 2 2 4 4 1 1 9 2 4 4 1 9 7. హలో.
1: హలో సార్.
0: నమస్తే అండి.
1: నమస్తే. నచ్చన్నపల్లె సార్. ఇంతకుముందు నేను నచ్చన్నపల్లె సార్.
0: పేరండి?
1: మమత. మమత.
0: మమత. చెప్పండి మమత గారు, ఏ సినిమాలో?
1: నాని సినిమాలో పెదవే పలికిన మాటల్లో.
0: ఓకేనండి, పాట విందామా?
1: విన్నాం. థ్యాంక్ యూ సార్.
0: నమస్తే.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్కారం సార్. అనంతపురం జిల్లా నుంచి సిద్ధయ్య మాట్లాడుతాను సార్.
0: అనంతపురం నుంచి సిద్ధయ్య గారు.
1: అవును సార్.
0: ఓకే సిద్ధయ్య గారు,
1: కులగోత్రాలు సార్ సినిమా పేరు.
0: ఏ సినిమా అండి?
1: కులగోత్రాలు సార్. దాంట్లో ఏంటి, సుశీలమ్మ వాడింది ఆపద ముక్కులో వాడావు అనే పాట సార్. సార్
0: ఓకే పాట వింటున్నారా కార్యక్రమాలండి?
1: వింటాను సార్.
0: ఏ కార్యక్రమాలు బాగా ఇష్టపడతారండి?
1: పొద్దున్నే కాంచిరేఖలు, ఇప్పుడు బ్రహ్మ అది వచ్చింది సార్, బ్రహ్మోత్సవాలు.
0: బ్రహ్మోత్సవాలు
1: ఇప్పటి నుంచి వాట్సాప్ పాటలు అన్ని వింటాం సార్.
0: అన్ని వింటారా?
1: వింటాం సార్.
0: వాట్సాప్ పాటలు ఏమైనా చేస్తుంటారా మీరు?
1: లేదు చేయండి సార్.
0: ఓకే, ఏం చేస్తుంటారండి మీరు?
1: వ్యవసాయమే సార్, పొలంలో ఉంటాను, ఇంకా ఆన్ చేసుకుని ఇంటానే ఉంటాను సార్. కడప చేసిన బాగా పాటలు అన్ని బాగా వస్తాయి సార్.
0: పాటలు బాగా ఇష్టపడతారు అయితే?
1: అవును సార్, పాటలు అంటే ఇష్టం.
0: మంచి మంచి కార్యక్రమాలు కూడా వస్తుంటాయి, అవి కూడా వింటూ ఉండండి.
1: వింటా ఉంటా సార్.
0: ఎందుకంటే కేవలం పాటలు ఒక్కటే కాదు కదా,
1: అన్ని వింటా సార్.
0: మాటలు పాటలు అన్ని వినాల.
1: వార్తలు, శాంతి వార్తలు అన్ని వింటా సార్.
0: ఓకే సరే, పాట విందామండి.
1: సార్ ధన్యవాదాలు.
0: ఓకే, మీరన్న పాట నిండు మనసుల చిత్రంలో పాట వినండి.

హలో అభిరుచి, ఫోను ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు ఇంతవరకు విన్నారు. 10:15 వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరే పాటలు వినవచ్చు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 10:00 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికాసేపట్లో.

ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఘన వ్యర్థాల నిర్వహణ సమాజానికి, ఆరోగ్యానికి, పర్యావరణానికి చాలా ముఖ్యం. వ్యర్థాలను సరిగా తొలగించకపోతే కలరా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ప్లాస్టిక్, రసాయనాలు భూమిలో కలవడం వల్ల నేల నిస్సారమవుతుంది. వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. వ్యర్థాల నుండి వెలువడే హానికర ద్రవాలు భూగర్భ జలాల్లోకి, నదులు, చెరువుల్లోకి చేరి నీటిని కలుషితం చేస్తాయి. భారతదేశంలో వ్యర్థాల సమస్య పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్రమైన సవాలుగా మారింది. పట్టణ ప్రాంతాలు చెత్తతో నిండిపోయిన డంపింగ్ యార్డులు, ప్లాస్టిక్తో మూసుకుపోయిన డ్రైనేజీలు, వర్షాకాలంలో వరదలు, మీథేన్ ఉద్గారాలు, డంపింగ్ యార్డులలో అగ్ని ప్రమాదాలు, వ్యర్థాల నుంచి వచ్చే కలుషిత నీరు, ఆరుబయట వ్యర్థాలను కాల్చివేయడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశుద్ధ్య వ్యర్థాలు, పురుగుమందుల డబ్బాలు, ఈ వ్యర్థాలు, ప్యాకేజ్డ్ వస్తువుల వ్యర్థాలతో ప్రభావితమవుతున్నాయి. ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణం, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, భూ వినియోగం స్థానిక ప్రభుత్వం, పట్టణ, గ్రామీణ పరిపాలనతో ముడిపడి ఉంది. వీటిలో చాలా అంశాలు రాష్ట్రాలు, స్థానిక సంస్థల పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, సమాఖ్య వ్యవస్థ, వికేంద్రీకరణ, స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన సమస్య కూడా. వనరులను పునర్వినియోగం, పునరుత్పాదన చేయడం ద్వారా కొత్త ఉత్పత్తుల తయారీకి అవసరమయ్యే సహజ వనరుల వినియోగాన్ని తగ్గించవచ్చు. వ్యర్థాలను కాలువలు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థల్లో పడేయడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి వర్షాకాలంలో వరదలు సంభవిస్తాయి. క్రమబద్దమైన వ్యర్థాల నిర్వహణ వల్ల నివాస ప్రాంతాలు, నగరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఘన వ్యర్థాల నిర్వహణను కేవలం ఒక పారిశుద్ధ్య కార్యక్రమంగా కాకుండా పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వనరుల సృష్టిగా భావిస్తూ అనేక చర్యలు చేపట్టింది. నగరాలన్నింటినీ వ్యర్థాల రహితంగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా స్వచ్ఛభారత్ 2.0 ప్రారంభించింది. 2014లో దేశంలో 18% ఉన్న వ్యర్థాల శుద్ది సామర్థ్యాన్ని 75% పైగా పెంచారు. నగరాల శివార్లలో ఏళ్లుగా కొండలుగా పేరుకుపోయిన వ్యర్థాల గుట్టలను బయోమినింగ్ పద్ధతి ద్వారా శాస్త్రీయంగా ఖాళీ చేస్తున్నారు. వ్యర్థాలు ఉత్పత్తయ్యే ప్రదేశంలోనే తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలుగా వేరు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం చట్టబద్దం చేసింది. ప్లాస్టిక్, ఈ వ్యర్థాలు, పాత బ్యాటరీలు, టైర్లను విక్రయించే కంపెనీలు

0: తాము మార్కెట్లోకి విడుదల చేసిన వ్యర్థాలను తిరిగి సేకరించి రీసైకిల్ చేయడం తప్పనిసరి చేశారు. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఒకేసారి ఉపయోగించి పారవేసే ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తి, దిగుమతి, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాల నుంచి బయోగ్యాస్, బయో సీఎన్జీ తయారు చేయడంతో పాటు తడిచెత్త నుండి సేంద్రీయ ఎరువులను తయారు చేసి రైతులకు అందిస్తున్నారు. వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ప్రోత్సహిస్తున్నారు. నగరాలు, పట్టణాల మధ్య పరిశుభ్రతపై ఆరోగ్యకరమైన పోటీని పెంచడానికి ప్రతి సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహిస్తూ ఉత్తమ నగరాలకు స్టార్ రేటింగులు ఇస్తున్నారు. వ్యర్థాల సేకరణ, రవాణాను జీపీఎస్ ద్వారా పర్యవేక్షించి వ్యర్థాల రవాణా సమర్థవంతంగా జరగడానికి జియో ట్యాగింగ్ ఆన్లైన్ పోర్టళ్లను ఉపయోగిస్తున్నారు. ఈ చర్యలకు మరింత ఊతమిచ్చేందుకు వ్యర్థాల శుద్ది సామర్థ్యాన్ని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం గతంలో అమల్లో ఉన్న ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016 స్థానంలో మరింత కఠినమైన, సమర్థవంతమైన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026ని ప్రవేశపెట్టింది. ఇవి ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
1: ఘన వ్యర్థాల నిర్వహణ కోసం వివిధ చట్టాలు మరియు నియమాలు ఉన్నప్పటికీ లేటెస్ట్ గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. మారుతున్న కాలానికి మరియు పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఇంకా ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదేవిధంగా పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నిటిని నిర్వహించాలనంటే, అదేవిధంగా మన పరిసర ప్రాంతాల్లోని సహజ వనరులను కాపాడుకోవాలంటే, ముఖ్యంగా నీటి వనరులను కాపాడుకోవాలంటే, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన పద్ధతుల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతేకాకుండా ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ను కూడా ఇంకా బలీయపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 తీసుకురావడం జరిగింది.
0: ఇల్లు, కార్యాలయాలు, తదితర ప్రాంతాలలో వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే చోటే తడి, పొడి, పారిశుద్ధ్య, ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలుగా వేరు చేయడం, డంపింగ్ యార్డులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పేరుకుపోయిన వ్యర్థాలను తగ్గించి శాస్త్రీయ పునరుత్పాదన పెంచడం, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, ఆన్లైన్ పోర్టల్స్, జీపీఎస్, కృత్రిమ మేధ ఆధారిత పర్యవేక్షణను తీసుకురావడం ముఖ్య ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. సవరించిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 ప్రకారం గృహాలు, కార్యాలయాలు సహా అన్ని సంస్థలు వ్యర్థాలను 4 వర్గాలుగా వేరుచేయడం తప్పనిసరి చేశారు. ఇంతకుముందు అమల్లో ఉన్న తడిపొడి 2 డస్ట్బిన్ల విధానాన్ని రద్దు చేసి 4 డస్ట్బిన్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఆకుపచ్చ డబ్బాల్లో తడి వ్యర్థాలు, నీలం డబ్బాల్లో పొడి వ్యర్థాలతో పాటు డైపర్లు, శానిటరీ నాప్కిన్లు, సంబంధిత వ్యర్థాలను ఎరుపు డబ్బాలలో బల్బులు, మందులు, పెయింట్లు, ఈవేస్ట్ వంటి వాటిని నలుపు డబ్బాలలో వేయాలని నూతన నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. పెద్ద మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేవారిని స్పష్టంగా నిర్వచించడమే కాకుండా విస్తరించిన భారీ వ్యర్థాల ఉత్పత్తిదారు బాధ్యతను నెరవేర్చాలని ఈ నిబంధనలు నిర్దేశించాయి. దీనివల్ల వ్యర్థాల సేకరణ, రవాణా, శుద్ది పర్యావరణ హితంగా జరుగుతుంది. ఈ ప్రక్రియలతో సహా ప్రతి దశను పర్యవేక్షించడానికి కేంద్రీకృత ఆన్లైన్ వేదికను ఏర్పాటు చేశారు. పాతకాలం నాటి వ్యర్థాల పునరుద్దరణ కోసం కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని, ఘన వ్యర్థాలను భూమిలో పూడ్చడంపై ఆంక్షలను మరింత పటిష్టం చేయాలని కూడా ఈ నియమాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
1: గతంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆ సంబంధిత స్థానిక సంస్థల నిర్వహణాధికారి, అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే మున్సిపల్ కమిషనర్స్, లోకల్ బాడీస్లో అయితే పంచాయత్ సెక్రటరీ లేదా ఆ పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ చేసేటువంటి వారు. అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ఆ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ కి ఈ ఎన్ఫోర్స్మెంట్ ని చేసేటువంటి బాధ్యతను అప్పగించడం జరిగింది. అంతేకాకుండా ఈ 2026 నిబంధనలో వచ్చిన ప్రధాన మార్పులు సోర్స్ సెగ్రిగేషన్ ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అదే ప్రదేశంలో దాన్ని వేరు చేయడం, ఆ వేరు చేయడాన్ని కఠినతరం కూడా చేశారు. మాండేటరీగా సోర్స్ సెగ్రిగేషన్ చేయాలని చెప్పి, అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్, ఎవరైతే పెద్ద ఎత్తున వ్యాపార కేంద్రాలు, వాణిజ్య సముదాయాలు ఒకరోజు 100 టన్స్ అంతకంటే ఎక్కువగా ఎవరైతే ఈ చెత్తను ఎక్కువ ఉత్పత్తి చేస్తారో వారందరూ

0: కూడా వారే జవాబుదారీతనంగా తీసుకొని వారు చెత్తను వారు నిర్వహించే విధంగా చేయడం, అదేవిధంగా డిజిటల్ ట్రాకింగ్ మరియు ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్స్ ని తప్పనిసరి చేయడం, కాలుష్య కారకుడే మూల్యం చెల్లించాలి. అంటే దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, అంటే ఎవరైతే కాలుష్యానికి కారకుడు అవుతున్నాడో అతనే మూల్యం చెల్లించాలి. అంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో SWM 2026 ని తీసుకురావడం జరిగింది.
1: రోజు 100 కేజీల కంటే ఎక్కువ వ్యర్థాలు ఉత్పత్తి చేసే సంస్థలు, పెద్ద నివాస సముదాయాలు, హోటళ్లు, ఆసుపత్రులు వంటి వాటిపై ప్రత్యేక నిబంధనలు విధించారు. అటువంటి సంస్థలు కేంద్రీకృత ఆన్లైన్ పోర్టల్లో స్థానిక సంస్థ వద్ద నమోదు చేసుకోవాలి. తమ పరిధిలో ఉత్పత్తి అయ్యే తడి వ్యర్థాలను కంపోస్టింగ్ లేదా బయోగ్యాస్ రూపంలో ప్రాసెస్ చేయడానికి సొంత ఏర్పాట్లు చేసుకోవాలి. వికేంద్రీకృత ప్రాసెసింగ్ వీలు కానప్పుడు స్థానిక సంస్థల నుంచి పెద్ద వ్యర్థాల ఉత్పత్తిదారులకు విస్తరించిన బాధ్యత, ఎక్స్టెండెడ్ బల్క్ వేస్ట్ జనరేటర్ రెస్పాన్సిబిలిటీ సర్టిఫికేట్ పొందాలి. ప్రతి సంవత్సరం జూన్ 30 నాటికి వ్యర్థాల నిర్వహణ వివరాలతో ఆన్లైన్ రిపోర్టు సమర్పించాలి. కొత్త నియమాల్లో గ్రామీణ స్థానిక సంస్థలు కూడా ఘన వ్యర్థాల నిర్వహణ ప్రణాళికను రూపొందించి పర్యావరణ పరిరక్షణ చేపట్టడం తప్పనిసరి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే పొడి వ్యర్థాలను సమీప పట్టణ స్థానిక సంస్థలతో అనుసంధానించి క్లస్టర్ స్థాయిలో సేకరిస్తారు. వ్యర్థాల సేకరణ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్, వేస్ట్ స్టోరింగ్ ప్లాంట్లలో కృత్రిమ మేధ ఏఐను ఉపయోగిస్తున్నారు. చెత్త సేకరణ లేదా పారిశుధ్య సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి మొబైల్ యాప్లను అందుబాటులోకి తెచ్చారు. 2026 నిబంధనలు వ్యర్థాల నిర్వహణ విధులను గ్రామీణ స్థానిక సంస్థలకు కూడా విస్తరించాయి. దీనిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
0: అపార్ట్మెంట్లు, హోటళ్లు, మార్కెట్ లాంటి పెద్ద స్థాయిలో ఉండేటువంటి వాణిజ్య సంస్థ ఎక్కువ మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేటువంటి వారు ప్రతి అపార్ట్మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో వ్యర్థాల వేరు చేయడానికి ప్రత్యేక రంగంలో డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలి. తడి చెత్త నిర్వహణ కోసం వారు ఆన్ సైట్ కంపోస్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పొడి చెత్తను రీసైక్లింగ్ సెంటర్లకి పంపించేటువంటి ఏర్పాటు చూసుకోవాలి. ఆ విధంగా చేయడం వలన అక్కడ సోర్స్ సెగ్రిగేషన్ అండ్ సోర్స్ గార్బేజ్ ప్రాసెసింగ్ అనేది శాస్త్రీయ పద్ధతిలో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నిబంధనలు ఉల్లంఘన జరగకుండా అక్కడ రిసెషన్ వెల్ఫేర్ అసోసియేషన్స్, సొసైటీస్, అడ్మినిస్ట్రేటర్స్ అనేటువంటి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
1: గ్రామీణ ప్రాంతాలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశుద్ధ్య వ్యర్థాలు, ప్యాకేజ్డ్ వినియోగ వ్యర్థాల సమస్యలను ఎదుర్కొంటున్నందున ఇది అవసరమే. అయితే ఒక గ్రామ పంచాయతీని ఒక చిన్న మున్సిపాలిటీలా పరిగణించడం ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. చాలా పంచాయతీల్లో సిబ్బంది, పారిశుద్ధ్య నిపుణులు, వ్యర్థాల రవాణా వాహనాలు, డిజిటల్ రిపోర్టింగ్ సామర్థ్యానికి తగిన నిధులు లేవు. గ్రామ సభల ద్వారా అవగాహన, ఇళ్లలోనే కంపోస్టింగ్, కమ్యూనిటీ కంపోస్టింగ్, ప్లాస్టిక్, పారిశుద్ధ్య వ్యర్థాలను అప్పుడప్పుడు సేకరించడం వంటి సరళమైన నమూనాలు గ్రామాలకు అవసరం. పొడి వ్యర్థాలను సమీపంలోని పట్టణ స్థానిక సంస్థలతో కలిపి క్లస్టర్ స్థాయిలో నిర్వహించవచ్చు. ఈ విధానం ద్వారా చెత్తను మూలం వద్దనే వేరు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సరైన రీతిలో వేరు చేయని చెత్తను స్వీకరించకుండా తిరస్కరించే అధికారాన్ని పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చారు. కొత్త నిబంధనల ప్రకారం మున్సిపల్ సంస్థలు వ్యర్థాల సేకరణ వ్యవస్థలను ఆధునీకరిస్తున్నాయి. రవాణా సమయంలో వ్యర్థాలు కలిసిపోకుండా ఉండేందుకు 4 విభాగాలున్న ప్రత్యేక వాహనాలను ఉపయోగిస్తున్నారు. కాలుష్యకారుడే చెల్లించాలి అనే సూత్రం ప్రకారం నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధించే అవకాశం ఉంది. హోటళ్లు, పెద్ద అపార్ట్మెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి భారీగా చెత్త ఉత్పత్తి చేసే సంస్థలపై ఈ నియమాలు కఠినంగా అమలు చేస్తున్నారు. రోజుకు 100 కిలోలకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారు తడి వ్యర్థాలను స్థానికంగానే శుద్ది చేయాల్సి ఉంటుంది. నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర రాష్ట స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ నియమాలు తెలుపుతున్నాయి. వీటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్ర అమలు కమిటీని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసింది. దీనిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
0: వ్యర్థరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. మన అభివృద్ధి చెందిన దేశాలలో అక్కడ సివిక్ సెన్స్, పౌర స్పృహ చాలా ఎక్కువగా ఉంటుంది. పౌరులు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. అదేవిధంగా మనం కూడా బాధ్యతగా ఉన్నప్పుడే, పౌర స్పృహతో ఉన్నప్పుడే ఒక వ్యర్థరహిత సమాజాన్ని నిర్మించగలం. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. మనం ఉత్పత్తి చేసే చెత్తను బాధ్యతయుతంగా మనమే వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించడం ద్వారా, అదేవిధంగా భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వడంతో పాటు ఒక కాలుష్యరహిత నీటిని, కాలుష్యరహిత భూమిని, కాలుష్యరహిత గాలిని మన భవిష్యత్తు తరాలకు అందించి వారి యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడంలో మనమందరం కూడా

0: భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను.
1: కొత్త నిబంధనల్లో డిజిటల్ పర్యవేక్షణకు పెద్దపీట వేయడం ఆహ్వానించదగినదే, కానీ స్థానిక సంస్థలు వ్యర్థాల సేవలను మెరుగుపరచడం కంటే డాష్ బోర్డులలో వివరాలు నమోదు చేయడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తే అది సమస్యగా మారుతుంది. రాష్ట్రాలు, స్థానిక సంస్థలు స్థానిక సూచికలను జోడించడం, డాష్ బోర్డులను తమకు అనుగుణంగా మార్చుకోవడం, రా డేటాను యాక్సెస్ చేయడం, వార్డు స్థాయి సమాచారాన్ని ప్రచురించడం, పౌరుల సమాచారం కోసం స్థానిక భాషలను ఉపయోగించడం వంటి పనులు చేయగలిగినప్పుడు డేటా సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ప్రజలకు కూడా జవాబుదారీతనం అలవడితేనే వ్యర్థాల నిర్వహణ విజయవంతమవుతుంది. ఈ నూతన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు జాతీయ పర్యావరణ లక్ష్యాలతో పాటు రాష్ట్ర స్థానిక స్వేచ్ఛను సమతుల్యం చేసి స్థానిక ప్రవర్తన, భౌగోళిక పరిస్థితులు, సంస్థల ఆధారంగా స్థానిక పరిష్కారాలకు మద్దతు ఇస్తాయి అనడంలో సందేహం లేదు. అలాగే వార్డు స్థాయి జవాబుదారీతనం గ్రామసభల ప్రమేయం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డులు, ప్లాస్టిక్ కాలుష్యం, బహిరంగంగా వ్యర్థాలను కాల్చడం, పేలవమైన వ్యర్థాల ప్రాసెసింగ్ వంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించడానికి ఈ నిబంధనలు ఎంతగానో దోహదపడతాయని ఆశిద్దాం. ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి కడప కేంద్రం వాట్సాప్ల ద్వారా శ్రోతల కోరే పాటల మనోరంజని కార్యక్రమంలో ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి శ్రీ నాగసాయి వైష్ణవి వారి కుటుంబ సభ్యులు కోరిన పాట ఎంఎం కీరవాణి సంగీత నిర్వహణలో కళ్యాణ్ మాలిక్ సునీత గానంలో ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమా నుండి పాట వినిపించమని.

వాట్సాప్ల ద్వారా శ్రోతలకు కోరిన పాటల మనోరంజనలో అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి వీరు విశ్వేశ్వర అగ్రహారం అమలాపురం నుండి కోరిన పాట ఘంటసాల సంగీత నిర్వహణలో ఘంటసాల జిక్కి పాడిన జూనియర్ సముద్రాల రచన వినిపించమని శాంతినివాసం చిత్రంలో

మనసుకు నచ్చిన పాటలను మీ మనసైన కేంద్రం ద్వారా వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం ప్రతిరోజు 10 గంటల తరువాత వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరే, మీరు కోరే పాటలను వినిపిస్తుంది. కార్యక్రమంలో ఇప్పుడు బనగానపల్లి నుండి శ్రీకాంత్ సివిఎస్ స్టైలర్స్ నుండి పాట కోరుతున్నారు. ఫిదా చిత్రం నుండి సింధూరి విశాల్ సినౌరాస్ గానంలో వనమాలి రచన వినిపించమని.

0: ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను మాతో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441119. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం మధ్యాహ్నం 1:30
1: వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలో పులివెందుల శ్రోతలు మహబూబాషా, జహరాబీ, సుహానా, షరీనా, కాసిబీ వారి కాదరాని, వారి స్నేహ బృందం కోరిన పాట రమణ గోగుల మధుప్రియ గానంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుండి పాట వినాలని.

ఉదయం 8:30 వాట్సాప్ చేయండి, మనసుకు నచ్చిన పాటను ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా వినండి. 8562244119. కార్యక్రమంలో ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ కాలనీ శ్రోతలు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గవి వారి స్నేహ బృందం. కోరిన పాట రచన ఆత్రేయ, కెవి మహదేవన్ సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానంలో, చిల్లర దేవుళ్ళు చిత్రంలో.

మొక్కవోని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, తెలివికి, చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కనీ విని ఎరుగని రాజ్య సుపరిపాలనకు పెట్టింది పేరు భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని అలుపెరుగక లక్ష్యాన్ని

ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్ర తంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం, భట్టి విక్రమార్క భేతాల కథలు. తప్పక వినండి.

మీరు వింటున్నారు వాట్సాప్ మనోరంజని, ఆకాశవాణి కడప కేంద్రం నుండి. అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుండి నాగేష్, లావణ్య, పవన్, వీణా కుమారి, హర్షవర్ధన్. మీరందరూ కోరుతున్న పాట అల్లరి ప్రియుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కృష్ణా జిల్లా పెడన నుండి వీరా కనకారావు పార్వతి వీరందరూ కోరుతున్న పాట రాజకోట రహస్యం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాటను వినిపించమని.

శ్రోతలు వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో పాట కోరిన శ్రోతలు కాకినాడ జిల్లా దుర్గాడ నుండి మాణిక్యాలరావు సత్యవతి, వీరు కోరుతున్న పాట దేవత చిత్రం నుండి. ఘంటసాల పి సుశీల పాడిన పాటను వినిపించమని.

శ్రోతలు వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా విజేత విక్రమ్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను వినిపించమని కోరిన శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి బొమ్మినేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్.

ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా జయం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్, ఉషా పాడిన పాటను విందాం. సాహిత్యం కులశేఖర్.

చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఠాగూర్ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాటను విందాం. సాహిత్యం చంద్రబోస్, సంగీతం మణిశర్మ.

కార్యక్రమంలో తర్వాత ఇడియట్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ కౌసల్య పాడిన పాటను విందాం. సాహిత్యం భాస్కర్ భట్ల, సంగీతం చక్రి.

0: మొక్కవోని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, తెలివికి, చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కనీ వినీ ఎరుగని రాజ్య సుపరిపాలనకు పెట్టింది పేరు భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని, అలుపెరుగక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్రతంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం భట్టి విక్రమార్క భేతాల కథలు. తప్పక వినండి. ప్రతి నెల 1, 2, 3 శుక్రవారాల్లో 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భట్టి విక్రమార్క భేతాల కథలు.
1: చిత్రసీమ వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత ఆది చిత్రం కోసం మల్లికార్జున్, సునీత పాడిన పాటను విందాం.

చిత్రసీమలో చివరిగా విందాం. సోగ్గాడే చిన్నినాయన చిత్రం కోసం మాళవిక పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం అనూప్ రూబెన్స్.

మీరింతవరకు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం ఫిల్మీగానే ఇప్పుడు విందాం హిందీ చిత్రగీతాలు. కార్యక్రమంలో ముందుగా వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై చిత్రం నుండి పాటను విందాం.

0: अधूरी सांस थी, धड़कन अधूरी थी, अधूरे हम, मगर अब चांद पूरा है फलक पे और अब पूरे हैं हम।
1: ఫిల్మీ గానే వింటున్నారు కార్యక్రమంలో తర్వాత ఓం శాంతి ఓం చిత్రం నుండి పాటను విందాం.

కార్యక్రమంలో తర్వాత హంటీ శర్మకి దుల్హనియా చిత్రం కోసం అజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ పాడిన పాటను విందాం.

ఫిల్మీగానే వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా విందాం తమాషా చిత్రం కోసం అల్కా యాగ్నిక్ అర్జిత్ సింగ్ పాడిన పాటను.

మీరింతవరకు ఫిల్మీగానే విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

కార్యక్రమంలో తర్వాత రారా చిన్ననాన్న, జాంజుటి రాగం ఆదితాళం, అనమచారి కీర్తన.

కార్యక్రమంలో తర్వాత శోభిల్లు సప్తస్వర జగన్ఫినీ రాగం రూపక తాళం త్యాగరాజస్వామి కృతి.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి డి శ్రీలక్ష్మి గారి గాత్రం విన్నారు. మృదంగ సహకారం శ్రీ జి రామచంద్రన్, వయలిన్ సహకారం శ్రీ బి నరసింహస్వామి. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో బిల్లులోని నిబంధనలు ప్రతిపాదనలపై హోంమంత్రిత్వ శాఖ అధికారులు కమిటీకి సమగ్ర వివరణ ఇస్తారు. విదేశీ విరాళాల వినియోగంలో పారదర్శకత జవాబుదారీతనాన్ని మరింత పెంచే లక్ష్యంతో 2010 నాటి విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించేందుకు గాను పార్లమెంటు ఉభయ సభలు 12 ఆగస్టున దీనిని జేపీసీకి పంపేందుకు ఆమోదం తెలిపాయి. లోక్సభ స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేసిన 10 మంది రాజ్యసభ సభ్యులతో కలిపి మొత్తం 31 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో మాట్లాడుతూ మంత్రి, దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైతుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు, ఆహార భద్రత కల్పించేందుకు సంబంధిత రాష్ట్రాల ఉత్తమ విధానాలను అనుసరిస్తామన్నారు. రైతు కేవలం జీవన్ దాత మాత్రమే కాదని, దేశానికి భాగ్యదాత కూడా అని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర రాష్ట్రాల మంత్రులు, వివిధ రాష్ట్రాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జన్ సేవాసే దేశ్ సేవా మంత్రంతో ప్రభుత్వం సేవా సంకల్ప్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సేవ సుపరిపాలన లక్ష్యాలతో 2047 నాటికి వికసిత్ భారత్ సాధన దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక ప్రచారంలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా క్షేత్రస్థాయిలో వచ్చిన సామాజిక ఆరోగ్యకరమైన మార్పులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పరిశుభ్రత అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే మిగిలిపోకుండా ప్రజలందరి జీవితాల్లో ఒక భాగం కావాలని, దానిని అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పారిశుద్ధ్యం, పర్యావరణ పరిశుభ్రత ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడ్డమే కాకుండా సామాజిక సాధికారతకు ఇది బలమైన పునాదిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సేవా సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జార్ఖండ్ రాష్ట్రంలో వచ్చిన

మార్పులపై ఆకాశవాణి ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో జార్ఖండ్లోని గ్రామాలు నగరాల్లో పారిశుద్ధ్య ఉద్యమం శరవేగంగా విస్తరించింది. రాష్టంలో 91% పైగా గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ హోదాను సాధించి ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టిని సారించాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 42 లక్షల మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మహిళలకు ఆత్మగౌరవం, రక్షణ లభించాయని కథనం పేర్కొంది. మరోవైపు గోబర్ధన్ పథకం ద్వారా వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారు చేస్తూ గిరిజన ప్రాంతాల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పరిశుభ్రత పట్ల పెరిగిన ఈ అవగాహన ప్రజల ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు బలమైన పునాదిగా నిలుస్తోందని వెల్లడించింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన యుద్ద శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి పవన్ హన్స్ సంస్థకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో అందజేశారు. ఈ సందర్భంగా వైమానిక దళానికి 2 తేజస్ శిక్షణ విమానాలతో పాటు తొలి HTT-40 బేసిక్ ట్రైనర్ విమానాన్ని HAL అధికారికంగా అందించింది. పవన్ హన్స్కు 4 ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన HTT-40 విమానాలు పైలట్ల శిక్షణలో ఆత్మ నిర్భరతను పెంచనుండగా ధృవ్ హెలికాప్టర్లు పౌర విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు, ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. 3 రోజుల పాటు భూటాన్లో పర్యటించిన మంత్రి ఆ దేశ విదేశాంగ మంత్రి లియోన్ పో డిఎన్ దుంగియల్తో కలిసి ద్వైపాక్షిక సహకారంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మంత్రులు కలిసి పలు సంక్షేమ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. విద్యుత్ రంగంలో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ భూటాన్లోని జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం 4,000 కోట్ల రూపాయల రుణ సహాయం ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరోవైపు భూటాన్ పౌరులు భారతీయ డిజిటల్ నెట్వర్క్ ద్వారా సులభంగా చెల్లింపులు జరిపేలా యూపీఐ ఆధారిత చెల్లింపు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తన పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గెల్ వాంగ్చుక్, ఆ దేశ ప్రధానమంత్రి దాషో షెరింగ్ తోబ్గేలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత్ నేపాల్ దేశాల మధ్య వాణిజ్య ఉత్పత్తుల మార్కెట్ను మరింత సరళతరం చేయడం, ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయడంపై ఇరు దేశాలు విస్తృతంగా చర్చించాయి. వాణిజ్యం, రవాణా, వ్యాపార నియంత్రణల పరస్పర సహకారంపై ఏర్పాటైన 2 రోజుల సమావేశం నిన్నటితో ముగిసింది. ఈ భేటీలో మార్కెట్ సౌలభ్యాలు, కస్టమ్స్ క్లియరెన్స్, ఆహార భద్రతా ప్రమాణాలు, సరిహద్దు మౌలిక వసతులు, రైలు, రోడ్డు అనుసంధానంతో పాటు అనధికారిక వ్యాపారాన్ని అరికట్టే అంశాలపై చర్చలు జరిగాయి. జపాన్లోని నిషిల్లో గల కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు తన తొలి మ్యాచ్ ఆడనుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా ఆతిథ్య జపాన్ జట్టుతో తొలిసారి తలపడుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 బంతులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 2 రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు

లు నెలకొంటాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లా మజల్తా ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ సోహాన్ విజయవంతం కావడంపై భద్రతా దళాలను నార్థన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్

విశేషాలు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు, ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి కడప కేంద్రం. ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన షైన్ స్క్రీన్స్ వారి భగవంత్ కేసరి చిత్రగీతాలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు ఎస్ తమన్, సాహిత్యం అందించిన వారు కాసర్ల శ్యామ్, అనంత శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి, పాడినవారు కరిముల్లా, మనీషా, ఎస్పి చరణ్, కీర్తన శ్రీనివాస్, గీతామాధురి, సాహితీ నరేష్, జ్యోతి. ఇప్పుడు విందాం షైన్ స్క్రీన్స్ వారి భగవంత్ కేసరి చిత్రగీతాలు ఏకచిత్రగానం శీర్షికన.

0: బిడ్డా అంత లేదు, చప్పుడు సరే గట్టిగా చేయమను.
1: అరే తీసి పడుతున్నా.

0: ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను మాతో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441119. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం మధ్యాహ్నం 1:30
1: ఏకచిత్రగానం శీర్షికన షైన్ స్క్రీన్స్ వారి భగవంత్ కేసరి చిత్రగీతాలు వింటున్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు ఎస్ తమన్, సాహిత్యం కాసర్ల శ్యామ్, అనంత శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి, పాడినవారు కరీముల్లా, మనీషా, ఎస్పీ చరణ్, కీర్తన శ్రీనివాస్, గీతామాధురి, సాహితీ నరేష్, జ్యోతి.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన షైన్ స్క్రీన్స్ వారి భగవంత్ కేసరి చిత్రగీతాలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు ఎస్ తమన్, సాహిత్యం అందించిన వారు కాసర్ల శ్యామ్, అనంత శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి, పాడినవారు కరిముల్లా, మనీషా, ఎస్పీ చరణ్, కీర్తన శ్రీనివాస్, గీతమాధురి, సాహితీ నరేష్, జ్యోతి.

కార్యక్రమంలో తరువాత బొమ్మరిల్లు చిత్రం కోసం మురళి, నవీన్, ప్రియా ప్రకాష్ పాడిన పాట, సాహిత్యం కులశేఖర్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమలో చివరిగా 100% లవ్ చిత్రం కోసం దేవిశ్రీప్రసాద్ పాడిన పాట, సాహిత్యం శ్రీమణి, సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: నన్ను చదివేయాలనుకున్నాడు, కానీ నేను చదువుకోలేదు. కాకపోతే ఇట్లా టైలర్ పని నేర్చుకున్నా. అదే ఇప్పుడు చాలా అవసరం వచ్చిందన్నమాట. టైలర్ పని చేస్తూ లంగాలు కుట్టి ఒక దిక్కు అప్పుడప్పుడు వీధి వీధి తిరిగి పల్లెలు పల్లెలు తిరిగి కొంత మాటలు విన్నాను. ఉర్దుల మాటలు అమ్మ నాన్నటోళ్ళు చాలా మంది ఉంటారు, ఆ టోటోళ్ళని షేర్ తీసి దగ్గర తీసి ఇట్లా మూడు పూట్ల భోజనం పెట్టాలా, ఏమంట రాదు అని ఇదొక పూర్తి పట్టుదల అయిపోయింది నాన్న అన్నమాట నాకు. అంటే లేదు సార్, ఉన్నారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు, తాగమూర్తులు కూడా ఉన్నారు, ఇట్లా ఉన్నారు అట్లా మంచి వాళ్ళు ఉన్నారు, ఆ ఏంలే అట్లా ఉన్నారు. వాళ్ళు తిని తినక చదివించి నా మా కొడుకు మమ్మల్ని సాగుతాలే అనే స్టేజీలో వదిలిపెడుతున్నారు. చాలా మంది అట్లా పాపం అట్లా చెప్పుకోలేక అట్లా అడుక్కోలేక అట్లా దిగమింగి అట్లా చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 22వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.

మీరు ఇంతవరకు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పాల్గొంటారు. వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాలకు అనుమతులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ హోంమంత్రి డీజీపీని కోరారు. ఇక వార్తల వివరాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపీబీ సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చించి ఆమోదం తెలపనున్నారు. అనంతరం రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ అథారిటీ సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అమరావతి అభివృద్దికి సంబంధించి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముందని అధికారులు తెలిపారు. అలాగే సాయంత్రం పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి రాష్టంలో పర్యాటక రంగ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎం రవిచంద్ర గవర్నర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్ను ఆశీర్వదించగా రవిచంద్ర తీర్థ ప్రసాదాలను గవర్నర్కు అందజేశారు. ఇదిలా ఉండగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఈ ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహన సేవను వీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పరిటాలవారిపాలెం, ఉప్పలపాడు, జరుగులవారిపాలెం, నాగభైరవునిపాలెం గ్రామాల్లో మంత్రి నిన్న పర్యటించి సుమారు 3 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ
1: 3 పెద్ద గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి 50 లక్షల రూపాయలతో ఎప్పుడూ లేని విధంగా చెరువులు ఈ రోజున ఆధునీకరణ చేసి అవన్నిటినీ కమ్యూనిటీ ప్లేసెస్ గా చేసి వేల మంది అక్కడికి పిల్లలు గాని పెద్దలు గాని అందరూ వచ్చి కూర్చునే విధంగా 3 పెద్ద చెరువులు చేశాం. అదేవిధంగా 30-40 సంవత్సరాలుగా పరిష్కృతంగానటువంటి గుంటూరు ఛానల్ ని ఈ రోజు దాదాపు 90% ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. త్వరలో ఇక్కడ 100 కోట్ల రూపాయలతోటి మంచి ఆయుర్వేదిక్ హాస్పిటల్కి కూడా త్వరలో మనం శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం.
0: హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై సదస్సులో చర్చిస్తారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, రైతుల ఆదాయ వృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యవసాయ అంశాలను, ఎల్నినో పరిస్థితుల ప్రభావం, డిజిటల్ వ్యవసాయం, పప్పు ధాన్యాల్లో స్వయం సమృద్ది వంటి అంశాలను మంత్రి ప్రస్తావించనున్నారు. రైతు సంక్షేమం, కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల సమర్థ అమలుపై సదస్సులో చర్చించనున్నారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 53 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వనరుల కేంద్రం కార్యాలయ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

0: విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు ఉపాధ్యాయులకు అవసరమైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ది చేసి మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో ప్రతి ఇంటికి కొళాయి నీరు అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా గ్రామీణ కుటుంబాలకు సురక్షితమైన కుళాయి నీటిని అందించేందుకు 2019లో ప్రారంభించిన జలజీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు 12 కోట్ల 60 లక్షలకు పైగా కొత్త కుళాయి కనెక్షన్లు అందించారు. 2019లో దేశంలోని కేవలం 16.7% గ్రామీణ కుటుంబాలకే కుళాయి నీటి సౌకర్యముండగా 2026 జూన్ నాటికి ఈ సంఖ్య 82% పైగా పెరిగింది. జలజీవన్ మిషన్తో మహిళలకు నీటిని తీసుకురావడానికి వెచ్చించే సమయం గణనీయంగా తగ్గుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. జలజీవన్ మిషన్ పథకం కేవలం కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికే పరిమితం కాకుండా నీటి వనరుల పరిరక్షణ వంటి అంశాలపై కూడా దృష్టి పెడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: జల్ జీవన్ మిషన్ కే తహత్ ఘర్ ఘర్ పైప్ సే పానీ పహుంచానే కి వజహ సే హమారి మాతాఓ బెహనో కా జీవన్ आसान हो रहा है. इसका एक बड़ा लाभ गरीब परिवारों के स्वास्थ्य को भी हुआ है.
0: రాష్టంలో నిర్వహించే వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాల అనుమతులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. డీజే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు మంజూరు చేయాలని హోంమంత్రి అనిత డీజీపీని కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, డీజే వాహనాలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదంటూ పలువురు తన దృష్టికి తీసుకొచ్చారని, ఈ నేపథ్యంలో అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి వేగంగా అనుమతులు ఇవ్వాలని సూచించారు. వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు సహకరించాలని పోలీసు శాఖకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఎస్ యానాం బీచ్లో స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా బీచ్లో పేరుకుపోయిన వ్యర్థాలు, ప్లాస్టిక్ సామగ్రిని తొలగించారు. భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: సువిశాల సముద్ర తీరమున్న భారతదేశంలో అందమైనటువంటి ఆంధ్ర గోవా కోకో బీచ్ క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ చేశాము. ఈ రోజు ప్లాస్టిక్ వ్యర్థాలని, ఇతర పదార్థాలు ఉంటాయో అవన్నీ ఈ రోజు అన్ని బీచ్ల్లో దేశవ్యాప్తంగా క్లీన్ చేసి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా, పర్యావరణాన్ని కాపాడుకోవటానికి కావలసినటువంటి పనులు చేశాము.
0: రాష్ట అగ్నిమాపక శాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసింది. మొత్తం 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేసేలా ఈ మేరకు పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ను విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ తేదీలు, అర్హతలు, వయోపరిమితి, రాత పరీక్షల విధానంతో కూడిన నోటిఫికేషన్ పూర్తి షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నట్లు పోలీసు నియామక మండలి తెలిపింది. ఆసుపత్రుల్లో రోగులకు అందించే భద్రతలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 86 స్కోర్తో అత్యధిక సగటు మార్కులు సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచినట్లు ఢిల్లీలో జరిగిన ప్రపంచ రోగి భద్రతా దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని చెప్పారు. రోగులకు సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్రం సాధించిన పురోగతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను, వైద్య సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో రోగుల భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని ఆయన సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి తెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సులో వ్యవసాయ శాఖ

మంత్రి కె అచ్చెన్నాయుడు పాల్గొంటారు. వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాలకు అనుమతులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ హోంమంత్రి డీజీపీని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: కడప కేంద్రం మహిళా భారతి స్త్రీల కార్యక్రమం.
1: ఈనాటి మహిళా భారతి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా భట్టి విక్రమార్క బేతాళ కథలు ధారావాహిక వింటారు. అందిస్తున్నవారు శ్రీమతి బి సృజనకుమారి. అనంతరం వంట వార్పు ప్రసారమవుతుంది. ముందుగా విందాం భట్టి విక్రమార్క బేతాళ కథలు ధారావాహిక. అందిస్తున్నవారు శ్రీమతి బి సృజనకుమారి.
2: ఈనాటి భట్టి విక్రమార్క భేతాల కథలు ధారావాహిక కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. గతంలో జరిగిన కథ భూగర్భంలోని 32 సోపానాలు, ప్రతి సోపానానికి దివ్యసుందరి సాలభంజిక ప్రతిమాగల సింహాసనాన్ని భోజమహారాజు వెలికి తీసి అధిష్ఠించబోగా ప్రతిమలు నవ్వి విక్రమార్కుడంతటి గొప్ప వ్యక్తి మాత్రమే ఇంద్రుడిచే బహుమతిగా పొందిన సింహాసనాన్ని అధిష్ఠించాలని భట్టి విక్రమార్క భేతాల కథలను ఒక్కో సాలభంజిక చెబుతూ మొదటి సాలభంజిక వినోదరంజిత భట్టి విక్రమార్కుల జన్మవృత్తాంతాన్ని, రెండవ సాలభంజిక మదనాభిషేక భేతాల జన్మవృత్తాంతాన్ని, భేతాళుడు విక్రమార్కుడు వశమైన విధానాన్ని, మూడవ సాలభంజిక కోమలవల్లి విక్రమార్క వివాహ విధానాన్ని, నాలుగవ సాలభంజిక మంగళ కళ్యాణి విక్రమార్కుడు పురుషద్వేషి అయిన చందనగంధిని వివాహం చేసుకున్న విధానాన్ని, ఐదవ సాలభంజిక మంత్ర మనోరమ విక్రమార్కుడు పలకని పడతిని వివాహం చేసుకున్న విధానాన్ని, ఆరవ సాలభంజిక శృంగార మోహిని విక్రమార్కుడు విక్రమాంబగా మారి అమరావతిని వివాహం చేసుకున్న వైనాన్ని, ఏడవ సాలభంజిక మదన మోహిని విక్రమార్కుడికి పట్టిన ఏలినాటి శని ప్రభావాన్ని గురించి, ఎనిమిదవ సాలభంజిక సుందరవల్లి విక్రమార్కుడి పరకాయ ప్రవేశ ఉదంతం గురించి చెబుతూ విక్రమార్కుడు క్షురకుడికి పరకాయ ప్రవేశ విద్య నేర్పడం, దేశాటనకు బయలుదేరిన విక్రమార్కుడు చిలకలో ప్రవేశించడం, క్షురకుడు విక్రముడి శరీరంలో ప్రవేశించడం, చిలక రూపంలోని విక్రమార్కుడిని వేటగాడు వ్యాపారికి అమ్మడం, రూపసుందరి కలలో కనిపించిన వారికి 1000 వరహాలు జరిమానా విధించడం, పేద బ్రాహ్మణుడు 1000 వరహాలు కట్టాల్సి రావడం, చిలుక రూపంలోని విక్రమార్కుడు భరోసా ఇచ్చి రూపసుందరిని పిలిపించి అద్దంలోని వరహాలు తీసుకోమని చెప్పడంతో ప్రజలంతా రూపసుందరికి సరైన శాస్తి జరిగిందని నవ్వడం అవమానంగా భావించిన రూపసుందరి మాట్లాడే చిలుకను పట్టి విందు ఏర్పాటు చేశాను అనుకుంది చిలుక పారిపోయిన విషయం తెలియక. ఆ చిలుక అమ్మవారిలా మాట్లాడి రూపసుందరిని, రాజును, మంత్రిని బొందితో స్వర్గానికి పంపుతానని, అందుకు తమ తమ ఆస్తులన్నీ దానం చేసి రమ్మనగానే అలాగే చేసిన వారికి చిలుక అసలు నిజం చెప్పి ప్రజలతో వారిని రాజ్యం నుంచి తనివి వేయించి అక్కడి నుంచి ఎగిరిపోయిన సందర్భంలోనిది. చిలుక సంతోషంతో ఎగురుకుంటూ ఉజ్జయిని వైపు ప్రయాణం సాగించింది. అలా ఎగిరిన ఆ మాట్లాడే చిలుక మధ్య మధ్య అలసట తీర్చుకుంటూ గడువు ముగిసే నాటికి ఉజ్జయిని చేరుకొని కాళికాదేవి ఆలయ ప్రాంగణంలో బస చేసింది. విక్రమార్కుడు భట్టి రాజ్యంలో ఉన్న కాలంలో రోజూ అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. విక్రమార్క మహారాజు ఒక్కడే దేశాటనకు వెళ్లిన కాలంలో భట్టి తానొక్కడే ఆ ఆనవాయితీని పాటిస్తూ ఉంటాడు కూడా.

ప్రస్తుతం విక్రమార్కుడి రూపంలో కోటలో ఉన్నవాడు ఒక్కరోజు కూడా ఆలయానికి రావాలన్న ఉత్సుకతని ఏమాత్రం చూపించలేదు. ఆ చర్యతో అతడు నకిలీ అని స్పష్టంగా రుజువైపోయింది భట్టి బేతాళులకు. ఇక విక్రమార్కుడి ఆదేశం కోసం నిరీక్షిస్తూ ఆ రోజు కూడా యథావిధిగా ఆలయానికి వచ్చిన భట్టీని, సోదరా భట్టి అంటూ పలకరించాడు చిలుక రూపంలో ఉన్న విక్రమార్కుడు. అన్నా వచ్చావా, నీవు ఎలాగైనా వస్తావని నాకు తెలుసన్నా, నీ ఆదేశం కోసమే ఎదురు చూస్తూ ఉన్నా అన్నాడు భట్టి. చిలుక రూపంలోని విక్రమార్కుడు జరిగినదంతా భట్టీకి చెప్పి, భట్టి, ఆ గర్భ శత్రువునైనా మన్నించవచ్చు కాని నమ్మక ద్రోహిని అస్సలు క్షమించకూడదు. నా దగ్గర పరకాయ ప్రవేశ విద్య ఉపదేశం పొంది దాన్ని నామీదే ప్రయోగించి గురుద్రోహం చేశాడు ఆ తిప్పడు. రాజునైన నన్ను వంచించి నా శరీరాన్ని సొంతం చేసుకుని రాజద్రోహం చేశాడు. ఇప్పుడు తానే రాజులా చెలామణి అవుతూ అందర్నీ నమ్మించి నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నాడు. ఈ ఘాతకుడికి మరణమే తగిన శిక్ష. ఆ శిక్షను రేపు ప్రజాసమక్షంలో బహిరంగంగా విధిద్దాం అంటూ తన పథకాన్ని వివరించాడు చిలుక రూపంలోని విక్రమార్కుడు. సరేనన్నాడు భట్టి. ఆ మరునాటితో విక్రమార్కుడి 6 మాసాల దేశాటన గడువు పూర్తయిపోయింది. విక్రమార్కుడు దేశాటనలో ఉన్న కాలంలో అంతఃపుర రాణులు గౌరీ వ్రతం చేస్తూ ఉంటారు. ఆ వ్రతం పూర్తయ్యే వరకు అంటే 6 మాసాల పాటు వారు పురుషుల కంటపడరు. ఆ వ్రతం కారణంగానే విక్రమార్కుడి రూపంలో వచ్చిన తిప్పడు రాణివాసంలోకి అడుగు పెట్టలేకపోయాడు. విక్రమార్కుడి అంతఃపుర రాణులల్లో కనీసం ఒక్క అందగత్తెనైనా సొంతం చేసుకోవాలన్న తిప్పడి కోరిక తీరలేదు. ఇప్పుడా గడువు పూర్తయ్యాక తిప్పడు రాణివాసంలోకి అడుగు పెట్టడానికి ఉత్సాహంగా ముస్తాబు అవుతూ ఉన్నాడు. అంతలోనే భట్టి వచ్చి, మహారాజా, ఎనుబోతుల యుద్ధానికి సర్వం సిద్ధం అని చెప్పాడు. తిప్పడికి విషయం తెలియక, ఇప్పుడు ఎనుబోతుల యుద్ధమా, దేనికి అన్నాడు చిరాకు పడుతూ. భట్టి నొచ్చుకుంటూ, అయ్యయ్యో ఎంత మాట, అంతఃపుర రాణుల వ్రత సమాప్తి ఈ యుద్ధంతోటే కదా ముగుస్తుంది మహారాజా. ఒక ఎనుబోతేమో రాణిగారిది, మరో ఎనుబోతేమో రాజావారిది. వీటి మధ్య జరిగే రసవత్తర పోరులో రాజువారి ఎనుబోతు గెలిస్తేనే రాణివారు వ్రతం సమాప్తి చేస్తారు. రాజావారికి ఈ విషయం తెలియంది కాదు. రాజావారికి రాణివాసంలోకి ప్రవేశం కూడా అలాగే కదా లభిస్తుంది ప్రతిసారి. ఇది మీకు తెలియని విషయమా చెప్పండి. ఒకవేళ రాజావారి ఎనుబోతు ఓడితే ఇంకోసారి దేశాటనికి వెళ్ళొచ్చాక గాని తమకు రాణివాసంలోకి ప్రవేశం ఉండదు కదా. అయినా ప్రతిసారి తమ ఎనుబోతే కదా విజయం సాధిస్తుంది, మరెందుకు ఆలస్యం. రండి రండి, ప్రజలందరూ ఎదురుచూస్తూ ఉన్నారు అని చెప్పి విక్రమార్కుడి శరీరంలో ఉన్న తిప్పడిని తీసుకెళ్లాడు భట్టి. క్రీడా మైదానంలో 2 ఎనుబోతులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి.

వాటిలో రాజుగారి పేరిట ఉన్న ఎనుబోతు రెండోదానికంటే బలంగా కనిపించేసరికి రాజురూపంలో ఉన్న తిప్పడు లోపలే సంతోషిస్తూ యుద్ధం ప్రారంభించండి అని ఆదేశించాడు. మరుక్షణం ఎనుబోతులు రెండూ ఎదురెదురుగా పరిగెత్తుకుని వచ్చి ఢీకొన్నాయి. ఆ పోరు చూస్తున్న వాళ్లంతా ఉత్సాహంతో ఈలలు వెయ్యసాగారు. ప్రతిసారి రాజావారి ఎనుబోతే ముందుకు దూకుతుంది, కాని అంతలోనే ఒక్కసారిగా పరిస్థితి తారుమారైపోయింది. రాజావారి ఎనుబోతు వెనకడుగు వేసింది. అంతలోనే రాణిగారి ఎనుబోతు ముందుకు దూకి రాజుగారి ఎనుబోతును ఢీకొట్టింది. రాజుగారి ఎనుబోతు కుప్ప కూలిపోయింది. విజయం తన దగ్గరగా వచ్చి ఫలితం తారుమారయ్యేసరికి ఆ పరాభవాన్ని భరించలేని తిప్పడు పరకాయ ప్రవేశ విద్య ఉపయోగించి విక్రమార్కుడి శరీరాన్ని వదిలి ఆ ఎనుబోతు శరీరంలోకి ప్రవేశించాడు. అంతే, అప్పటిదాకా ఆ సింహాసనం వెనకే నక్కి ఉన్న చిలుకలోని విక్రమార్కుడు చప్పున తన నిజ శరీరంలోనికి ప్రవేశించి లేచి కూర్చొని, "భేతాల, ఆ నమ్మక ద్రోహిని నీ కొమ్ములతో పొడిచి చంపే, అదే వాడికి తగిన శిక్ష" అని ఆజ్ఞాపించాడు. చచ్చిన ఎనుబోతులోకి ప్రవేశించి లేచి నించుంటున్న తిప్పడు ఆ ఆజ్ఞ విని ఉలిక్కిపడ్డాడు. అంతలో రాణిగారి ఎనుబోతు రూపంలో

భేతాళుడు తిప్పడు ప్రవేశించిన ఎనుబోతును తన కొమ్ములతో పొడిచి పొడిచి చంపేశాడు. ఎనుబోతులో ఉన్న తిప్పడి ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోయాయి.

0: భోజరాజు తల పంకించి, ఓహో, నేటికి సమయం మించినట్లుంది, రేపు 9వ సాల భంజిక ఏ కథను చెబుతుందో అనుకుంటూ తన రాజప్రాసాదానికి తిరుగుముఖం పట్టాడు. ఇదండి ఈనాటి భట్టి విక్రమార్క భేతాల కథలు ధారావాహిక కార్యక్రమం. వచ్చే నెల మొదటి వారంలో ఇదే సమయానికి మళ్లీ కలుద్దాం. అంతవరకు శ్రోతల వద్ద సెలవు తీసుకుంటోంది సృజనకుమారి భూమిరెడ్డి. నమస్తే. శ్రోతలు, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను తెలపాలి అనుకుంటే ప్రతి శనివారం 1:30 నుండి 2 గంటల వరకు కొనసాగే ప్రతిస్పందన కార్యక్రమానికి ఫోన్ చేసి తెలపవచ్చు. ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0856224419. మరో నెంబర్ 0856224497. ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారాలపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలను ఉత్తరాల ద్వారా తెలియజేయాలి అనుకుంటే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కడప 516001 ఈ చిరునామాకు కానీ, వాట్సప్ ద్వారా తెలియజేయాలి అనుకుంటే 8562244119 ఈ నెంబర్కు కానీ, మెయిల్స్ ద్వారా అయితే kadaparadio@gmail.com చిరునామాకు తెలపవచ్చు.
1: మీరింతవరకు భట్టి విక్రమార్క బేతాల కథలు ధారావాహిక విన్నారు. అందించిన వారు శ్రీమతి బి. సృజనకుమారి.

0: కార్యక్రమంలో తర్వాత వంటవార్పు వింటారు.
1: వంటవార్పు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మిస్ శ్యామలమ్మ. ఈనాటి వంటవార్పు కార్యక్రమంలో ముల్లంగి పరాటా ఇంకా బెండకాయలతో స్నాక్స్ తయారీ విధానాల గురించి తెలుసుకుందాం. ముందుగా ముల్లంగి పరాటా తయారీ విధానం, కావలసిన పదార్థాల గురించి తెలుసుకుందాం. ముల్లంగి పరాటా తయారీకి కావలసిన పదార్థాలు: ముల్లంగి తురుము 2 కప్పులు, గోధుమ పిండి 3 కప్పులు, పచ్చిమిర్చి తరుగు 1 టీ స్పూన్, అల్లం తురుము 1 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 చెంచా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, నెయ్యి లేదా నూనె పరాటాలు కాల్చడానికి తగినంత. ఇక ముల్లంగి పరాటా తయారు చేసే విధానాన్ని గురించి తెలుసుకుందాం. ముల్లంగి తురుములో కొద్దిగా ఉప్పు కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ముల్లంగిలో నీరంతా బయటకు వస్తుంది. ఆ తరువాత ఒక పల్చటి కాటన్ బట్ట లేదా చేతులతో ముల్లంగి తురుమును గట్టిగా పిండి ఆ నీటిని వేరు చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, 1 చెంచా నూనె వేసి ముల్లంగి తురుమును పిండగా వచ్చిన నీటిని ఉపయోగించి చపాతి ముద్దల చాలా మెత్తగా కలుపుకోవాలి. ఆ తరువాత నీరు తీసేసిన ముల్లంగి తురుములోకి పచ్చిమిర్చి, అల్లం తురుము, వాము, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. తరువాత గోధుమ పిండిని చిన్నగా ఉండలు తయారు చేసుకొని ఆ ఉండలను తీసుకొని చిన్న పూరీలాగా వత్తుకోవాలి. దాని మధ్యలో 2 చెంచాల ముల్లంగి మిశ్రమాన్ని పెట్టి ఆ పూరీని అన్ని వైపులా మడిచేయాలి. ఆ తర్వాత పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా వత్తుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చపాతీలను పెనం పైన వేసి 2 వైపులా దోరగా కాల్చాలి. కాల్చేటప్పుడు నూనె లేదా నెయ్యి రాస్తే పరాటాలు చాలా రుచిగా ఉంటాయి.

0: విన్నారు కదండి ముల్లంగి పరాటా తయారీ విధానాన్ని, కావలసిన పదార్థాల్ని మరొక మారు తెలుసుకుందాం. ముల్లంగి తురుము 2 కప్పులు, గోధుమ పిండి 3 కప్పులు, పచ్చిమిర్చి తరుగు 1 టీ స్పూన్, అల్లం తురుము 1 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 చెంచా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, నూనె లేదా నెయ్యి పరాటాలు కాల్చడానికి తగినంత. ముల్లంగి పరాటా తయారీ విధానాన్ని తెలుసుకున్నారు కదా. ఇప్పుడు బెండకాయలతో కరకరలాడే స్నాక్స్ ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందామా. బెండకాయల స్నాక్స్కి కావలసిన పదార్థాలు: శనగపిండి 4 స్పూన్లు, బియ్యపు పిండి 2 చెంచాలు, కారం 1 స్పూను, పసుపు 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, నిమ్మరసం 1 స్పూను, వాము 1/2 స్పూను, ఉప్పు రుచికి సరిపడా, నూనె బెండకాయలు వేయించడానికి తగినంత. ఇక తయారీ విధానాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి కాటన్ బట్టతో తడి లేకుండా తుడుచుకోవాలి. బెండకాయలకు ఇరువైపులా తొడిమలు తీసేసి నిలువుగా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం, వాము వేసి బెండకాయ ముక్కలు అందులో వేసి వాటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అదే మిశ్రమంలో శనగపిండి, బియ్యపు పిండి చల్లుతూ కలపాలి. పిండిని బెండకాయ ముక్కలకు బాగా పట్టించేలాగా కలపాలి. బెండకాయలో ఉండే సహజమైన తేమ వల్ల పిండి ఆ ముక్కలకు చక్కగా అంటుకుంటుంది. తరువాత బాండ్లు తీసుకొని నూనె పోసి బాగా కాగాక సిద్ధం చేసుకున్న బెండకాయ ముక్కలను విడివిడిగా వేస్తూ మంటను మీడియం నుండి కాస్త హై ఫ్లేమ్ వరకు ఉంచి బెండకాయ ముక్కల్ని వేయించాలి. బెండకాయ ముక్కలు మంచి బంగారు గోధుమ రంగులోకి మారి కరకరలాడే వరకు వేయించాలి. ఆ తరువాత టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ఈ తయారు చేసుకున్న వాటిని వేయాలి. ఈ ముక్కలపై కొద్దిగా చాట్ మసాలా చల్లుకొని కొన్ని చుక్కల నిమ్మరసం పిండుకొని తింటే ఇక ఆ రుచి ఆహా ఎంత అద్భుతం అనిపిస్తుంది. మరి బెండకాయల స్నాక్స్ తయారీకి కావలసిన పదార్థాలని మరోమారి తెలుసుకుందామా. శనగపిండి 4 స్పూన్లు, బియ్యపు పిండి 2 చెంచాలు, కారం 1 చెంచా, పసుపు 1/2 చెంచా, ధనియాల పొడి 1 చెంచా, జీలకర్ర పొడి 1/2 చెంచా, నిమ్మరసం 1 చెంచా, వాము 1/2 చెంచా, ఉప్పు రుచికి సరిపడ, నూనె బెండకాయ ముక్కలు వేయించడానికి తగినంత. ఇదండి ఈనాటి వంట వార్పు. ఈనాటి వంట వార్పులోని ముల్లంగి పరోటా అలాగే బెండకాయ స్నాక్స్ తయారీ విధానాలు మీకు నచ్చుంటాయని ఆశిస్తున్నాం. ఈనాటి వంట వార్పు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: మీరింతవరకు వంట వార్పు విన్నారు. శ్రోతలకు నమస్కారం. అంతరిక్షం నుండి సముద్ర గర్భం వరకు, గ్రామీణ ప్రాంతాల నుండి మహానగరాల వరకు, వ్యవసాయం నుండి కృత్రిమ మేధస్సు వరకు భారతదేశం తన సామర్థ్యాలను విస్తరించుకుంటోంది. ఈ మార్పుల వెనుక ఉన్న విధానాలేమిటి? ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలేవి? సంక్షోభాల సమయంలో దేశం ఎలాంటి చర్యలు చేపట్టింది? భారతదేశాన్ని ఆధునిక మౌలిక వసతుల శక్తిగా తీర్చిదిద్దుతున్న నిర్మాణాలేవి? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి ప్రత్యేక కార్యక్రమం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా అటల్ టన్నెల్ గురించిన విశేషాలు తెలుసుకుందాం. హిమాలయ పర్వతాల మధ్య మంచుతో కప్పబడిన రహదారిపై ప్రయాణం. ఒకవైపు ఆకాశాన్ని తాకే కొండలు,

మరోవైపు లోతైన లోయలు. శీతాకాలం వచ్చిందంటే నెలల తరబడి ఈ ప్రాంతాలతో బయట ప్రపంచానికి రాకపోకలు నిలిచిపోయేవి. అలాంటి ప్రకృతి సవాలను అధిగమించి హిమాచల్ ప్రదేశ్లోని రోహతాంగ్ పాస్ కింద నిర్మించిన అద్భుతమే అటల్ టనల్. సుమారు 9 కిలోమీటర్ల పొడవున్న ఈ సొరంగ మార్గం సముద్ర మట్టానికి 10,000 అడుగులకు పైగా ఎత్తులో నిర్మించబడింది. ప్రపంచంలోనే ఇంత ఎత్తులో నిర్మించిన అత్యంత పొడవైన హైవే టనల్గా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. 2017 అక్టోబర్లో సొరంగం నిర్మాణంలో కీలకమైన బ్రేక్ త్రూ పూర్తయింది. అనంతరం 2020 అక్టోబర్ 3వ తేదీన అటల్ టనల్ ప్రజల రాకపోకలకు అందుబాటులోకి వచ్చింది. ఈ టనల్ నిర్మాణానికి ముందు రోహతాంగ్ పాస్ మీదుగా వెళ్లే మార్గం శీతాకాలంలో భారీ మంచు కారణంగా దాదాపు 6 నెలల పాటు మూసివేయబడేది. దీంతో లాహోల్ స్పితి ప్రాంతం మిగిలిన హిమాచల్ ప్రదేశ్ నుండి దాదాపు వేరుపడిన పరిస్థితి ఏర్పడేది. అటల్ టనల్ ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది. మంచు, చలి, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఏడాది పొడవునా ప్రయాణానికి మార్గం కల్పించింది. ఈ టనల్ కారణంగా మనాలి సర్చు మార్గం సుమారు 46 కిలోమీటర్లు తగ్గింది. ప్రయాణ సమయం కూడా దాదాపు 4 నుండి 5 గంటలు తగ్గింది. అంతేకాదు, హిమాచల్ ప్రదేశ్ నుండి లడక్ వైపు వెళ్లే రవాణాకు ఇది మరింత విశ్వసనీయమైన, అన్ని కాలాల్లో ఉపయోగించగల అనుసంధాన మార్గంగా మారింది. అటల్ టనల్ కేవలం ఒక రహదారి సొరంగం కాదు, ఇది ప్రకృతి అడ్డంకులను అధిగమించిన భారత ఇంజనీరింగ్ సామర్థ్యానికి ప్రతీక. 1,000 అడుగుల ఎత్తులో మంచు పర్వతాల మధ్య అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో దీన్ని నిర్మించడం ఒక గొప్ప సాంకేతిక సవాలు. 2022 ఫిబ్రవరిలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా దీనిని 10,000 అడుగులకు పైబడిన ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే పొడవైన హైవే టనల్గా గుర్తించింది. ప్రయాణికులకు సమయాన్ని ఆదా చేయడంతో పాటు సరిహద్దు ప్రాంతాల అనుసంధానం, స్థానిక ప్రజల రాకపోకలు, పర్యాటకం, వాణిజ్యం వంటి అనేక రంగాలకు అటల్ టనల్ కొత్త అవకాశాలను తెరిచింది. మంచు పర్వతాలను చీల్చుకుంటూ ముందుకు సాగే ఈ 9 కిలోమీటర్ల మార్గం భారతదేశం అభివృద్ధి సంకల్పానికి, ఆధునిక ఇంజనీరింగ్ ప్రతిభకు, ఎన్ని ప్రకృతి సవాళ్లు ఎదురైనా ముందుకు సాగాలనే మనిషి పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం.

0: నన్ను చదివేయాలనుకున్నాడు. కానీ నేను చదువుకోలేదు, కాకపోతే ఇట్లా టైలర్ పని నేర్చుకున్నా. అదే ఇప్పుడు చాలా అవసరం వచ్చిందన్నమాట. టైలర్ పని చేస్తూ లంగాలు కుట్టి ఒక దిక్కు అప్పుడప్పుడు వీధి వీధి తిరిగి పల్లెలు పల్లెలు తిరిగి కొంత మాటలు విన్నాను, ఉర్దూలో మాటలు. అమ్మ నాన్నలాంటోళ్ళు చాలా మంది ఉంటారు, ఆ టోటోలను షేర్ తీసి దగ్గర తీసి ఇట్లా మూడు పూట్ల భోజనం పెట్టాలా, ఏమంటా రాదు అని ఇదొక పూర్తి పట్టుదల అయిపోయింది నాన్న అన్నమాట నాకు. అంటే లేదు సార్, ఉన్నారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు, తాగమూర్తులు కూడా ఉన్నారు, ఇట్లా ఉన్నారు అట్లా మంచి వాళ్ళు ఉన్నారు, ఆ ఏంలే అట్లా ఉన్నారు. వాళ్ళు తిని తినక చదివించి నా మా కొడుకు మమ్మల్ని సాగుతాలనే స్టేజీలో వదిలిపెడుతున్నారు. చాలా మంది అట్లా పాపం అట్లా చెప్పుకోలేక అట్లా అడుక్కోలేక అట్లా దిగమింగి అట్లా చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 22వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.

0: కార్యక్రమంలో ఇప్పుడు బంగారం చిత్రం కోసం టిప్పు మాణిక్య వినాయకన్ పాడిన పాటను విందాం.
1: మనవాడు వచ్చాడో, మెరుపల్లే వచ్చాడో, దమ్మున్నా చిన్నోడో, దుమ్ము దులిపేస్తాడో.

ఈనాటి మహిళా భారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 2 గంటలు కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

కార్యక్రమంలో తర్వాత సమరసింహారెడ్డి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వెన్నెల కంటి గీతం విందాం. సంగీతం మణిశర్మ. ఇప్పుడు మీరు విన్న ఆ పాట బావగారు బాగున్నారా చిత్రంలోనిది. పాడినవారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.

చిత్రసీమలో చివరిగా విందాం సిసింద్రి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన సిరివెనల గీతం, సంగీతం రాజ్.

వరకు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, కర్ణాటక సంగీత కార్యక్రమం. కార్యక్రమంలో శ్రీమతి డి శ్రీలక్ష్మి గారి గాత్రం వింటారు. మృదంగం సహకారం శ్రీ గోపవరం రామచంద్రన్, వయలిన్ సహకారం శ్రీ బి నరసింహస్వామి. ముందుగా రఘువరా నన్ను, పంతువాలి, పంతువారాలి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.

కార్యక్రమంలో తర్వాత అన్నపూర్ణే విశాలాక్షి సామరాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి డి శ్రీలక్ష్మి గారి గాత్రం విన్నారు. సమయం 3 గంటలు దాటి 26 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై తిరిగి 2వ ప్రసారం సాయంత్రం 5 గంటలకు చిత్రగీతాలతో ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎంపై సాయంకాల 2వ ప్రసారానికి స్వాగతం. సమయం 5 గంటలు దాటి 20 సెకండ్లు. సినీ గీతాల చిత్రసీమతో ఎప్పటిలాగే ఈనాటి ప్రసారాన్ని ప్రారంభిద్దాం.

ముందుగా మీరు విన్న ఆ పాట కోటి స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన వేటూరి సాహిత్యం చిత్రం పెద్దన్నయ్య. తర్వాత వినండి ఎస్వి కృష్ణారెడ్డి స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన భువనచంద్ర సాహిత్యం చిత్రం యమలీలా.

చిత్రసమయం వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నుండి మరిన్ని చిత్రగీతాలను ఈ రాత్రి 10 గంటలకు ఫిల్మీ గాని హిందీ చిత్రగీతాలు గాను, అనంతరం చిత్రసీమ అలనాటి గీతాలు గాను వినవచ్చు. చివరగా కోటి స్వరాలు కూర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన జాలాది సాహిత్యాన్ని విందాం. చిత్రం సోగ్గాడి పిల్లం.

గుడ్ ఈవినింగ్ టు ఆల్. మా కార్యక్రమాలు వింటున్న శ్రోతలకు నమస్కారం. నేటి క్రీడావాణి కార్యక్రమానికి స్వాగతం.

క్రీడావాణి కార్యక్రమంలో ఈ వారంలో జరిగిన క్రీడా విశేషాలు, విద్యా ఉద్యోగ సమాచారం, వీటితో పాటు కొన్ని పాటలు వింటారు.

కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా ఇప్పుడు విన్నాం మంచి మాట. పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చే డబ్బు, నమ్మకం లేని బంధం ఎప్పటికీ జీవితంలో తృప్తినివ్వవు.

వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఐటీఐ పాస్ అయిన విద్యార్థులకు సెప్టెంబర్ నెల 21వ తేదీన కడప నగరంలోని ప్రభుత్వ డిఎల్టీసీ ఐటీలలో ఉదయం 10 గంటలకు నగరంలోని ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నారు. కావున ఐటీఐ వివిధ ట్రేడ్లలో ఉత్తీర్ణత పొందిన అర్హత ఉన్న విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అయిన 10వ తరగతి మార్కుల జాబితా, ఐటీఐ మార్కుల జాబితా, ఐటీఐ ఎన్టీసీ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్ పుస్తకం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకుని తప్పక హాజరు కావలెను. ఎంపికైన వారికి అప్రెంటిస్ శిక్షణ భాగంలో 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు స్టైఫండ్గా కంపెనీ వారు చెల్లించెదరు. ఈ జాబ్ మేళలో వివిధ కంపెనీలు పాల్గొని వారికి కావలసిన ట్రేడ్ విద్యార్థులను ఎంపిక చేసుకుందరు మరియు ఉద్యోగ అవకాశంను కూడా కల్పించెదరు. ఈ అవకాశంను ఉపయోగించుకునవలనని జిల్లా కన్వీనర్ ప్రిన్సిపల్ ఎం జ్ఞాన్ కుమార్, ప్రభుత్వ ఐటీఐ మైనారిటీస్ కడపవారు తెలియజేయుచున్నారు.

దేశంలోని పోస్టర్ సర్కిళ్లలో గ్రామీణ డక్ సేవక్ బీపీఎం ఏబీపీఎం ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 917. అర్హతలు: 10వ తరగతి పాసై ఉండాలి. వీటికి వయస్సు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు గలవారు అర్హులు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 19. మరిన్ని వివరాలకై indiapost.gov.in సంప్రదించగలరు.

చార్జరే ఆల్ ఇస్ వెల్, ఓటము పెన్షను బోలరే ఆల్ ఇస్ వెల్. హార్ట్ లో బ్యాటరీ చార్జరే ఆల్ ఇస్ వెల్.

కొంతమంది నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎన్నో బుక్స్ చదువుతూ వారి పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి సోమవారం ప్రసారం అవుతున్న యువవాణిలోని ప్రజ్ఞ కార్యక్రమంలో పాల్గొనండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రజ్ఞ కార్యక్రమం అత్యంత అవసరం. ఈ కార్యక్రమంలో మేమెన్నో సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు అడుగుతాం. మరి మీరంతా ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244197 లేదా 244119. ప్రతి సోమవారం యువవాణిలో ప్రజ్ఞ కార్యక్రమం సాయంత్రం 5:15 నుండి 5:50 వరకు కొనసాగుతుంది. పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఈ ప్రజ్ఞ ఎంతగానో ఉపయోగపడుతుంది. వినండి ప్రజ్ఞ లైవ్ క్విజ్ ప్రోగ్రామ్.

అహ్మదాబాద్ భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఒప్పంద ప్రాతిపాదికన జేఆర్ఎఫ్ రీసెర్చ్ అసోసియేట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 48. పోస్టుల వివరాలేమనగా, జూనియర్ రీసెర్చ్ ఫెలో విభాగంలో 33, రీసెర్చ్ అసోసియేట్ విభాగంలో 8, ప్రాజెక్ట్ సైంటిస్ట్ విభాగంలో 7 ఖాళీలు కలవు. వీటికి అర్హతలు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ అలాగే పీహెచ్డీ లేదా కనీసం 65% మార్కులతో బీఏ, బీటెక్, ఎంఎస్సీ, ఎంఏ, ఎంటెక్లలో పాసై ఉండాలి. వీటికి వయస్సు 28 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు గలవారు అర్హులు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30 ఈ నెల. మరిన్ని వివరాలకై www.isro.gov.in/ని సంప్రదించగలరు.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ కప్ ఫైనల్లో భారత స్టార్ ఆంధ్రప్రదేశ్కు చెందిన బొమ్మదేవరా ధీరజ్ స్వర్ణ పతకం సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల రికవర్ ఫైనల్లో ధీరజ్ 6-5 జపాన్పై గెలిచి విజేతగా అవతరించాడు. క్వార్టర్ ఫైనల్లో ధీరజ్ 7-1 టర్కీపై, సెమీఫైనల్లో 7-1 ఫ్రాన్స్పై నెగ్గాడు.

యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ కజకిస్తాన్ ఛాంపియన్గా అవతరించింది. టాప్ సీడ్ డిఫెండింగ్ ఛాంపియన్ బెలారస్తో జరిగిన ఫైనల్ 2:21:06:05:7 6:02 గెలుపొందింది. రిబాకినా కెరీర్లో ఇది 3వ గ్రాండ్స్లమ్ టైటిల్ కాగా, తొలిసారి ఆమె యుఎస్ ఓపెన్లో విజేతగా నిలిచింది. తొలిసారి నెంబర్ 1 ర్యాంక్ అందుకున్న రిబాకినా 2022లో వింబుల్డన్, 2026లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించింది. 2024-2025 ఛాంపియన్ సెలబెంక హ్యాట్రిక్ సాధించాలని ఆశించిన రిబాకినా అద్భుత ఆటతీరుతో బెలారస్ స్టార్ల ఆశలను వమ్ము చేసింది.

0: నవ్వడం అనేది మనసుకు ఔషధం లాంటిది. ప్రతిరోజును చిరునవ్వుతో మొదలు పెట్టాలి.
1: మనసులో ఎంత బాధ ఉన్నా ఒక్క నవ్వు అన్నిటినీ మార్చేస్తుంది.
0: నవ్వితేనే జీవితం రంగులమయం అవుతుంది.
1: చిన్న చిరునవ్వు
0: పెద్ద ఆనందం.
1: టెన్షన్ ను దూరం చేసేది
0: ఒక చిన్న నవ్వు. నవ్వండి,
1: నవ్వించండి,
0: జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
1: మీ నవ్వు రేడియోలో వినిపించాలంటే
0: మాతో ఇప్పుడే ట్యూన్ అవ్వండి.
1: ఆ నవ్వును మీకు అందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి మీ అందరికీ తెలిసిందే.
0: ఇక నుండి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య కాల్స్ చేసి మీ జోక్స్ ని మాతో పంచుకోండి.
1: మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244917
0: లేదా 2441119.
1: ఇక నుండి మంగళవారమే ఫోన్ చేసి
0: అదే రోజు మీ జోక్స్ ని వినండి.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలలో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో ఖాళీల సంఖ్య 2536. పోస్టుల వివరాలేమనగా, లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ఏ. వీటికి అర్హతలు, ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతలు అయి ఉండాలి. డిఈఓ గ్రేడ్ఏ పోస్టుల కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుంచి గణితం ఒక సబ్జెక్టుగా 12వ తరగతి పాస్ అయి ఉండాలి. వీటికి వయసు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల వయసు గలవారు అర్హులు. ఎంపిక విధానం ఏమనగా, టైర్ 1, టైర్ 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, సర్టిఫికేట్ వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 7 అక్టోబర్. మరిన్ని వివరాలకై https://ssc.nic.in ని సంప్రదించగలరు.

పరీక్షలకు సన్నద్ధం కావటం అంటే పుస్తకాలతో గంటల తరబడి కుస్తీ పట్టడం కాదు, ఆసక్తిగా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉత్సాహంగా హాయిగా చదవటం. ఆ ఉత్సాహాన్ని మీలో పెంచుకోవటానికి ప్రతి సోమవారం సాయంత్రం యువవాణిలో ప్రసారమయ్యే ప్రజ్ఞా కార్యక్రమంలో భాగం కండి. మీ తెలివిని పరీక్షించుకోండి. ఇది మీ మెదడుకు మేతలా పనిచేస్తుంది. 3 రౌండ్స్తో కొత్త కొత్త అంశాలతో 5:15 నుండి 5:50 వరకు ప్రజ్ఞా కార్యక్రమం సాగుతుంది. ఇందులో పాల్గొనేందుకు మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244197 లేదా 2441119. రండి, ప్రజ్ఞలో భాగం కండి, జ్ఞానాన్ని పెంచుకోండి.

చీకటి లాంటి సామాన్య జీవితం నుంచి వెలుగులమయమైన విజయ తీరాలకు నేను నడిపించే శక్తి ఒక చదువుకు మాత్రమే ఉంది. జ్ఞానాన్ని సంపాదించు, ప్రపంచాన్ని జయించు. ఇదండి నేటి క్రీడావాణి కార్యక్రమం. రేపటి యువవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు.

0: निज़ाम की तारीफ कर रहे हैं। नई दिल्ली में मीडिया से बात करते हुए उन्होंने वज़ीर आला रेवंत रेड्डी की जानिब से असेंबली में निज़ाम की तारीफ किए जाने पर तनकीद की और इसे के चंद्रशेखर राव के साबिका मुवक्किफ से मुशाबा करार दिया। बीआरएस के कारगुजार सदर केटीआर ने सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर राहुल गांधी को तनकीद का निशाना बनाया। ये रद्द अमल तेलंगाना पुलिस की जानिब से बीआरएस रहनुमा कृषंक के घर में दाखिल होकर उन्हें एक सोशल मीडिया पोस्ट के मामले में गिरफ्तार किए जाने के बाद सामने आया। केटीआर ने कृषंक की रोती हुई बेटी का हवाला देते हुए इल्जाम आयद किया कि कांग्रेस हुकूमत अदालती अहकाम की खिलाफ वर्जी और आजादी इजहार को दबाने की कोशिश कर रही है। पेद्दापल्ली के रुकने पार्लियामेंट गडम वंशी कृष्णा ने कहा कि कांग्रेस कायदीन बीआरएस हुकूमत के दौर में मुबैना अराजी बेजाबतगियों वसाइल के गलत इस्तेमाल और हुक्मरानी की नाकामियों को आवाम के सामने लाने के लिए सिद्दीपेट का दौरा कर रहे हैं। आखिर में बुलेटिन की सुर्खियां एक मरतबा फिर सुन लीजिए। हरियाणा के साबिक गवर्नर बंडारू दत्तात्रेय ने तेलंगाना के गवर्नर शिव प्रताप शुक्ला से मुलाकात की और उन्हें अलाई बलाई सकाफती प्रोग्राम में शिरकत की दावत दी। हाईकोर्ट ने बीजेपी और बीआरएस कैदीन की अर्जियों पर समाअत के दौरान स्पीकर के अहकाम को तस्लीम न करते हुए हैदराबाद एमएलए दानम नागेंदर को नाअहल करार दिया है। रियासती वजीर पी श्रीनिवास रेड्डी ने 22 ए अमलाक से मुतालिक तनाजियात को तेजी से हल करने के लिए एक आला सतह कमेटी तश्किल देने का ऐलान किया। रियासती वजीर श्रीधर बाबू ने अहदेदारों को हिदायत दी कि गोदावरी पुष्करालू के इंतजाम आइंदा अप्रैल तक मुकम्मल कर लिए जाएं। और मरकजी वजीर बंडी संजय कुमार ने पीएमएवाई के तहत तेलंगाना के लिए 2 लाख देही मकान मुख्तस किए जाने पर वजीर आजम नरेंद्र मोदी का शुक्रिया अदा किया। आकाशवाणी हैदराबाद से इलाकाई खबरें खत्म हुई।
1: आकाशवाणी कड़प केंद्रम। తాగడానికి స్వచ్ఛమైన నీరు, పీల్చడానికి స్వచ్ఛమైన గాలి ప్రతి మానవుని ప్రాథమిక హక్కు. ప్రాణం పోసే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి మన భావితరాలకు అందజేద్దాం. వృధా చేసే ప్రతి నీటి బొట్టు రేపటి తరం కన్నీటి బొట్టు కాకుండా చూసుకునే బాధ్యత మనందరిది. ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో పల్లె ప్రాంతాల్లో 6:30 శ్రీ ఎం చిన్న నవనోపతి గారు పడిన జానపద గీతాలు వినవచ్చు. అనంతరం వ్యవసాయ సూచనలు 6:50 విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతాయి. పంట సీమలో 7:15 ఆర్యా స్కీమ్ గురించి కడప ఊటుకురు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం ప్రసారమవుతుంది. అనంతరం రైతులకు సూచనలు వింటారు. వికసిత భారత్ 7:40 హైదరాబాద్ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. ఈ రాత్రి 8:00 తిరుమలలో జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు గారు మరియు శ్రీ ఎంజి నందన్ భట్ గారు. తెలుగులో జాతీయ వార్తలు 8:30 వినవచ్చు. 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లమల వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఈ వార్తా ప్రసారాలన్నీ ఢిల్లీ కేంద్ర సమర్పణలో వెలువడతాయి. ఈ రాత్రి 10:00 జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడల ప్రారంభోత్సవ వేడుకలపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. 10:30 చిత్రసీమలో అలనాటి గీతాలు వినవచ్చు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఈ కార్యపటి ప్రసారంలో ఉదయం 6:10 భక్తి రంజనులు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గాత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం వింటారు. సూక్తి రత్నావళిలో 6:30 శ్రీ చివుకుల రమాకాంత శర్మ గారు అందించే సూక్తులు వినవచ్చు. 7:00 ప్రసార విశేషాలు కాంతిరేఖల్లో రేపు ఉదయం. 7:15 చరిత్రలో ఈరోజు సమాచార వేదిక. అనంతరం సరస్వతీ పుత్రుని సాహితీ వైభవం ధారావాహిక మొదటి భాగం వింటారు. ఆ తర్వాత ఆరోగ్య సౌభాగ్యంలో చర్మ సమస్యల నివారణ, ఈ అంశం గురించి డాక్టర్ అనూషారెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయం

0: కర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. చివరగా శ్రీమతి సి అన్నపూర్ణ గారు పాడిన భక్తి గీతాలు వినవచ్చు. ఇవి రేపటి కాంతిరేఖల్లోని అంశాలు. ప్రకాశం జిల్లా సమాచార లేఖ 8:30 వింటారు. 8:35 చిత్రమంజరి. రేపు ఉదయం 9:00 తిరుమలలో జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతారంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర మరియు శ్రీ పి వెంకట చలపతి గారు. అనంతరం 9:30 హలో అభిరుచి ఉంటుంది. రేపు ఉదయం 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల మనోరంజన 10:15 ఉంటుంది. 11:00 మరియు 12:05 అలాగే 2:15 చిత్రసీమ హిందీ చిత్రగీతాల ఫిల్మీ గానే 11:30 వినవచ్చు. రేపు మధ్యాహ్నం 12:40 ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల మనోరంజన ఉంటుంది. మహిళా భారతిలో రేపు మధ్యాహ్నం 1:30 గత వారం ప్రసారమైన మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు మాత్రమే వారి అభిప్రాయాలను మాతో పంచుకుని మహిళా ప్రతిస్పందన కార్యక్రమం ఉంటుంది. రేపు మధ్యాహ్నం 2:30 హిందుస్థానీ సంగీతం కార్యక్రమంలో శ్రీ ఇషాద్ ఖాన్ గారిచే సితార్వాద్యం ప్రసారమవుతుంది. సినీ గీతాల చిత్రసీమతో రేపటి సాయంకాలం ప్రసారం 5:00 ప్రారంభమవుతుంది. 5:15 యువవాణి పల్లె ప్రాంతాల్లో రేపు సాయంత్రం 6:30 చింతామణి రంగస్థల పద్య నాటకం నుండి భవానీ సన్నివేశంలో భాగంగా చింతామణి పాత్రలో శ్రీమతి వి సావిత్రి గారు పాడిన రంగస్థల పద్యాలు వినవచ్చు. పంటసీమలో రేపు సాయంత్రం 7:15 వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:45 మరియు 9:30 చిత్రసీమలో సినీ గీతాలు వినవచ్చు. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి.
1: This is Akashwani. The news read by Anuja Kumar. India and UAE have reaffirmed their commitment to continued cooperation and coordination in efforts to promote regional peace, security and stability. Prime Minister Narendra Modi today received a telephone call from the President of the United Arab Emirates, Sheikh Mohammed bin Zayed Al Nahyan. The two leaders exchanged views on developments in West Asia. They also discussed new measures to further deepen the India-UAE Comprehensive Strategic Partnership, including in the areas of energy, defense, technology, investment and health. The UAE President conveyed warm greetings on the Prime Minister's birthday and congratulated him on India's successful BRICS presidency. India has expressed deep concern over the escalating security situation in the Red Sea region. Replying to a question at a media briefing in New Delhi, Ministry of External Affairs spokesperson Randhir Jaiswal said, India has condemned attacks on Saudi Arabia's sovereign territory, including attacks targeting civilians and economic assets. He said India had also issued a statement following the attempted attack on the holy city of Mecca.
2: Such attacks, I need not elaborate or reiterate, they vitiate the regional security, they impact or undermine regional peace and security, and also threaten freedom of navigation through the Bab al-Mandeb. And obviously, for various reasons, this is totally unacceptable to us. We hope that there is early restoration of peace and stability in the region.
1: On the collision between a Pakistan Navy vessel and an Indian warship, Mr. Jaiswal said the dangerous overtaking maneuver by PNS Hunain was a gross violation of Article 10 of the 1991 India-Pakistan Agreement on advance notice on military exercises, maneuvers and troop movements. He added that the Pakistani vessel also violated the international regulations for preventing collisions at sea. Electronics and Information Technology Minister Ashwini Vaishnaw has said India is emerging as a trusted partner in the global semiconductor industry. Participating at a fireside chat at Semicon India 2026 in New Delhi today, Mr. Vaishnaw said trust is crucial in the semiconductor industry, from protecting intellectual property and enabling global companies to design end-to-end products in India. Later talking to media, Mr. Vaishnaw said over 30 companies from one country are participating across the pavilions at Semicon India.
2: వెరీ గుడ్ రెస్పాన్స్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హార్డ్వేర్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని దక్షిణాది రాష్టాల వ్యవసాయ మంత్రుల సదస్సులో మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో 28,445 కుటుంబాలకు హక్కుదారు పట్టాలను ముఖ్యమంత్రి రేపు పంపిణీ చేయనున్నారు. వార్తల వివరాలు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను కీలకమైన హార్డ్వేర్ తయారీ కేంద్రంగా రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 21వ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB ఈరోజు సమావేశమై 28 పారిశ్రామిక ప్రతిపాదనలకు సంబంధించి 22,177.84 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 19,739 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఇంధన రంగం, ఐటీ, కమ్యూనికేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ, పర్యాటక రంగాలకు చెందిన వివిధ ప్రతిపాదనలపైన కూడా చర్చించి SIPB ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సెమీకండక్టర్లు, చిప్ తయారీ, రోబోటిక్స్ తదితర ఆధునిక సాంకేతిక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొప్పర్తి, తిరుపతి, లేపాక్షి వంటి ఎలక్ట్రానిక్స్ హబ్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని సూచించారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే రాష్ట ప్రభుత్వం లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ గుంటూరు జిల్లా తెనాలిలో జనవరి 10వ తేదీన ప్రతిష్టాత్మక కందుకూరి అవార్డుల ప్రదానంతో నాటకోత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. అవార్డుల ఎంట్రీల కోసం 2-3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పేర్కొంటూ
1: ఈ నంది నాటకోత్సవాలకి రేపు 2 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. అదేవిధంగా ఏవైతే నాటకాలు ప్రదర్శించడానికి అనువుగా ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేయడానికి ఒక సెలెక్ట్ కమిటీని అక్టోబర్లో ఏర్పాటు చేస్తాం. డిసెంబర్లో ప్రాథమికంగా ఏ నాటకాలు ఎంపిక కాబడి ప్రదర్శనకి అనేటువంటిది కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. జనవరిలో ఈ నాటక పోటీలు నిర్వహించి అందులో ఉత్తమమైనటువంటి ప్రదర్శన చేసిన వాటికి బహుమతులు

0: కార్యక్రమం ఈ నంది నాటకోత్సవాలు నిర్వహించడానికి వేదికగా కళలకు కాణాచేయనటువంటి తెనాలని ఎంపిక చేసుకోవడం జరిగింది.
1: రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. డిజిటల్ వ్యవసాయం, పప్పుధాన్యాల స్వయం సమృద్ది, ఎరువుల పారదర్శక పంపిణీ, పంటల బీమా, మార్కెటింగ్ రంగాల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలుపుతున్నామన్నారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ తరఫున మంత్రి పాల్గొన్నారు. రాష్టంలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సాంకేతిక సంస్కరణలను గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు. రాష్టంలోని సుమారు 60 లక్షల పీఎం కిసాన్ లబ్దిదారుల్లో 52.08 లక్షల మందికి ఫార్మర్ ఐడీలు సృష్టించి 86.8% ప్రగతి సాధించామన్నారు. కృష్ణా, కాకినాడ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆన్లైన్ ఎరువుల యాప్ను రబీ 2026-27లో రాష్ట వ్యాప్తంగా విస్తరించనున్నట్లుగా వెల్లడించారు. సమగ్ర డిజిటల్ వ్యవసాయ వ్యవస్థ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కొనసాగించాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. పేదల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నంలో 28,445 కుటుంబాలకు ఇంటి పట్టాలను రేపు పంపిణీ చేస్తున్నామని సామాజిక మాధ్యమ పోస్టులో ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు ఆ స్థలాలను క్రమబద్దీకరించి పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని చెప్పారు. 11 మండలాల పరిధిలో 8,874 కోట్ల రూపాయల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను పట్టాలుగా ఇస్తున్నామని వివరించారు. రాష్టంలో సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు వంటి వాటితో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2014 సెప్టెంబర్ 25న ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దేశ అభివృద్దిలో కీలక ఘట్టంగా ఉంది. భారతదేశ ఆర్థిక వృద్ది గమనాన్ని కొనసాగించడం కోసం ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. పెట్టుబడులను సులభతరం చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. వోకల్ ఫర్ లోకల్ దిశగా చేపట్టిన ఈ కార్యక్రమాలు భారతదేశ తయారీ సామర్థ్యాలను పెంచడమే కాకుండా ప్రపంచ వేదికపై దేశ పారిశ్రామిక ప్రగతిని చాటి చెప్పేలా రూపొందించబడ్డాయి. ఒక సందర్భంలో మేక్ ఇన్ ఇండియాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
2: మేక్ ఇన్ ఇండియా దునియా కే కిసీ భీ దేశ్ మే జాకర్ కే బేచియే లేకిన్ నిర్మాణ యహాన్ కీజియే మ్యానుఫ్యాక్చర్ యహాన్ కీజియే హమారే పాస్ స్కిల్ హై టాలెంట్ హై డిసిప్లిన్ హై కుచ్ కర్ గుజర్నే కా ఇరాదా హై హమ్ విశ్వ కో ఏక్ సానుకూల అవసర్ దేనా చాహతే హై కి ఆయియే కమ్ మేక్ ఇన్ ఇండియా ఔర్ హమ్ విశ్వ కో కహే ఎలక్ట్రికల్ సే లేకర్ కే ఎలక్ట్రానిక్ తక్ కమ్ మేక్ ఇన్ ఇండియా కెమికల్స్ కే లేకర్ కే ఫార్మాస్యూటికల్ తక్ కమ్ మేక్ ఇన్ ఇండియా ఆటోమొబైల్ సే లేకర్ కే ఏగ్రో వాల్యూ ఎడిషన్ తక్ కమ్ మేక్ ఇన్ ఇండియా తాకత్ హై హమారే దేశ్ మే.
1: తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలందించిన మహాకవి గురజాడ వెంకట అప్పారావు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించడం పట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గురజాడ జయంతి అయిన సెప్టెంబర్ 21వ తేదీని ఇకపై ప్రతి ఏటా రాష్ట్ర పండుగగా నిర్వహించేలా జీవోఎంఎస్ నెంబర్ 193ను అధికారికంగా ప్రభుత్వం జారీ చేసిందన్నారు. గురజాడ అప్పారావు తెలుగు భాష, సాహిత్యం, సామాజిక సంస్కరణ రంగాల్లో చెరగని ముద్ర వేశారని మంత్రి కొనియాడారు. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి 9.4 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రేపు సాయంత్రం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. ఆ తర్వాత ఇది క్రమంగా బలపడి తదుపరి 3-4 రోజులలో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు పయనించే అవకాశముందని చెప్పారు. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల

0: మూడు రోజుల వరకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్టంలో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయం వద్ద సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యం, పోషకాహార లోప నిర్మూలన, పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాష్ట స్థాయిలో అనకాపల్లి జిల్లాకు క్రీడలలో గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. జిల్లాలో నిర్వహిస్తున్న 6వ కూడో రాష్ట స్థాయి పోటీలను ఆమె ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటాలని సూచించారు. బాధితులకు సత్వర న్యాయాన్ని అందించడంలో వన్ స్టాప్ సెంటర్లు ఓఎస్సి పాత్ర కీలకమని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతృ శిశు విభాగంలో ఈ రోజు ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ల సిబ్బంది అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ బాధిత మహిళలకు అందించే సేవలలో వేగం పెంచేందుకు వన్ స్టాప్ సెంటర్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హార్డ్వేర్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ భూటానస్య వికాసాత్మక ప్రాథమికతానాం కృతే భారతస్య పూర్ణ సమర్థనం పుష్టితం. ద్విపక్షీయ సహయోగస్య ఉభయహిత సంబద్ధానాం విషయాణాం చ విహితా సమీక్షా. బెంగళూరునగరే అద్య రక్షామంత్రిణః రాజనాథ సింహస్య సాన్నిధ్యే HAL సంస్థానేన భారతీయ వాయుసేనాయై తేజస్ LCA అథ HTT-40 ప్రశిక్షక విమానాని సమర్పయిష్యంతే. మహారాష్ట్రస్య ముకుట్బన్ గడచాందూరయోః మధ్యే నూతన రైలమార్గ నిర్మాణాయ రైలమంత్రాలయేన 93,400,000,000,000 రూప్యకాణాం పరియోజనా స్వీకృతా. జమ్మూకశ్మీరస్య ఉధంపూర్ మండలే ఆపరేషన్ సోహనిత్యస్యాంతర్గతం సురక్షాబలైః ద్వౌ జైష ఆతంకవాదినౌ వ్యాపాదితౌ విపులమాత్రాయాం శస్త్రాస్త్రాణి చ స్వాయత్తీకృతాని. వైశ్విక ఋణమూల్యాంకన సంస్థయా మూడీస్ ఇత్యనయా వర్తమాన విత్తవర్షాయ భారతస్య వాస్తవిక జీడిపి వృద్ధి పూర్వానుమానం సంవర్ధ్య 7% నిర్ధారితం. అపి చ జపాన్ దేశే ప్రవృత్తే ఏషియాయి క్రీడా మహోత్సవే భారతస్య నవా గతయా టేక్ బాల్ క్రీడికయా క్విన్జీ జోవాకిమ్ డిసూజా ఇత్యనయా ఉపాంత్యచక్రే ప్రవేశః సంప్రాప్తః. అథ వార్తాః విశదీకృత్య. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః భూటానదేశస్య వికాసలక్ష్యాణాం ప్రాథమికతానాం చ కృతే భారతస్య సమర్థనం పునః దృఢీకృతవాన్. 16-18 సితంబర్ పర్యంతం భూటానదేశస్య ఆధికారికయాత్రాయాం డాక్టర్ జయశంకరః తస్య భూటానీ సమకక్షీయః లీన్పో DN ధుంగ్యేలః చ ద్విపక్షీయ సహయోగస్య సర్వాన్ పక్షాన్ పరస్పర హిత సంబద్ధాన్ క్షేత్రీయ అంతారాష్ట్రీయ విషయాన్ చ సమీక్షితవంతౌ. ఉభౌపక్షౌ భారత భూటానయోః విశేష బహుపక్షీయ సహభాగిత్వస్య సుదృఢీకరణాయ ప్రగతిం ప్రశంసితవంతౌ. మంత్రిణా UPI ఆధారిత సౌకర్యస్య పరిచాలనస్యాపి స్వాగతం కృతం, యేన భూటానీ నాగరికాః భూటానీ చలదూరభాష్యతంత్రాంశస్య ఉపయోగేన భారతే ఆభాస్య మాధ్యమేన ధనాని ప్రేషయితుం సమర్థాః అభవన్. డాక్టర్ జయశంకరః

ఈ రాత్రి 7 గంటలకు తిరుమలలో జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు గారు మరియు శ్రీ

ఎంజి నందన భట్ గారు. రేపటి పల్లె ప్రాంతాల కార్యక్రమంలో చింతామణి రంగస్థల పద్య నాటకం నుండి భవాని సన్నివేశంలో భాగంగా చింతామణి పాత్రలో శ్రీమతి వి సావిత్రి గారు పాడిన రంగస్థల పద్యాలు వినవచ్చు రేపటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలు.

0: సూచనలు వింటారు.
1: వెనామి రొయ్యల సాగు గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా వెనామి రొయ్యల సాగు రోజురోజుకి విస్తరిస్తోంది. ప్రపంచ రొయ్యల ఉత్పత్తిలో మన దేశం రెండో స్థానంలో ఉంది. మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న వెనామి రొయ్యల్లో 60% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండించినవే. సరైన యాజమాన్య పద్ధతులు పాటించని కారణంగా వెనామి రొయ్యల పెంపకం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో లాభదాయకమైన దిగుబడిని పొందడానికి కొన్ని శాస్త్రీయమైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. వెనామి రొయ్యల పెంపకం చేపట్టే ముందు, సాగు జరుగుతున్న సమయంలోనూ, సాగు తర్వాత చేపట్టవలసిన అంశాల మీద రైతులు అవగాహన కలిగి ఉండాలి. ముందుగా స్థలం ఎంపిక విషయానికి వచ్చినట్లయితే, నీటిని నిలిపి ఉంచుకునే స్వభావం గల నేలల్ని మాత్రమే రొయ్యల పెంపకానికి ఎంచుకోవాలి. ఉదాహరణకి నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు, ఒండ్రు ఇసుక నేలలు, నీరు ఇంకే స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఈ నేలలు రొయ్యల పెంపకానికి అనుకూలం కాదు. ఇక చెరువు నిర్మాణం విషయాన్ని గనక మనం చూసినట్లయితే, హెక్టార్ విస్తీర్ణంలో దీర్ఘచతురస్రాకారంలో చెరువుల్ని నిర్మించుకోవడం శ్రేయస్కరం. చెరువు నిర్మాణానికి ముందే భూసార పరీక్ష చేయించి తర్వాత చెరువు తవ్వకాన్ని ప్రారంభించాలి. చెరువు గట్ల నిర్మాణంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గట్ల విస్తీర్ణం ఎక్కువైతే పెంపకం విస్తీర్ణం, ఉత్పాదకత క్షీణిస్తుంది. తక్కువైతే నీటి వేగం పెరిగినప్పుడు గట్లు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా చెరువు గట్లను 1:2 నిష్పత్తిలో అవుట్లెట్ వైపుకి ఏటవాలుగా నిర్మించడం జరుగుతుంది. అంటే చెరువు గట్ల ఎత్తు 1 మీటర్ అయితే ఏటవాలు 2 మీటర్లుగా తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా చెరువు లోతు 1.5 నుండి 2 మీటర్లు ఉండేలా చెరువుల్ని నిర్మించాలి. చెరువు నిర్మిస్తున్న సమయంలోనే ఇన్లెట్, సెంట్రల్ డ్రైన్, అవుట్లెట్లను ఏర్పాటు చేసుకున్నట్లయితే పెంపక కాలంలో ఏర్పడే సేంద్రీయ వ్యర్థ పదార్థాలని తొలగించుకోవడం సులభంగా ఉంటుంది. చెక్ ట్రేలను ఏర్పాటు చేసుకోవడానికి, సెచి డిస్క్ ద్వారా నీటి పారదర్శకతను పరిశీలించడానికి క్యాట్వాక్లను ఏర్పాటు చేసుకోవాలి. ఇక చెరువు తయారీ విధానాన్ని గనక మనం చూసినట్లయితే, చెరువు తయారీకి ముందే కొన్ని జాగ్రత్తల్ని పాటించాలి. ముఖ్యంగా చెరువును ఎండకు ఆరబెట్టడం, చెరువు అడుగు భాగం దున్నడం, కలుపు మొక్కల నిర్మూలన, సున్నం వాడకం, సహజ సిద్ధమైన ఎరువుల వాడకం ఇటువంటివి. చెరువు నేలని బాగా ఎండకి ఆరనివ్వడం వల్ల పంట సమయంలో హానికరమైన వాయువులైన హైడ్రోజన్ సల్ఫైడ్, అమ్మోనియా, మీథేన్ల ఉత్పత్తి తగ్గుతుంది. మట్టి పీహెచ్ విలువ, అంటే ఉదజన సూచిక, సరైన క్షారత్వానికి అనుగుణంగా పొలాలకు వాడే సున్నాన్ని చల్లుకోవాలి. చెరువులో తగినంత ప్లాంక్టాన్ వృద్ధికి పులియపెట్టిన వేరుశనగ చెక్క, తవుడు, ఈస్ట్ల మిశ్రమాన్ని చల్లాలి. ఇక రిజర్వాయర్ చెరువు ఏర్పాటుని గనక మనం చూసినట్లయితే, ఉప్పు నీటి కాలువల ద్వారా పంపింగ్ చేసుకునే

నీటిని ముందుగా శుద్ధిపరిచి ఆ తర్వాతే పెంపక చెరువుల్లోకి తోడుకోవాలి. ఇందుకోసం రిజర్వాయర్ చెరువుల్ని ఏర్పాటు చేసుకోవాలి. పెంపక చెరువుల విస్తీర్ణంలో 10% విస్తీర్ణాన్ని రిజర్వాయర్ చెరువులకు వినియోగించాలి. ఈ విధానంలో వ్యాధికారక జీవుల్ని, వాహకాలని నీటి ద్వారా పెంపక చెరువుల్లోకి చేరకుండా నివారించవచ్చు. కాలువల నుండి రిజర్వాయర్లోకి తోడుకున్న నీటిని క్లోరినేషన్ ద్వారా శుభ్రపరిచి 3 నుండి 4 రోజుల తర్వాత పెంపక చెరువుల్లోకి తోడుకోవాలి. టైగర్ రేతో పోల్చినట్లయితే వెనామీని ఎక్కువ సంఖ్యలో స్టాకింగ్ చేసి పెంచటం వల్ల పెట్టుబడి ఖర్చు చాలా ఎక్కువవుతుంది. కాబట్టి వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జీవరక్షణని ఏర్పాటు చేసుకోవాలి. చెరువులో నీరు నింపటం కంటే ముందే చెరువుగట్ల మీద పీతల వలలు, చెరువుల మీద పక్షుల వలలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధమైన జీవరక్షణ విధానాలు పాటించడం ద్వారా వ్యాధి కారకాలని చెరువులోకి ప్రవేశించకుండా ముందుగానే నియంత్రించవచ్చు. ఇన్లెట్ కాలువలు, రిజర్వాయర్ చెరువులను కూడా ఎండపెట్టి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇక రొయ్యపిల్లల ఎంపిక, వాటి స్టాకింగ్ విషయాలు గనక మనం చూసినట్లయితే రొయ్యపిల్లల్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన హేచరీల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. హేచరీల నుంచి కొనుగోలు చేసుకునే ముందు వాటికి సోకే వివిధ వైరస్ వ్యాధులకి పరీక్ష చేయించుకుని నిర్ధారించుకున్న తర్వాత చెరువుల్లోకి వదులుకోవాలి. నాణ్యత గల రొయ్య విత్తనాన్ని పీసీఆర్ పరీక్ష ద్వారా ఎంపిక చేసుకోవాలి. ఎలాంటి జబ్బులు లేని తల్లి రొయ్యల నుండి ఉత్పత్తి చేసిన పిల్లల్ని సాగుకు ఎంచుకోవాలి. హేచరీ నుండి రొయ్య పిల్లల్ని సేకరించినప్పుడు చెరువు నీటి లవణీయతకి అనుగుణంగా హేచరీల్లో అలవాటు చేసిన తర్వాతే చెరువుల్లోకి వదులుకోవాలి. సాధారణంగా పిల్ 12 నుండి 18 దశ పిల్లల్ని ఎంచుకోవాలి. రొయ్య పిల్లలని వదిలే ముందు నీటిలో ప్రాణవాయువు సాంద్రతను సరిచూసుకోవాలి. తక్కువగా ఉంటే ఏరేటర్లను ఏర్పాటు చేసుకోవాలి. హేచరీ రొయ్య పిల్లల్ని చెరువులో వదిలే ముందు పిల్లల సంచులను చెరువులోని నీటిపై వదిలి చెరువు నీటి ఉష్ణోగ్రతకు అలవాటు పడిన తర్వాత సంచుల్ని విప్పి చెరువు నీటిని కొద్ది కొద్దిగా కలుపుతూ 15 నుండి 20 నిమిషాల తర్వాత చెరువులోకి వదలాలి. ఒక చదరపు మీటర్ విస్తీర్ణానికి 20 నుండి 50 పిల్లల్ని స్టాకింగ్ చేసుకోవచ్చు. చెరువులో ఏర్పాటు చేసుకున్న హాఫాలో 100 రొయ్య పిల్లల్ని వదిలి 24 గంటల తర్వాత బతికి ఉన్న వాటి సంఖ్యను బట్టి చెరువులో వదిలిన రొయ్య పిల్లల బతుకుదల శాతాన్ని లెక్కించుకోవాలి. ఇక రొయ్యల సాగులో నీటి యాజమాన్యం చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు చెరువు నీటి గుణాలను పరిశీలించి సరిచేసుకుంటూ ఉండాలి. చెరువు నీటిలో ప్రాణవాయువు అనుకూల స్థాయిలో ఉంచడానికి ఏరేషన్ ఎంతో అవసరం. ప్రాణవాయువు 5 ppm ఉండాలి. ఏరేటర్లలో ఫాడిల్విల్ ఏరేటర్లు ముఖ్యమైనవి. 1 హెక్టార్కి కనీసం 4 ఏరేటర్లు ఏర్పాటు చేసుకోవాలి. ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో చెరువులో ప్రాణవాయువు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఏరేటర్లని తప్పనిసరిగా ఆడించాలి. చెరువులో ప్రతి 400 నుండి 450 కిలోల రొయ్యలకి 1 హార్స్ పవర్ సమర్థత గల ఏరేటర్ అవసరమవుతుంది. ఇక ఈ రొయ్యలకి పెట్టే ఆహారం విషయాన్ని గనక మనం చూసినట్లయితే రొయ్యల సాగుకు అవసరమయ్యే పెట్టుబడిలో మేత ఖర్చే 50 నుండి 60% వరకు ఉంటుంది. రొయ్యల సాగులో పెల్లెట్ మేతల వాడకం తెలిసిన విషయమే. సాధారణంగా రొయ్యల సాగులో ప్రతి 4 నుండి 5 గంటలకి ఒకసారి మేతని చల్లుకోవాలి. 1 లక్ష సీడ్కు 1.5 కిలోల మేత చొప్పును మొదలుపెట్టి 4 రోజుల వరకు ఇచ్చుకోవాలి. నెల తర్వాత వారానికి ఒకసారి రొయ్యలని విసురువలతో పట్టి సగటు బరువును లెక్కగట్టి మేత పరిమాణాన్ని నిర్ణయించాలి. మేత కంపెనీ వారిచ్చే పట్టికని బట్టి కాక చెక్ ట్రే ఆధారంగా మేత శాతాన్ని కంపెనీ పట్టికకు సరిచూసుకుని లెక్క కట్టి పెంచుకోవాలి. హెక్టార్కి 4 చెక్ ట్రేలను దిక్కుకు 1 చొప్పున 4 వైపులా ఏర్పాటు చేసుకోవాలి. మేత వేసే సమయంలో 30 నిమిషాల వరకు ఏరేటర్లు ఆడించకూడదు. సుమారు 2 నుండి 3 గంటల స్థిరత్వం కలిగిన మేతల్ని ఎంచుకుంటే రొయ్యకు ఎక్కువ సేపు అందుబాటులో ఉంటుంది. అంతేకాక నీటి నాణ్యత దెబ్బతినదు, మేత కూడా వృధాగా పోదు. ఎక్కువ మేత వల్ల రొయ్యలు త్వరగా పెరుగుతాయన్న అపోహ సరైంది కాదు. తినకుండా మిగిలిపోయిన మేతలు చెరువు అడుగు భాగాన చేరుకుని నీటి నాణ్యతను దెబ్బతీస్తాయి. అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విషవాయువుల ఉత్పత్తికి కూడా ఇవి కారణమవుతాయి. మేత ఇస్తున్న చెరువుల్లో మేత వాడకం తగ్గిపోతే రొయ్యలు ఒత్తిడికి లేదా అనారోగ్యానికి గురవుతున్నాయని గుర్తించాలి. వెనామీ రొయ్యలకి తెల్లమచ్చల వైరస్ వ్యాధి,
ఈహెచ్

0: హెచ్పి వ్యాధి, తెల్ల కండరాల వ్యాధి, తెల్లరెట్ట వ్యాధి, వైట్ గట్ వ్యాధి, లూజ్ షెల్ వ్యాధి, నల్ల మొప్పల వ్యాధి, వాతావరణ సంబంధిత సమస్యల్లో నీటిలో కరిగే ప్రాణవాయువు లోటు, అమ్మోనియా హాని వల్ల కలిగే వ్యాధులు ముఖ్యమైనవి. ఎక్కువ శాతం వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్సకి మార్గం లేదు కాబట్టి ఉత్తమ యాజమాన్య పద్ధతుల్ని పాటించాలి. నిషేధించిన యాంటీబయాటిక్స్ వాడకూడదు. సాగు సమయంలో ప్రోబయోటిక్స్, ఇమ్యూనోస్టిమ్యులెంట్స్ వాడుకోవాలి. ఏరేటర్ల ద్వారా సరైన మోతాదులో ప్రాణవాయువును అందించడం వల్ల రొయ్యలు ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి. చెరువు నీటిని 1 నుండి 1.5 అడుగులకు తగ్గించి లాగుడు వలతో చాలా భాగం పట్టుబడి చేసుకోవచ్చు. ఎక్కువగా తెల్లవారుజామున లేదా సాయంత్రం పట్టుబడి చేసుకోవాలి. మధ్యాహ్నం పూట పట్టుబడి చేస్తే రొయ్యల నాణ్యత దెబ్బతినే ప్రమాదముంది. సాధారణంగా సాగు 120 నుండి 150 రోజులు ఉండడం వల్ల రొయ్య 20 నుంచి 30 గ్రాముల వరకు పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల సంవత్సరానికి 2 పంటలు వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్కి రవాణా చేసేటప్పుడు రొయ్యల్ని క్రష్ చేసిన ఐస్లో ఉంచడం మంచిది.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
5: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

జగదంబ కదంబ వన ప్రియవాస విలాసిని వాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకే తవ భంజని కైటభ

గుంభిత సంచిత శైలని గుంజగతే మృగగణ భూత మహాశబరీ గణ శృంగణ సంభృత కేళి భృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే రమ్యక పర్దిని శైలసుతే రమ్యక పర్దిని

ఈ ప్రసారంలో 7:15 పంటసీమల్లో ఆర్య స్కీమ్ గురించి కడప ఉడ్డుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విభాగ శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం ప్రసారమవుతుంది. అనంతరం రైతులకు సూచనలు ప్రసారమవుతాయి. ఈ రాత్రి 8:00 తిరుమలలో జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు మరియు శ్రీ ఎంజి నందనభట్ గారు.

ఈ రాత్రి 10 గంటలకు జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలపై ప్రారంభోత్సవ వేడుకలపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. అనంతరం 10:30 చిత్రసీమలో అలనాటి గీతాలు వినవచ్చు.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్క పెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శ్రీరాముని కథ భారతదేశానికే పరిమితం కాదని, ఆసియా అంతటా విస్తరించి ఉందని, కేరళంలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నకిలీ నాసిరకం విత్తనాలను అరికట్టేందుకు కఠినమైన కొత్త విత్తన చట్టం తీసుకురానున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఇందులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలన పద్ధతులు, సంస్థాగత అనుభవాలపై చర్చిస్తారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెమీకాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్లో పాల్గొన్న వైష్ణవ్, మేధో సంపత్తిని కాపాడడం నుండి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించడం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత కీలకమైనదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 4 సంవత్సరాల్లోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేపౌట్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్, ఆటోమేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయని, ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్, పరిశోధన అభివృద్ది, స్టోరేజ్ అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తోందని ఆయన తెలిపారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 100,000కు పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీరాముని కథ భారతదేశానికి పరిమితం కాదని, ఇది ఆసియా అంతటా విస్తరించి ఉందని, పల్లెలు నగరాలు రెండింటిలోనూ ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు అన్నారు. కేరళలోని కొచ్చిలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని జన్మభూమి మలయాళ దినపత్రిక

నిర్వహించింది. రామాయణం ప్రజల దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక ఆచారాలలో లోతుగా పాతుకుపోయిందని మంత్రి అన్నారు. అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన పనులను ప్రస్తావిస్తూ 2014 నుండి దేశం అనేక సవాళ్లను అధిగమించిందని అన్నారు. కోవిడ్-19 మహమ్మారి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన యుద్దాలు అనేక దేశాల అభివృద్ధిని ప్రభావితం చేశాయని, అయినప్పటికీ భారతదేశం ముందుకు సాగుతూ ప్రపంచ వ్యాప్తంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు 20వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో నిర్వహించబడుతుంది. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ మొదలైన భారత ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలలో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడి, ఆరోగ్యం వంటి రంగాల్లో భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు చర్చలు జరిపారు. బ్రిక్స్ అధ్యక్షతలో భారత్ విజయవంతంగా రాణించినందుకు యుఏఈ అధ్యక్షుడు ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా యుఏఈ అధ్యక్షుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ రాసిన ఒక వ్యాసాన్ని పంచుకున్నారు. ప్రధానమంత్రితో కలిసి పనిచేసిన తన అనుభవాన్ని ఈ వ్యాసం తెలుపుతోంది. పెద్ద కలల ప్రాముఖ్యత, సాకారం చేయడంలో సంస్కరణల పాత్రను ఈ వ్యాసం వివరిస్తుంది. ఈ కార్యక్రమం ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ప్రాథమిక మౌలిక సదుపాయాలలో ఫలితాలను మెరుగుపరిచిన విషయాన్ని ఈ వ్యాసం తెలిపింది. వివిధ సంస్కరణలు భారతదేశాన్ని పౌరులకు, వ్యాపారాలకు ఎలా సులభతరం, సరళతరం, సమర్థవంతం చేశాయో ఇది వివరిస్తుంది. భారతదేశంలోని స్వీడిష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన తాజా బిజినెస్ క్లైమేట్ సర్వే 2026లో 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల నడుమ స్థిరత్వం, వృద్ధి, వ్యాపార సౌలభ్యం విషయంలో దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నెలకొల్పుతోందని ఆయన అన్నారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన దక్షిణ మండల వ్యవసాయ ప్రాంతీయ సదస్సు 2026 విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. దేశంలో ఉన్న విభిన్న ఆగ్రో క్లైమాటిక్ మండలాల పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అండగా నిలిచేందుకే ఈ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దక్షిణాదిలోని 100కు పైగా జిల్లాల్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడంతో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల కోసం ప్రణాళికలు, ప్రత్యేక విత్తన బ్యాంకును సిద్ధం చేశామని వెల్లడించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. ఆలోచనలు, సృజనాత్మకత, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ఈ అభివృద్ధికి చోదక శక్తులుగా ఉన్నాయని ఆయన అన్నారు. హర్యానాలోని సోనిపట్లో ఓపీ ఆండల్ గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన జిందాల్ పాలసీ కాన్క్లేవ్లో భాగంగా నిర్వహించిన చట్టం, విధానం, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే సెమినార్లో డాక్టర్ మురుగన్ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, డిజైన్, పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు ఉద్యోగాలకు, వ్యవస్థాపకతకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని మురుగన్ అన్నారు. రాజ్యసభ ఎంపీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిబ్ నబిన్ మీహార్ వరదల సహాయార్థం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధికి తన 3 నెలల జీతం నుండి 635,000 రూపాయలను విరాళంగా అందించారు. సహాయ చర్యల కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను మోహరించినట్లు, అలాగే సహాయ శిబిరాలు, సామూహిక వంటశాలలు, వైద్య సౌకర్యాలు, పశువుల మేత కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు
ఈరోజు కాశ్మీర్లోని గందర్బల్ నుండి పవిత్రమైన వార్షిక

హర్ముఖ్ గంగ్బల్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. దీనిని శాశ్వత విశ్వాసం, భక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా అభివర్ణిస్తూ, హర్ముఖ్ గంగ్బల్ యాత్ర వంటి ఆధ్యాత్మిక ప్రయాణాలు దేశ ఐక్యతను, సామూహిక చైతన్యాన్ని బలపరుస్తాయని లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని కోహట్ జిల్లాలో ఈరోజు ఒక మసీదు సమీపంలో జరిగిన పేలుడ్లో 15 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. శుక్రవారం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించిందని, దీనివల్ల మసీదు సమీపంలో ఒక గొయ్యి ఏర్పడిందని పోలీసులు తెలిపారు. పోలీసు అధికారుల ప్రకారం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రేపు జపాన్లోని నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల్లో 2 సార్లు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న మనుబాకర్, తేజేందర్ పాల్ సింగ్ తూర్లు జాతీయ జెండాతో భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. కాగా మనుబాకర్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పతకాలు గెలుచుకోగా, తేజేందర్ పాల్ షాట్పుట్లో వరుసగా 3వ సారి స్వర్ణ పతకం లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. రేపటి నుండి అక్టోబర్ 4 వరకు కొనసాగే 20వ ఆసియా క్రీడలు 37 విభాగాల్లో 500 భారత క్రీడాకారులు పాల్గొన్నారు. కాకపోతే మడమ గాయం వల్ల ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా ఈసారి ఆడలేకపోవడం గమనార్హం. స్టార్ షెట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ జట్టుకి, మీరాభాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్ విభాగానికి, మనుబాకర్ షూటింగ్ జట్టుకి, లవ్లీనా అమన్ షరావత్ బాక్సింగ్ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: పంట సీమల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఆర్యా స్కీమ్ గురించి కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ గంగాధర్. అనంతరం రైతులకు సూచనలు ప్రసారమవుతాయి. ముందుగా వినండి.
1: శ్రోతలందరికీ నమస్కారం. యువతను వ్యవసాయం నుండి ఇతర వృత్తులకు వలస వెళ్లకుండా నిరోధించి వ్యవసాయంలోనే లాభదాయకమైన ఉపాధి అవకాశాలను కల్పించే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆర్యా అంటే అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్, క్లుప్తంగా వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుకోవటం ఈ పథకాన్ని ప్రారంభించింది. మరి ఈ పథకం ఏ విధంగా అమలవుతుంది, ఎప్పుడు ప్రారంభించారు, లాంటి విషయాలన్నీ తెలుసుకునేందుకు మన స్టూడియోస్కి విచ్చేశారు కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు, స్వాగతం అండి కార్యక్రమానికి. నమస్తే.
2: నమస్కారం సార్. ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక అభివాదాలు.
1: సార్, ఈ ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, దీని యొక్క ఉద్దేశము లక్ష్యాలేంటి?
2: సార్, మన దేశంలో గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు యువత వలస పెరుగుతున్నారు. ఈ పరిస్థితి వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతుంది. యువతలో వ్యవసాయం పట్ల ఆసక్తి తగ్గుతున్న నేపథ్యంలో వారికి ఉపాధి అవకాశాలను సృష్టించడం అత్యవసరమైంది. భారతదేశ జనాభాలో సుమారు 65% మంది యువత ఉన్నారు. అయినప్పటికీ వ్యవసాయ రంగంలో యువత పాల్గొనడం తగ్గుతూ వస్తుంది. వ్యవసాయ రంగం దేశ ఉపాధిలో సుమారు 45% మందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ జాతీయ ఆర్థిక వ్యవస్థలో దాని వాటా

0: చాలా తక్కువగా ఉంది. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ అనే స్లోగన్ని తీసుకోవడం జరిగింది. సో మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలంటే మిగతా రంగాలతో పోలిస్తే, సేవా రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, వాటితో పోలిస్తే ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాల నుండి ఆర్థిక వ్యవస్థకు వచ్చే జాతీయ వాటా తక్కువగా ఉంది. సో ఈ వాటాను పెంచాలంటే కంపల్సరీ యువత యొక్క పాత్ర ఖచ్చితమైనది. అందుకు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు యువత వలసను తగ్గించడానికి భారత ప్రభుత్వం 2015-16 సంవత్సరంలో వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడం ఆర్య పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధానంగా గ్రామీణ యువతను వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో భాగస్వాములుగా మార్చడం, తద్వారా స్థిరమైన ఆదాయం మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా అమలు చేయబడుతుంది. సో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత నగరాల్లో ఉరుకుల పరుగుల మధ్య అడావిడి జీవితం, మానసిక ఒత్తిడితో కూడిన ఉద్యోగాలతో పోలిస్తే సొంత గ్రామంలో వ్యవసాయం ద్వారా మంచి ఆదాయం గౌరవ ప్రధానమైన వృత్తిగా మార్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ ఆర్య పథకాన్ని సుమారు 29 రాష్ట్రాల్లోని దాదాపు 100కు పైగా కేవీకేల్లో వివిధ వర్గాలకు చెందిన 2 లక్షల మంది పైగా యువతకు ఈ శిక్షణా కార్యక్రమాలు అందించడమే కాకుండా వారు వివిధ యూనిట్లను స్థాపించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని కూడా ఈ పథకం ద్వారా అందించడం జరిగింది.
1: సార్, మరి కృషి విజ్ఞాన కేంద్రం కడప ఊటుకూరులో ఈ పథకాన్ని, ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎంతమంది యువత ఇప్పుడు శిక్షణ పొందుతూ ఉన్నారు, అలాగే యువత వ్యవసాయంలో ఉపాధి పొందేందుకు ఎలాంటి కార్యక్రమాలు పాటిస్తూ ఉన్నారు?
0: కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు ద్వారా ఆర్య పథకం వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన కృషి విజ్ఞాన కేంద్రంలో 2018లో ఈ పథకం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి యువతకు శిక్షణ, ఆర్థిక సహాయం మరియు సాంకేతికతను అందించి గ్రామీణ యువతను వానపాముల ఎరువుల తయారీ, పుట్టగొడుగుల పెంపకం, చిరుధాన్యాలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు విలువల జోడింపు, నర్సరీ ద్వారా మొక్కల పెంపకం మరియు డైరీ కేంద్రాలు స్థాపించేందుకు ప్రోత్సాహం అందించడం జరిగింది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం జరుగుతుంది. ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు ఇప్పటి వరకు దాదాపు 2125 మంది యువతను నైపుణ్య ఆధారిత శిక్షణ అందించడంతో పాటు దాదాపు 45 సూక్ష్మ వ్యాపార యూనిట్లను స్థాపించడానికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నమాట. సో ఈ ఆర్య పథకం ద్వారా మనము యువతను నెట్వర్క్ గ్రూపులుగా ఏర్పాటు చేసి ప్రాసెసింగ్, విలువల జోడింపు, మార్కెటింగ్ వంటి వనరులు మరియు మూలధన ఆధారిత కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ సంస్థలు మరియు భాగస్వాములతో అనుసంధాన్ని పెంపొందించడం ద్వారా యువత అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలను సమన్వయం చేయడంలో కృషి చేస్తుంది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో సమగ్ర శిక్షణ మరియు మార్గదర్శక కార్యక్రమాల ద్వారా నైపుణ్యాలు పొందిన యువత ఇతర యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటుగా వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. అలాగే ఉపాధి అవకాశాలు విస్తరించి గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ మరియు అర్ధ నిరుద్యోగ యువతకు కొత్త మార్గాలు సృష్టించడానికి ఈ ఆర్య పథకం బాగా ఉపయోగపడుతుంది.
1: ఈ ఆర్య పథకానికి ఎవరు అర్హులు? ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలంటారు?
0: ఈ ఆర్య పథకం ఎవరైతే యువత ఉన్నారో 35 సంవత్సరాల లోపల ఉన్న యువత దీనికి అర్హులు. అందరూ యువత అయి ఉంటే చాలు, వీరు నేరుగా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరులో ఏ శాస్త్రవేత్తను సంప్రదించినా ఎప్పుడు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు, వాళ్ల అర్హతను బట్టి వానపాముల ఎరువును కావచ్చు, పుట్టగొడుగుల పెంపకం కావచ్చు, నర్సరీ పెంపకం

0: కావచ్చు, లేకుంటే చిరుధాన్యాలకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, ఈ విలువల జోడింపు అలాగే డైరీ కేంద్రాల పైన శిక్షణ ఇవ్వడంతో పాటుగా వారు స్థాయిని బట్టి వారికున్న అర్హతను బట్టి వారికి ఆర్థిక సహాయం అందించి యూనిట్లు నెలకొల్పేందుకు కూడా కృషి చేయడం జరుగుతుంది.
1: సార్, ముఖ్యంగా యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు ఈ పథకము అవలంబిస్తున్నారని అంటున్నారు. మరి యువతను వ్యవసాయం వైపు మళ్లించి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మీరు చేపడుతున్న ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి అంశాలు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, ఎలా ఆ శిక్షణ అందించడం జరుగుతుంది?
0: సార్, మెయిన్ ముఖ్యంగా ఈ స్కిల్ ట్రైనింగ్స్, వొకేషనల్ ట్రైనింగ్స్ అంటామన్నమాట. ఒక యూనిట్లో 4-5 రోజులు, అంటే ఇప్పుడు వానపాముల ఎరువు పైన ప్రత్యక్షంగా 4-5 రోజులు థియరీ క్లాసులు కావచ్చు, తదనంతరం ప్రాక్టికల్ క్లాసులు ఏర్పాటు చేసి ఎలా వానపాముల బెడ్స్ ఉంటాయి, ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఇవంతా చూపించడం జరుగుతుంది. అలాగే పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఫస్ట్ థియరీ క్లాస్ చెప్పాము, తర్వాత ఆ బెడ్స్ ఎలా తయారు చేసుకోవాలి, స్పాన్ అంటే ఏంటి, దానికి నీళ్లు ఎలా పట్టాలి, ఆ టెంపరేచర్ ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించాలి, ఆర్ద్రత రిలేటివ్ హ్యూమిడిటీ అంటాం, ఈ హ్యూమిడిటీని ఎలా మెయింటైన్ చేయాలి, లేకుంటే దానికి వచ్చే సంక్రమించే వ్యాధులు ఉంటాయి, కంటామినేషన్ అవుతుంది, వీటన్నిటిపైన ఈ 4-5 రోజులు శిక్షణా కార్యక్రమాలు బ్యాచ్ల వైజ్ వాళ్ళ అర్హతను బట్టి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. శిక్షణా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆసక్తి ఉన్న యువతను గ్రూప్గా ఒకే విలేజ్లో అయితే 4-5 మందిని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి వారికి వానపాముల బెడ్స్ కావచ్చు, వానపాములు కావచ్చు, అందుకు అవసరమైన డ్రమ్స్ కావచ్చు ఇలాంటివి, అలాగే షేడ్ నెట్ నర్సరీ అంటే నారు మొక్కల పెంపకంలో అయితే ఈ షేడ్ నెట్ను కానీ, అందుకు అవసరమైన ప్రోటేస్ అంటామన్నమాట, నార్మడి పెంచుకోవడానికి అవసరమైన ట్రేస్, తర్వాత వాటర్ పడడానికి రోజ్ క్యాన్స్ కావచ్చు, లేదు కోకో పిట్, ఇలాంటివన్నీ అందించడం జరుగుతుంది.
1: సార్, ఈ ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రంలో కడప ఊటుకూరులో శిక్షణ పొంది ఇప్పటి వరకు ఎంతమంది ఉపాధి పొందుతూ ఉన్నారు, వ్యవసాయంలో ఏ విధంగా రాణిస్తూ ఉన్నారు?
0: సార్, మన పథకం ద్వారా ఇంతకుముందు చెప్పుకున్నట్టు దాదాపు 2,125 మంది శిక్షణ తీసుకోవడం జరిగింది. అందులో కొందరు గ్రూప్గా, లేకుంటే కొందరు ఇండివిజువల్గా 54 మంది యూనిట్స్ ఇప్పటికి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. సో ఉదాహరణకు చూసుకుంటే మనం మన పులివెందుల పట్టణం దగ్గరలో పాలెం చంద్ర అనే ఒక రైతు ఉన్నాడనమాట. సో ఈయన 2019లో ఆర్య పథకం ద్వారా 1,20,224 రూపాయల ఆర్థిక సహాయాన్ని మన కేవీకే ద్వారా పొంది దాదాపు 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వర్మి కంపోస్ట్ ను యూనిట్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 3,00,000 రూపాయలను SBI బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయాన్ని పొంది ఈ యూనిట్ ను ఇంకా మెరుగుపరుచుకుని విస్తరించుకున్నాడు. సో ఈయన 1 సంవత్సరానికి దాదాపు 300 టన్నుల వర్మి కంపోస్ట్ ను తయారు చేస్తాడు. నికర ఆదాయం దాదాపుగా 16,80,000 వరకు ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఈయన వర్మి కంపోస్ట్ తో పాటు ద్రవరూప జీవన ఎరువులు మరియు వర్మి వాష్ ను ఉపయోగించి అధిక పోషకాలు గల వర్మి కంపోస్ట్ ను తయారు చేస్తున్నారు. శిక్షణా కార్యక్రమాల్లో జరిగే ప్రాక్టికల్ తరగతుల సమయంలో ఈయన రీసోర్స్ పర్సన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. తన సొంత కుటుంబ సభ్యులను ఈ వర్మి కంపోస్ట్ తయారు యూనిట్లో చేర్చుకోవడమే కాకుండా 7 పొడుగునా 6 మంది పురుషులు, 2 మహిళలకు ఈయన ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అలాగే ఇంకొక నర్సరీ పెంపకం దాంతో చూసుకుంటే అశోక్ అనే ఒక రైతు ఉన్నాడనమాట. ఈయన పూర్మావల దగ్గర అక్కలరెడ్డిపల్లి అనే గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కూరగాయల నర్సరీ అనే ఒక నర్సరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఈయన టమోటా మరియు బంతి పువ్వుల వంటి కూరగాయల మొక్కలు, అలాగే వివిధ రకాల కూరగాయల పూల మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు అనమాట. అలాగే నన్నారి మొక్కల ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. సంవత్సరానికి సరాసరిన 6,00,000 మొక్కల నారు మొక్కలను ఉత్పత్తి చేయడంతో పాటు దాదాపు 2,70,000 నికర ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అధిక శ్రమ అవసరాన్ని తీర్చడానికి ముఖ్యంగా నీటిపారుదల కోసం అతను డిప్పు ల్యాటర్లను సవరించుకొని చిల్లులు గల స్ప్రింక్లర్ వ్యవస్థను తయారు చేసుకున్నాడు సొంతంగా. తన సొంత కుటుంబ సభ్యులను చేర్చుకోవడమే కాకుండా 7 పొడుగునా 2 పురుషులకు మరియు 2 మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. సో యువత తాము ఉపాధి పొందడమే కాకుండా తన తోటి తమ గ్రామంలో ఉండే మహిళలకు పురుషులకు కూడా ఈ ఉపాధి అవకాశాలు ఈ పథకం ద్వారా కల్పించడం జరుగుతుంది.
1: ఈ ఆర్య పథకం యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటారు?
0: సార్, మన కేవీకే లబ్ధిదారులపైన ఒక అధ్యయనాన్ని మనం చేపట్టడం జరిగింది. సో ఇప్పటి వరకు వీళ్ళు శిక్షణ పొందిన యువత కావచ్చు,

0: యూనిట్లు ఏర్పాటు చేసిన యువత కావచ్చు, ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుండ్రు, తమ పైన ఆ పథకం యొక్క ప్రభావం ఎలా ఉంది, తమ తోటి సహచర రైతుల మీద ఎలా ఉంది, లేకుంటే చుట్టుపక్కల వారి మీద ఈ పథకం యొక్క ప్రభావం ఎలా ఉందని అధ్యయనం చేసినప్పుడు, ఉపాధి అవకాశాలు చూసుకుంటే, యూనిట్ వైడ్ చూసుకుంటే, వర్మీ కంపోస్ట్ లో దాదాపు సంవత్సరానికి 3 ఇళ్ళు ఉపాధి అవకాశాలు 365 రోజులు కల్పించడం జరుగుతుంది. సో స్థూల ఆదాయం చూస్తే ఈ వర్మీ కంపోస్ట్ దాదాపు 3 లక్షల రూపాయలుగా ఉంది. అలాగే పుట్టగొడుగుల పెంపకం విషయానికి వస్తే, దాదాపు ఇల్లు 9 నెలల పాటు ఇద్దరి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. సో ఉత్పాదక పని దినాలు చూస్తే 270 రోజులుగా ఉందన్నమాట. సరాసరి ఈ ఆదాయం చూస్తే 2 లక్షల వరకు వీళ్ళు సంపాదించడం జరుగుతుంది. అలాగే నారు మొక్కల పెంపకం ఉద్యాన నర్సరీ విషయానికి వస్తే, 4 లేబర్స్ కి వీళ్ళు 10 నెలల పాటు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. సో ఈ నారు మొక్కల్లో కొంచెం ఆదాయం ఎక్కువ కాబట్టి స్థూల ఆదాయం చూస్తే 4 లక్షల వరకు వీళ్ళు సంపాదించడం జరుగుతుంది అన్నమాట. ఈ నర్సరీలో ఉత్పాదక 10 దినాలు దాదాపుగా 300 రోజులు ప్రొడక్టివ్ మ్యాన్ డేస్ అంటాం అనమాట. అంటే అందరికి కంటిన్యూస్ గా వర్క్ ఉంటుంది అన్నమాట, దీన్ని ఉత్పాదక 10 దినాలు అంటారు. దాదాపు 300 రోజులు కల్పించడం జరుగుతుంది. అలాగే విలువల జోడింపు అంటే ఈ చిరుధాన్యాలతో మిల్లెట్ బిస్కెట్స్ కావచ్చు, రాగి బిస్కెట్స్ కావచ్చు, జొన్న బిస్కెట్స్ కావచ్చు, మురుకులు కావచ్చు, ఈ చిరుధాన్యాలు చేసే లడ్లు, ఇది విలువల జోడింపు కింద వస్తాయి. దీని మీద కూడా శిక్షణ ఇవ్వడంతో పాటు వాళ్ళకి అవసరమైన ఈ వాల్యుయేషన్ మిషనరీ, పిండి కొట్టే మిషన్ కావచ్చు, బేకింగ్ చేసే మిషన్ కావచ్చు, ఇలాంటివి కూడా ఈ ఆర్య పథకం కింద అందించడం జరుగుతుంది. ఇది ఈ వాల్యుయేషన్ లో కంటిన్యూస్ గా త్రూఅవుట్ సంవత్సరం పొడుగునా ఉపాధి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాదాపు 3 సంవత్సరం పొడుగునా అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఈ పథకం ద్వారా కల్పించడం జరుగుతుంది. అలాగే నికర ఆదాయం చూస్తే 2 లక్షల వరకు ఈ విలువల జోడింపు యూనిట్ ద్వారా కల్పించడం జరుగుతుంది. ఓవరాల్ గా ఈ ఆర్య పథకం యొక్క ప్రభావం చూస్తే 4 సంవత్సరం పొడుగున ఉపాధి కల్పించడం జరుగుతుంది, 300 ఉత్పాదక పని దినాలు ఈ పథకం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది, నికర ఆదాయం చూస్తే దాదాపు 1,60,000 వరకు నికర ఆదాయం అనేది ఈ పథకం ఈ లబ్ధిదారులపైన, ఎవరైతే శిక్షణ పొంది సొంతంగా ఈ సూక్ష్మ వ్యాపార సంస్థలు నెలకొల్పారో వాళ్ళ మీద ఈ ప్రభావం, ఈ పథకం యొక్క ప్రభావం ఇలా ఉంది.
1: మహేష్ బాబు గారు, ఇప్పటి వరకు ఆర్య పథకం ద్వారా యూనిట్ ని పొంది లబ్ధి పొందిన వారి గురించి చెప్పారు, మరి శిక్షణ తీసుకున్న వారు వారి ప్రభావం ఎలా ఉంది, వారు ఏ విధంగా దీన్ని ఉపయోగించుకుంటున్నారు?
0: సార్, దీనిపైన కూడా మనం అధ్యయనం చేసినప్పుడు శిక్షణ పొందిన యువకులు మంచిగా చదువుకున్న వాళ్ళు కాబట్టి త్వరగా అర్థం చేసుకునే గుణం ఉంటుంది కాబట్టి వీళ్ళ జ్ఞానంలో దాదాపు శిక్షణకు ముందు తర్వాత 80% మార్పును గుర్తించడం జరిగింది. అలాగే స్కిల్ లెవెల్ కూడా, నైపుణ్యం కూడా చాలా బాగా వృద్ధి చెందినట్టు గమనించడం జరిగింది. అలాగే యువత అంతా బాగా చదువుకొని సిటీలో మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఆ టౌన్లో ఉరుకుల పరుగుల మధ్య అడావిడి జీవితము, మానసిక ఒత్తిడి గురయ్యే ఉద్యోగాల్లో ఉంటూ ఈ ఆర్య పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు వచ్చి క్వాలిటీగా నాణ్యమైన వానపముల ఎరువులు కావచ్చు, పుట్టగొడుగులు కావచ్చు, నర్సరీ కావచ్చు అందించడం వల్ల తోటి రైతుల మధ్య సమాజంలో మంచి గుర్తింపు వచ్చి వీళ్ళకు సామాజిక స్థాయి అనేది పెరిగింది. అలాగే ఆర్య పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వలసల తగ్గింపు, అంటే మైగ్రేషన్, యువతను గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లే విధానాన్ని తగ్గించడం ఈ ఆర్య పథకం యొక్క మరొక ముఖ్య ఉద్దేశం. అది కూడా దాదాపు 52% తగ్గినట్టు ఈ ఆర్య పథకం ద్వారా నిరూపితమైంది. అలాగే ఆ యువత యొక్క జీవన ప్రమాణాల్లో కూడా స్థాయిలో మార్పు వచ్చినట్టు, కమ్యూనికేషన్ నెట్వర్క్ అంటే సమాచార బంధాలు, ఇక్కడ శిక్షణ పొందిన రైతులు వేరే జిల్లాలో కావచ్చు, వేరే కేవీకేస్తో కావచ్చు మంచి సమాచార బంధాలు ఏర్పరచుకొని వాళ్ళు మంచి వ్యాపార మెలకువలు కావచ్చు, లేకుంటే ఉత్తమ యాజమాన్య పద్ధతులు అవలంబించడానికి కావాల్సిన నైపుణ్యాలు అనేది నేర్చుకోవడం జరిగింది. అలాగే ఈ ఆర్య పథకం మంచి అవగాహన కల్పించడం ద్వారా వాళ్ళకు రుణం పొందే సౌకర్యం కావచ్చు, కేవీకే ద్వారా అందించే వివిధ పథకాల యొక్క సమాచారం కావచ్చు, బ్యాంకుల ద్వారా అందించే వివిధ యొక్క రుణ సౌకర్యాలు కావచ్చు, ఇవి తెలుసుకోవడం ద్వారా వారికి ఓవరాల్గా ఈ ఆర్య పథకం అనేది 51% వాళ్ళపైన ప్రభావం చూపడం జరిగింది.
1: సార్, చివరిగా ఈ ఆర్య పథకం గురించి యువతకు మీరిచ్చే పిలుపు ఏంటి, సందేశం ఏంటి?
0: వ్యవసాయం యువతకు ఒక లాభదాయకమైన మరియు స్థిరమైన వృత్తిగా మార్చగలదు. సరైన శిక్షణ, సాంకేతికత మరియు

0: మార్గదర్శకత్వం ద్వారా యువత వ్యవసాయంలో విశేష విజయాలను సాధించగలరు. కాబట్టి గ్రామీణ యువత ఈ అవకాశాలను వినియోగించుకొని తమ భవిష్యత్తును నిర్మించుకోగలరు. అలాగే మన భారత ప్రధాని గారు చెప్పినట్టు 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చడంలో మీ కృషి కూడా విశేషమైనది.
1: ఆర్య పథకం ద్వారా గ్రామీణ యువతకు వ్యవసాయ సాంకేతికతపై శిక్షణ అందిస్తూ వారికి అవసరమైన వనరులను అందించడం ద్వారా వ్యవసాయ వ్యవస్థాపకులుగా ఎలా మారుస్తూ ఉన్నారు, తద్వారా వారు స్వతంత్రంగా ఆదాయం ఎలా పొందగలుగుతున్నారు తదితర విషయాలన్నీ మనకు అందించారు. డాక్టర్ టి మహేష్ బాబు గారు ధన్యవాదాలండి.
0: సార్ ధన్యవాదాలు సార్.
1: ఆర్య పథకాన్ని ఉపయోగించుకుని ఉపాధి పొందుతున్నటువంటి లబ్ధిదారుల అభిప్రాయాలను విందాం.
2: నమస్కారం, నా పేరు పాలెం చంద్ర, మాది పులివిందుల చెన్నారెడ్డి కాలనీ. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. గత 6 సంవత్సరాల క్రితం కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు కడప వారు అందించిన ఆర్య అనే పథకం ద్వారా 2019-20 సంవత్సరాల్లో దరఖాస్తు చేసుకుని దీనిలో భాగంగా పుట్టగొడుగుల పెంపకం మరియు చిరుధాన్యాల ద్వారా మంచి ఆహార ఉత్పత్తులు తయారు చేసే విధానము, వర్మి కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనే 3 అంశాల మీద మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానిలో మేము వర్మి కంపోస్ట్ విధానాన్ని ఎంచుకున్నాను. ఆర్యా పథకం ద్వారా ఆ సంస్థ వారు అందించిన ఆర్థిక సహాయంతో మంచి వర్మి కంపోస్టు మరియు వానపాములు ఉత్పత్తి చేసి రైతులకు అందించి వాటి మీద మంచి అవగాహన కల్పించి రైతులకు అందించడం ద్వారా మంచి వ్యాపారం అయితే జరుగుతుంది. దీనితో పాటు నేనొక్కడే లభ్యత పొందకుండా నాతో పాటు 6 మందికి ఉపాధి కలిగించడం జరుగుతుంది. మేము నెలకు వచ్చేసి 20 టన్నుల వరకు వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నాము. ఇంకా ఇలాంటి పథకాలు నిరుద్యోగ యువత ఉపయోగించుకొని మంచి ట్రైనింగ్ తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.
3: నమస్కారము, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి, మాది వైఎస్ఆర్ కడప జిల్లా పూర్వమామిళ్ళ మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామం. నేను 2022-23 సంవత్సరంలో SLV వెజిటేబుల్ నర్సరీ స్థాపించడం జరిగింది. ఈ నర్సరీలో రైతులకు నేను టమోటా, మిరప, వంగ, నన్నారి వంటి సీడ్లింగ్స్ అయితే అందించడం జరుగుతుంది. నా శ్రేయోభిలాషుల సమాచారంతో ఆర్య అనే ప్రోగ్రాం గురించి తెలుసుకున్నాను. ఆర్య ప్రోగ్రాం గురించి తెలిసిన వెంటనే కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు సంబంధిత సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ వారిని కలవడం జరిగింది. అందులో వారు ట్రైనింగ్ అయితే నాకు ఇవ్వడం జరిగింది. సీడ్లింగ్స్ ఏ విధంగా పెంచాలి, రైతులకు ఏ విధంగా అందించాలి, వాటి మెలకువల గురించి నాకు తెలియజేశారు. అంతేగాక వారు నాకు కొంతవరకు ప్రోత్సాహకంగా ప్రోట్రేల్ అయితేనేమి, కోకోపీట్ అయితేనేమి నాకు ఇవ్వడం జరిగింది. సో దీనికి గాను నేను ఆచార్య ఇంజరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరియు కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
4: మీరింతవరకు ఆర్య స్కీమ్ గురించి కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ గంగాధర్. పంట సీమలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. ఇప్పుడు వినండి రైతులకు సూచనలు.
5: ఈరోజు కార్యక్రమంలో మనం ఉసిరి పంట గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఉసిరిని వర్షాధారపు పంటగా మెట్ట ప్రాంతాల్లో మరియు ఏ ఇతర పండ్ల తోటలకు యోగ్యం కాని భూముల్లో బాగా పండించవచ్చు. మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ పంటను సాగు చేయవచ్చు. ప్రస్తుతం మన రాష్ట్రంలోని ఉసిరి సాగు 800 హెక్టార్లు, ఉత్పత్తి 10,764 టన్నులు. ఉసిరి ఉష్ణ ప్రాంతంలోనూ నీటి ఎద్దడి పరిస్థితుల్లోనూ బాగా పెరిగి అత్యల్ప అత్యధిక ఉష్ణోగ్రతలను సమంగా తట్టుకుంటుంది. పూత పూసేందుకు అధిక ఉష్ణోగ్రత, కాయలు పెరిగేందుకు గాలిలో తేమ ఈ పంటకు చాలా అవసరం. 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకొని పెరుగుతుంది. ఈ ఉసిరి పంటను నీరు నిల్వ ఉండని అన్ని రకాల నేలల్లోనూ పెంచవచ్చు. ఆమ్ల క్షార లవణాలున్న భూముల్లో కూడా ఈ పంటను పెంచవచ్చు. సోడియం శాతం 30, ఉదజని సూచిక 9.5 వరకు ఉన్న భూముల్లో కూడా ఉసిరి పంటను పండించవచ్చు. ఇప్పుడు ఇందులోని రకాలను తెలుసుకుందాం. ముందుగా కాంచన్. పసుపు వర్ణంతో కూడిన ఆకుపచ్చ వర్ణం కలిగిన కాయలు మధ్యస్థంగా ఉండి 30

32 గ్రాముల బరువును కలిగి ఉంటాయి. ఈ రకం కాయలు కార్కింగ్ను తట్టుకోలేవు. 100 గ్రాముల కాయ గుజ్జులో 711 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. 5-6 సంవత్సరాల వయసు గల చెట్ల నుండి మనం దాదాపుగా 40 కిలోల దిగుబడిని పొందవచ్చు. ఊరగాయకు ఎక్కువ కాలం నిల్వ ఉంచగలిగిన రకం ఇది. కృష్ణా రకం. ఈ రకం కాయలు మధ్యస్థంగా ఉంటాయి. 35 గ్రాముల బరువును కలిగి ఉంటాయి. 100 గ్రాముల గుజ్జులో 549 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. 5-6 సంవత్సరాల వయసున్న చెట్ల నుండి దాదాపు 30-35 కిలోల వరకు దిగుబడి వస్తుంది. అమృత్ రకం. ఈ రకంలోని కాయలు మధ్యస్థంగా ఉంటాయి. నునుపైన చర్మంతో 6 చారలు కలిగి దాదాపుగా 37 గ్రాముల బరువు కలిగి ఉంటాయి. జామ్, క్యాండీ వంటి పదార్థాల తయారీకి ఈ అమృత్ రకం అనుకూలంగా ఉంటుంది. 5-6 సంవత్సరాల వయస్సున్న చెట్ల నుండి దాదాపుగా 40 కిలోల వరకు దిగుబడి వస్తుంది. 100 గ్రాముల గుజ్జులో 707 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. నీలం రకం. ఈ రకం కాయలు ఆకుపచ్చ కలిసిన తెలుపు వర్ణంతో మధ్యస్థం నుండి పెద్ద సైజులో ఉంటాయి. బరువు సుమారు 46 గ్రాముల వరకు ఉంటుంది. చర్మం నున్నగా ఉండి పండులోని కండ మెత్తగా పీచు లేకుండా ఉంటుంది. ఈ నీలం రకం మైక్రోసిస్ వ్యాధిని తట్టుకుంటుంది. 5-6 సంవత్సరాల వయసున్న చెట్ల నుండి దాదాపుగా 50 కిలోల వరకు దిగుబడి వస్తుంది. 100 గ్రాముల గుజ్జులో 788 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. బలవంత్ రకం. ఈ రకం కాయలు మధ్యస్థం నుండి పెద్ద పరిమాణంలో ఆకర్షణీయంగా ఉంటాయి. బరువు 40 గ్రాములకు పైగా ఉంటుంది. కాయలు గుండ్రంగా ఉండి చర్మం గరుకుగా లేత పచ్చని రంగులో పింక్ వర్ణం మిళితమై ఉంటుంది. 5-6 సంవత్సరాల వయసున్న చెట్ల నుండి 42 కిలోల వరకు దిగుబడి వస్తుంది. 100 గ్రాముల కాయగుజ్జులో 528 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. చక్కియా రకం. తెలుపు వర్ణంతో కూడిన ఆకుపచ్చ వర్ణం కలిగిన కాయలు ఈ రకంలో ఉంటాయి. మధ్యస్థంగా 35 గ్రాముల వరకు బరువు కలిగి ఉంటాయి. ఎక్కువ పీచి ఉండి 100 గ్రాముల కాయగుజ్జులో 789 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఈ మొక్కలు నిటారుగా పెరిగే లక్షణం ఉండటం వలన అధిక సాంద్రతతో నాటవచ్చు. 5 సంవత్సరాల వయసున్న చెట్ల నుండి 30 కిలోల వరకు దిగుబడి మనం పొందవచ్చు. ఈ రకం పరపరాగ సంపర్కానికి అనుకూలంగా ఉంటుంది. పచ్చళ్ల తయారీలో ఎక్కువగా ఈ రకాన్ని ఉపయోగిస్తుంటారు. BSR-1 రకం. ఈ BSR-1 రకం తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంచే రూపొందించబడింది. ఇది అన్ని ప్రాంతాల్లో పండించేందుకు అనుకూలమైన రకం. కాయ సైజు చిన్నగా ఉండి, అంటే దాదాపుగా 12-14 గ్రాముల వరకు ఉండి, ఇవి పింకు రంగులో ఉంటాయి. 100 గ్రాముల కాయగుజ్జులో 650 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. 5 సంవత్సరాల వయసున్న చెట్టు 45 కిలోల వరకు దిగుబడినిస్తుంది. 10 సంవత్సరాల వరకు దిగుబడి పెరుగుతూ దాదాపుగా 150 కిలోల వరకు దిగుబడినిచ్చే స్థాయికి చేరుతుంది. ఈ రకానికి ఔషధ ఉత్పత్తి కంపెనీల్లో మంచి గిరాకీ ఉంది. LXMI-52 రకం. ఈ రకంలో కాయలు 40-60 గ్రాముల వరకు బరువుంటాయి. 100 గ్రాముల కాయగుజ్జులో 512 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఈ LXMI-52 రకం క్యాండీ, మురబ్బా తయారీకి చాలా అనువైనది. 10 సంవత్సరాల వయసున్న చెట్ల నుండి 200-250 కిలోల వరకు దిగుబడిని మనం పొందవచ్చు. ఇప్పుడు చెప్పబడిన రకాలతో పాటు NA-8, NA-9, ఆనంద్-1, ఆనంద్-2, ఫ్రాన్సిస్, బనారసి రకాలు కూడా సాగు చేసుకోవచ్చు. ఈ రకాలు 3వ సంవత్సరం నుండి కాపుకు వస్తాయి. మొదటి 3 సంవత్సరాలు పూతను త్రుంచివేయటం మంచిది. అయితే మంచి దిగుబడులు మాత్రం 5-6 సంవత్సరాల నుండి వస్తాయి. మొక్కల ఎంపిక గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శాకీయోత్పత్తి అంటే మొగ్గంట్ల ద్వారా లేదా
వెజ్ ఆంటు పద్ధతిలో తయారు చేసిన ఆంటు మొక్కలను

మాత్రమే మనం సాగుకు నాటుకోవాలి. ఉసిరి విత్తనం ఏకపిండోత్పాదకం. దాని నుండి వచ్చిన చెట్లు తల్లి పోలికను కలిగి ఉండవు, కాబట్టి విత్తనం ప్రవర్ధనం చేయకూడదు.

ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 7:40 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది.

0: వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం విందాం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ గురించి చర్చించడానికి ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు ఉన్నారు. డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్ కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్, ఇది అటల్ ఇంక్యుబేషన్ మిషన్ మరియు నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థ. డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అంటే ఏమిటి? అసలు సీడ్ ఫండింగ్ అంటే ఏమిటి?
2: ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అన్నటువంటిది మన ఇండియాలో చాలా పాపులర్గా పరిగణించబడింది. ఇందులో ఈ స్టార్టప్స్కి స్టార్టప్స్ జనరల్గా ఎక్కువగా ఫెయిల్యూర్ అవ్వడము, అలా అదేవిధంగా వాళ్లకు ఫండ్ లేకపోవడము, ఎటువంటి సపోర్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల మన భారతదేశంలో ఎక్కువగా స్టార్టప్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మన ప్రధానమంత్రి గారు 2021లో జనవరి 16న ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక 300 ఇంక్యుబేషన్ సెంటర్స్ మన భారతదేశంలో ఈ స్కీమ్ ద్వారా చాలామంది స్టార్టప్ కంపెనీస్కి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సీడ్ ఫండ్ అనగా స్టార్టప్స్కి ఇనీషియల్గా, అంటే వాళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్లకు ఒక మిషనరీ అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, మార్కెట్ ఎంట్రీ అయినా సరే, ఇటువంటివి వాళ్ళు చాలా వరకు ఫండ్ లేకపోవడము ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ సీడ్ ఫండ్ అంటే మొదటగా ఇనీషియల్ స్టేజ్లో, అంటే వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసిన స్టేజ్లో ఇవ్వబడే ఈ ఫండ్ని సీడ్ ఫండ్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, ఎటువంటి వ్యాపారాలు చేయాలనుకునేవారు ఈ సీడ్ ఫండ్ కింద అప్లై చేసుకోవచ్చు?
2: సో ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అనేటువంటిది ఎటువంటి వ్యాపారం అయినా సరే, అది ఏ సెక్టార్లో అయినా సరే, ఈ బిజినెసెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, కంపెనీ రిజిస్టర్ చేసిన వాళ్ళు, సో వాళ్ళు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో జనరల్గా మనకు ఫుడ్ సెక్టారు, అగ్రి సెక్టారు, అలానే హెల్త్ సెక్టారు, మెడికల్ సెక్టారు, అలానే ఫిన్టెక్ అంటే ఈ ఫైనాన్షియల్ ఈ కామర్స్ సైట్స్, వెబ్సైట్స్, ప్లాట్ఫామ్స్, సో అలానే మనకు డీప్ టెక్నాలజీస్ అనడం కూడా జరుగుతుంది. దాని ద్వారా మనకు ప్రోడక్ట్స్, అంటే ఇప్పుడు ఒక ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్రోడక్ట్స్, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోడక్ట్స్, ఇలాంటి వాటిలో డీప్ టెక్నాలజీస్ అంటాము. సో అలానే జనరల్గా ఎటువంటి బిజినెస్ అయినా సరే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నా సరే, అలానే మీరు సివిల్ వర్క్స్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అయినా సరే, అలానే ఒక మీరు ఒక కొత్త రకమైన ప్లాట్ఫామ్ యాప్ని కనిపెట్టారు ఒక వర్కర్స్ కోసము, వాళ్ళ యొక్క వేజెస్ ఏ విధంగా మానిటర్ చేయొచ్చు, అలానే ఎటువంటి ఫీల్డ్ అయినా తీసుకోండి మీరు. సో ఏ బిజినెస్ అయినా సరే దీనికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
1: ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవడానికి మినిమం అర్హతలు ఏమిటి?
2: సో ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి మొదటగా కంపెనీ రిజిస్టర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్

0: కంపెనీస్ ద్వారా ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి, పార్ట్నర్షిప్. సో ఈ విధంగా రిజిస్టర్ చేసిన తర్వాత డిపిఐఐటి రిజిస్ట్రేషను చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ తోటి, డిపిఐటి రిజిస్ట్రేషన్ తోటి ఆన్లైన్లో ఎస్ఎస్ఎఫ్ఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, మీరు చెప్పారు డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేయాలని. డిపిఐఐటి అంటే ఏమిటి, ఆ డిపిఐటి నెంబర్ ఎలా వస్తుంది, దానివల్ల ఉపయోగాలు ఏమిటి?
0: సో ఈ డిపిఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ, అండ్ అలానే మన ప్రైమ్ మినిస్టర్ కింద కూడా ఆయన యొక్క ఆధ్వర్యంలో ఉన్న మినిస్ట్రీ. సో ఇది మనకు డిపిఐటి రిజిస్ట్రేషన్ నంబర్ అటువంటిది ఒకటి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క కంపెనీకి. సో ఆన్లైన్ ద్వారా డిపిఐటి వెబ్సైట్లోకి వెళ్ళి, సో ఆన్లైన్ ద్వారా కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, అంటే ఈ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి, పార్ట్నర్షిప్, అలానే ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్, ఇలాంటి కంపెనీస్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, ఆర్ఓసీ అయిన తర్వాత, ఈ డిపిఐటి ద్వారా ఆన్లైన్లో, ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో మీకు ఎక్కువగా ఈ మీ కంపెనీ డీటెయిల్సే అందులో అడగడం జరుగుతుంది. ఎలాంటివి అంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలానే మీ యొక్క కంపెనీ యొక్క ఐఈసి కోడ్, అది వచ్చేసి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోడ్ అన్నమాట. సో అలానే మీ యొక్క జనరల్ కేవైసీ డీటెయిల్స్, సో ఇవన్నీ పొందుపరిచిన తర్వాత మీకు ఒక డిపిఐటి సర్టిఫికేట్ అన్నది మీకు కొన్ని రోజుల్లో, వితిన్ 1 డే నుంచి ఒక 3 డేస్, మ్యాక్సిమం ఒక వారం లోపల మీకు ఈ డిపిఐటి సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్లో డిపిఐటి నంబర్, ఆ నంబర్ని మీరు యూజ్ చేసుకొని ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ పోర్టల్ ద్వారా మీరు స్కీమ్కి అప్లై చేసుకోవాలన్నమాట.
1: ఈ పథకానికి అప్లై చేయడానికి ఇన్నోవేటివ్గా ఏమైనా అవసరం ఉందంటారా?
0: సో ఇందులో ఇన్నోవేషన్ అన్నది మీకు ఈ స్టార్టప్ డెఫినేషన్ ద్వారా ఇన్నోవేషన్ రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎస్ఎస్ఎఫ్ఎస్లో మీరు అప్లై చేసుకుంటున్నారంటే డిపిఐటి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. అలానే డిపిఐటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీరు ఒక ఇన్నోవేటివ్ స్టార్టప్ అయి ఉండాలి, రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉండాలి, ఒక 100 crores బిలో టర్న్ ఓవర్ కంపెనీ ఉండాలి. అంటే 100 crores బిలో అంటే మీరు మళ్ళీ ఒక 10 crores 20 crores ఉండాలేమో ఖచ్చితంగా అని అనుకుంటారు, కానీ అలా కాకుండా 0 to 100 crores వరకు ఏ కంపెనీ అయినా సరే స్టార్టప్ కంపెనీ అని చెప్పడం జరుగుతుంది. అలానే 10 years ఓల్డ్ రిజిస్టర్డ్ కంపెనీ, అంటే బిలో 10 years అంటే 0 స్టార్ట్ కావచ్చు. మీరు రేపే మొదలుపెట్టి ఈ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఇమ్మీడియట్గా మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత కూడా మీరు స్టార్టప్ అని కూడా పిలువబడతారు. అలానే మీరు ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ని కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో 0 నుండి ఒక 10 years వరకు ఈ కండిషన్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 conditions, అంటే ఇన్నోవేషన్ అయి ఉండాలి, అలానే ఒక రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉండాలి, అలానే ఒక 100 crores బిలో టర్న్ ఓవర్ కంపెనీ అయి ఉండాలి, అలానే 10 years ఓల్డ్ రిజిస్టర్డ్ కంపెనీ బిలో 10 years, అలా ఈ 4 criteria ఉన్న వాటికి స్టార్టప్ డెఫినేషన్ మన డిపిఐటి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో అదే డెఫినేషన్ని క్యారీ చేస్తూ మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, మీరు డిపిఐటి రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చిన తర్వాత మీరు అప్లై ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట.
1: స్క్రీనింగ్ కమిటీ అంటే ఏమిటి, స్క్రీనింగ్ కమిటీ ఎలా చేస్తారు?
0: రైట్. సో ఈ గ్రాంట్స్కి మనకు ఈ సీడ్ ఫండ్కి, గ్రాంట్స్ సీడ్ ఫండ్కి వాటికి ఖచ్చితంగా ఒక స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఉంటుంది. ఈ ఇంక్యుబేటర్స్లో మీకు గ్రాంట్స్ సీడ్ ఫండ్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ ఇంక్యుబేటర్ వాళ్ళు మీ స్టార్టప్ కంపెనీ లేదా మీ ఇన్నోవేషన్కి వాళ్ళు మీకు ప్రజెంటేషన్, ఒక పిచ్ డెక్ ప్రజెంటేషన్ అంటాము. సో అది ఒక 10 slide పిచ్ డెక్ ప్రజెంటేషన్, అంటే ఒక తక్కువ సమయంలో మీరు మీ బిజినెస్ ప్లాన్, అలానే మీ బిజినెస్ మోడల్, రెవెన్యూ మోడల్, యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్, ఇటువంటివి మీరు చాలా క్లియర్గా పిచ్ డెక్లో మీరు అందులో రాసి మీ యొక్క ఇన్నోవేషన్, మీ యొక్క ప్రోడక్ట్ గురించి. సో ఇది మీరు ప్రజెంటేషన్కి వాళ్ళు మిమ్మల్ని స్క్రీనింగ్ కమిటీ ముందు, అంటే ఈ స్క్రీనింగ్ కమిటీలో వచ్చేసి కనీసం ఒక 5 to 15 దాకా మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళు ఒక ఎంటర్ప్రినర్, ఒక ఇండస్ట్రియలిస్టు, ఒక గవర్నమెంట్ అఫీషియల్, బ్యాంకరు, ఒక ఇన్వెస్టర్, ఈ విధంగా ఈ స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది మెంబర్స్, జ్యూరీ మెంబర్స్ కూర్చొని, సో వాళ్ళు మీ ప్రజెంటేషన్, మీ బిజినెస్ మోడల్ని వాళ్ళు ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది, సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాతనే మీకు ఈ సీడ్ ఫండ్ లేకపోతే గ్రాంట్ రావడం జరుగుతుంది అన్నమాట.
1: డాక్టర్ గారు,

0: ఎటువంటి ఫండింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి?
1: రైట్. ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద మనకు జనరల్గా ఈ గ్రాంట్ ఒకటి, అలానే డెట్ బేస్డ్ ఫండింగ్, అలానే డెట్ లింక్డ్ ఫండింగ్, అలానే ఒక కన్వర్టబుల్ డిబెంచర్స్ అని అంటాము. సో ఇలాంటి పలు రకాల ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, సో ఈ ద్వారా స్టార్టప్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకు ఉన్న ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్లో ప్రస్తుతానికి ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఏఐసి ఎలిఫ్ వి హబ్ ఈ స్కీమ్ కింద ఎటువంటి సపోర్ట్ అందిస్తుంది?
1: సో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వి హబ్ కూడా ఒక ఇంక్యుబేటర్ అన్నమాట, ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద. ఈ స్కీమ్ మన ఇంక్యుబేటర్, మా ఇంక్యుబేటర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సో మేము ఇది 2021లోనే స్టార్ట్ చేశాము. మొట్టమొదటిసారిగా ఒక 7-8 ఇంక్యుబేటర్స్కి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. అందులో మన ఏఐసి ఎలీప్ వి హబ్, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా మీద మాకు ఈ ఫండ్ రావడం జరిగింది. సో మేము ఇప్పుడు ప్రస్తుతానికి 5-స్టార్ రేటింగ్, ఇంక్యుబేటర్ విత్ 5-స్టార్ రేటింగ్, అంటే మాకు మేము కనీసం అంటే ఇప్పటి వరకు ఒక 40 స్టార్టప్ కంపెనీస్ దేశవ్యాప్తంగా ఈ ఫండ్ ఇవ్వడం జరిగింది. సో మాకు, మేము ఇంక్యుబేటర్ ద్వారా ఎస్ఎస్ఎఫ్ఎస్ ఆప్రనేషన్ దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది దాని మీద మాకు రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి 5-స్టార్ రేటింగ్ ద్వారా మన ఇంక్యుబేటర్ ద్వారా మేము ఇప్పటి వరకు చాలామంది స్టార్టప్స్కి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. ఇందులో మనకు ఎస్ఎస్ఎఫ్ఎస్ ప్రాముఖ్యత ఏమిటంటే, స్టార్టప్స్కి సపోర్ట్ చేయడము, వాళ్లకు వాళ్ళ బిజినెస్కి తోడ్పాటునివ్వడము, అలానే బిజినెస్ నెట్వర్క్ మెంటోరింగ్, సో అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళకు ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయడము. సో ఇలాంటి సర్వీసెస్ మేము వాళ్లకు ఇంక్యుబేటర్ తరపున ఇవ్వడం జరిగింది.
0: ఈ స్టార్టప్ ఇండియా స్కీమ్ కింద అప్లై చేసుకునే విధానం ఏమిటి?
1: సో ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అప్లై చేసే విధానము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్ఎస్ఎఫ్ఎస్ పోర్టల్ ఆన్లైన్లో మీరు సెర్చ్ చేసినా మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి ఆన్లైన్లో స్టార్టప్ అప్లికేషన్ అన్నటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అందులో అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్, మీకు జనరల్గా మీకు ఈ డిపిటి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ మీరు ఇందులో కూడా ఉపయోగించుకోవాలి. సో అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ యొక్క కంపెనీ డీటెయిల్స్ అందులో రావడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్, నెక్స్ట్ ఒక 5-6 స్టేజెస్ వరకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో అందులో మీకు జనరల్ డీటెయిల్స్ ఎలాంటివంటే, మీ కస్టమర్ సెగ్మెంట్ ఏంటి, అలానే మీ మార్కెట్ ఎలా ఉంది, ఇందులో మీ మార్కెట్ సైజ్ ఎలా ఉంది, సో అలానే మీ యొక్క ఫౌండర్స్ ఎవరు, టీమ్ ఎవరు, కంపెనీ టీమ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు, మీకు ఏం కావాలి, గ్రాంట్ కావాలనా, లేకపోతే ఈ సిసిడి కావాలనా, అలానే డెట్ బేస్డ్ ఫండింగ్ కావాలనా, అలా ఏ విధంగా మీరు దీన్ని ఉపయోగించుకుంటారు, మీకు మ్యాన్ పవర్కి కావాలనా ఈ సీడ్ ఫండ్, అలానే ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోసం కావాలనా. సో ఈ విధంగా డీటెయిల్గా మీకు వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవన్నీ నింపిన తర్వాత దీనికి వాళ్ళు ఒక ఫార్మాట్, పిచ్ డెక్ ఫార్మాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు ఇందులో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఆన్లైన్లో మీకు లాస్ట్ ఆప్షన్లో ఒక 3 ఇంక్యుబేటర్స్ని సెలెక్ట్ చేసుకునే ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మీరు దేశవ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన లిస్ట్, ఈ 300 ఇంక్యుబేటర్ దగ్గర కనీసం 300 ఇంక్యుబేటర్స్ లిస్ట్ ఉంటుంది. సో అందులో మీరు మా ఇంక్యుబేటర్ పేరు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా అని కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి, ఇంకొక 2 ఇంక్యుబేటర్స్, వేరే ఇంక్యుబేటర్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. మీరు మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు 3 ఇంక్యుబేటర్స్ ఆప్షన్స్ ఇచ్చి అప్లై చేసుకున్న తర్వాత అది ఆ అప్లికేషన్ ఫామ్ మా ఇంక్యుబేటర్కి రావడం జరుగుతుంది. అప్పుడు మేము దాన్ని స్క్రీనింగ్ కమిటీకి నెక్స్ట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది.
0: ఇప్పటిదాకా ఈ పథకం కింద ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది లబ్ధి పొందారు?
1: సో ఇప్పటి వరకు ఇది మా ఇంక్యుబేటర్ విషయానికి వస్తే మేము కనీసం ఒక 40-45 స్టార్టప్స్కి ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇందులో స్టార్టప్స్కి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కోసము, అలానే ప్రోటోటైప్ డెవలప్మెంట్ కోసము, అలానే ప్రోడక్ట్ ట్రయల్స్ కోసము, కమర్షియలైజేషన్ స్టేజ్ కోసము, మార్కెట్ ఎంట్రీ కోసము, ఇలాంటి 5 కేటగిరీస్ కింద స్టార్టప్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఈ కేటగిరీస్లో మీ స్టేజ్ ఏ స్టేజ్ అయినా సరే, ఈ నేను ఇప్పుడే చెప్పిన ఈ 5 రకాల స్టేజ్ అయినా సరే ఇందులో మీరు అప్లై చేసుకున్న తర్వాత, సో మా కమిటీ మెంబర్స్ దాన్ని ఎవాల్యుయేట్ చేసి మీకు సెలెక్టర్ రిజెక్టెడ్ అన్నది వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అప్లై చేసిన స్టార్టప్ కంపెనీస్కి మేము ఒకవేళ సెలెక్ట్ చేస్తే ఇది వితిన్ ఒక 45 డేస్లోనే వాళ్లకు ఆ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది, అలానే ఒక అగ్రిమెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నమాట.
0: అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ సార్.
2: స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబుగారు, శ్రీ ఎంజి నందన్ భట్ గారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు, డాక్టర్ ఎంజి నందన్ భట్. వినండి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. తిరుమల గిరులలో అద్భుతమైన ఆనంద సంధాయకమైనటువంటి ఆ పరమపురుషుని యొక్క దివ్య ప్రభావం భక్తులందరిలో కూడా ప్రతిఫలిస్తూ ఉంటే ఈ పరాభవ నామ సంవత్సరంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా సాగుతూ ఉన్నాయి. ఈ రోజున స్వామివారు 4వ రోజున సాయం వేళలో ఈ సర్వభూపాల వాహనము గజరాజవరదులుగా దర్శనమిస్తూ ఉన్నారు. ఒకనొక కాలంలో మహారాజులందరూ కూడా అహమికతో మేము స్వామి యొక్క వాహనాన్ని వహిస్తాం మోస్తామని వారంతా కూడా మేము ముందు అనేవారట. అంతేనా కాదు, ఈ భూలోకంలో ఉన్నటువంటి మహారాజులే కాదు సుమా, మనకు పైన కొన్ని లోకాలు ఉన్నాయి. భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు. ఆ లోకాధిపులంతా కూడా దిగి వస్తారు, లోకపాలకులు. ఇంకా అధోలోకాలు ఉన్నాయి, అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, పాతాళమని. ఈ లోకాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈనాడు అదృశ్య రూపంతో ఉండి స్వామి సన్నిధానంలో తమ అహంకారాన్ని, అవిద్యను, అజ్ఞానాన్ని వదిలింపచేసుకొని దాసభావనతో తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతిమాం స్మర లోకనాథ అని కులశేఖరుల వారు సాయించినట్లుగా భగవద్దాసులుగా తమను తాము మలచుకొని స్వామి యొక్క దివ్య కైంకర్యాన్ని చేయటానికి సంసిద్ధమయ్యేటువంటి శుభవేళ ఇది. ఆ ఆనంద నిలయాధీశుడు కేవలం మానవులకే కాదు, సరీసృపాలు, పశుపక్షి, మృగాదులతో సహా సర్వ జడ చైతన్య స్థితిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఈ సృష్టికి కూడా ఆయనే రక్షకుడు. అందువల్లనే ప్రాగ్జన్మాన్ని అనుశిక్షితమని ఆ దేవదేవుని యొక్క దివ్య భావనతో పులకించిపోయిన గజరాజు అద్భుతమైన స్తోత్రం చేస్తాడు. ఆ వైభవాన్ని మనం ఇప్పుడు నందన భట్ గారి ద్వారా అద్భుతమైనటువంటి సాహిత్య వికాస స్ఫూర్తివంతమైనటువంటి వ్యాఖ్యానంతో మనమంతా చక్కగా శ్రవణం చేసి ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని దర్శిద్దాం. గోవిందా గోవిందా.
3: ఆచార్యులు గారు ధన్యవాదాలు. చక్కగా 4వ రోజు 4 స్తంభాలతో కూడిన దివ్య భవ్య మంటపంలో ఆ స్వామివారు వేంచేసి ఉన్నారు. ఇప్పుడే అనంతాళ్వాన్ తోట దగ్గర స్వామివారు విచ్చేసి ఉండగా వేలాదిగా భక్తులు వెళ్లి మంగళ నీరాజనాలను అందుకుంటూ ఉన్నారు. ఆ భగవంతుడి యొక్క దివ్య వైభవాన్ని చూసినప్పుడు సప్త శిఖరాలతో గోచరిస్తున్న మంగళమయమైన సువర్ణమయమైన వజ్ర ఆభరణాలతో శోభిస్తున్నటువంటి ఆ మంటపాన్ని వీక్షించడం గొప్ప అదృష్టంగా భావించారు ఆగమశాస్త్రవేత్తలు. ఎందుకంటే ఈ గోపురాన్ని ఇది సాక్షాత్ వైకుంఠ ద్వారముగా అభివర్ణించారు శాస్త్రజ్ఞులు. అందువలన ఎవరైతే ఈ సర్వభూపాల వాహన సేవను వీక్షిస్తారో శ్రీభూ సమేతుడైన శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క భవ్య స్వరూపాన్ని వీక్షిస్తారో వారికి వైకుంఠలోకంలో ప్రవేశం ఉంటుంది. ఎందుకంటే వైకుంఠ లోక ప్రవేశ ద్వారముగా దీన్ని కీర్తించారు. అటువంటి విశేషం కలిగిన ఈ సర్వభూపాల వాహన సేవను భక్తులందరూ కూడా ఈ తిరుమలగిరిలో ఈనాడు వీక్షించి పులకించిపోతూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క వైభవం ఏమిటి, శ్రీదేవి భూదేవుల యొక్క అనుగ్రహం ఏమిటి, భక్త జనుల యొక్క ఆనంద ఆ నృత్యాలేమిటి, ఒకటి కాదు రెండు కాదు. తిరుమల క్షేత్రంలో దేదీప్యమానమైన కాంతులలో ఆకాశాలలో ఒక్కాంలో ఒక్క చుక్క కూడా లేదు. ఎందుకంటే నక్షత్రాలన్నీ కూడా దిగివచ్చే స్వామివారి యొక్క ఆభరణాలలో ఆవహించినట్టుగా అనిపిస్తూ ఉన్నది. స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించినట్లయితే వజ్రమయమైన రమణీయమైన కాంతులతో వెలుగొందుతున్న కిరీటాన్ని ధరించి ఉన్నారు స్వామివారు. అదేవిధంగా ఇరుగడల శంఖ చక్రాన్ని ధరించి ఉన్నారు. ఈరాజు సాక్షాత్ విష్ణుస్వరూపంగా స్వామివారు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. అందువలననే ఈరోజు రథవీధుల్లో కూడా అనేక మంది ఆ స్వామివారి యొక్క దివ్య భవ్య రూపాన్ని అనుకరిస్తూ వేషధారణలో కనపడుతూ ఉన్నారు. దిగ్దిగంతరాల నుండి విచ్చేసినటువంటి భక్త జనులతో తిరుమల గిరులన్నీ కూడా ఈరోజు కిటకిటలాడుతూ ఉన్నాయి. ఎందుకంటే రేపే గరుడోత్సవం కనుక ఆ గరుడోత్సవ శోభ ఇప్పటికే వచ్చేసింది తిరుమల క్షేత్రంలో. అటువంటి రమణీయమైనటువంటి ఆ స్వామివారి యొక్క ఈ సర్వభూపాల వాహన సేవా వైవిధ్యాన్ని వర్ణించడానికి వీలు లేదు. తిరుమల క్షేత్రం అంటే అది సాక్షాత్ భూలోక వైకుంఠం. ఈ స్వామివారి యొక్క దివ్య వైభవ సందర్భంలో ఆ స్వామివారి యొక్క వాహనం వెనకాల చక్కగా వేద పారాయణం చేస్తున్నటువంటి వేద పండితులు, ఆ స్వామివారి యొక్క ముందర చూస్తేనేమో నాలాయిర దివ్య ప్రబంధం, అలా అటువైపు చూస్తేనేమో కర్ణాటక నుండి వచ్చినటువంటి హరిదాస పదములను ఆలకిపిస్తున్నటువంటి దాసవరేణ్యులు, అదేవిధంగా కోలాట కోలాహలం, అదేవిధంగా అందరినీ మోహనపరిచేటువంటి మోహిని ఆట్టం, అబ్బురపరిచే భరతనాట్యం, నివ్వరపరిచే మహారాష్ట్ర భేరీ నారీ నానా నినాదాలు కనబడుతూ ఉన్నాయి. పైన చూస్తేనేమో తోరణాలు, క్రింద రథవీధుల్లో చూస్తేనేమో రంగవల్లులు, ఒకవైపు గజరాజులు, ఇంకొక వైపులో అశ్వరాజులు, మణిపురి భోజపురి నృత్యాలు, రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడి యొక్క భవ్యమైన విద్యుద్దీపాలు, ఈ విధంగా సమస్త కాలాలు కూడా కలిసి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడే స్వామివారు కదిలి అనంతాళ్వాన్ తోట దగ్గర నుండి పడమట ఆ మాడ వీధుల్లో స్వామివారు అలా అడుగు పెట్టారు. శ్వేత ఛత్రంతో శోభిస్తున్నటువంటి స్వామివారిని అనేకులు అనుసరిస్తూ ఉన్నారు. ఆ స్వామివారికి శ్వేత ఛత్రం మాత్రమే కాదు, బంగారు గొడుగు కూడా ఉంది. ఆ విధంగా ఆ స్వామివారి యొక్క దివ్య భవ్యమైనటువంటి ఈ వాహన విశేషాన్ని శేషసాయిబాబు గారు మనకు అందజేస్తారు. అయ్యా అందుకోండి.
2: డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు అద్భుతంగా ఈ తిరుమలని మన ముందు దర్శింపజేసి స్వామివారి యొక్క దివ్య కళ్యాణమయమైనటువంటి దివ్య కాంతులతో విరాజిల్లేటువంటి ఆ స్వరూపాన్ని ఆవిష్కరించారు. వగ్రూపంగా మన చెవులలో స్వామి వైభవం త్వరబడితే అది హృదయంలోకి ప్రవహిస్తోందిట. తవ కథామృతం తప్త జీవనం కవి భిరీడితం కల్మషాపహం. భాగవతంలో ఆ గోపికామణులు అంటారు, భగవత్ కథాశ్రవణం ఆ నామరూప గుణ లీలాధామ విశేష వైభవ స్ఫూర్తి ఎవరి హృదయంలో తాండవిస్తోందో వారికి భగవద్ అనుగ్రహం కలుగుతోంది. ఈరోజు గజరాజ వరదులుగా స్వామి దర్శనమిస్తూ ఉన్నారు. ఏనుగు అనేటువంటిది ఒక మందబుద్ధి కలిగినటువంటిది, గజానాన్ మందబుద్ధిస్తాడు. 4 గంటలు స్నానం చేసి మరుక్షణమే చెత్తంతా నెత్తిన వేసుకుంటోంది. కానీ అలాంటి ఏనుగు ఈ రోజున పరమాత్మ సన్నిధానంలో రక్షణకు యోగ్యమైనది, మామూలు ఏనుగు కాదని. అన్ని ఏనుగులకు ఇలాంటి బుద్ధి కలుగుతోందా? కాదు. ఇంద్రజ్యుమ్నుడు అనేటువంటి మహారాజు పూర్వజన్మలో ఆయన భగవద్ ఆరాధన నారాయణుణ్ణి అర్చిస్తూ ఉంటే గురువుగారు వచ్చారు. గురువుగారికి స్వాగతం పలకాలా లేక భగవద్ ఆరాధన చెయ్యాలా ఏమీ నిర్ణయించుకోలేకపోయారు. అలాంటి స్థితిలో ఆ మహానుభావుడు ఏదో చిన్న దోషం, భాగవతులు వస్తే, భగవద్భక్తులు వస్తే భగవంతుని ఆరాధన చేస్తున్నా కూడా ఆ భాగవతులకు స్వాగతం పలకాలి, అది కొంచెం వేరుగా అయింది. ఆ ఒక్క కారణంతో ఈ గజరాజు అయ్యాడు. అయినా సంస్కారం ఎక్కడికి పోతుంది? ఒక ఆ స్థితి ఏర్పడినప్పుడు ప్రాగ్జన్మన్యనుశిక్షితం, పూర్వజన్మలో తాను చేసినటువంటి ఆ భగవద్ ఆరాధన విశేషం చేత ఇప్పుడు లావొక్కింతయు లేదు, ధైర్యం విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠావులు దప్పెను, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ఆ హరిని ప్రార్థించాడు. అందరికీ తెలిసినటువంటిది, పిల్లలకు చెప్పవలసినటువంటిది ఆ అందమైనటువంటి తెలుగు పద్యం, పోతన్న గారు పోతబోసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ పద్యం చాలా విశేషమైనది, ప్రతిరోజు స్మరించుకోవాల్సినటువంటిది. ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూలకారణం ఎవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాణి నాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్ అంటాడు. ఈ చరాచర ప్రపంచానికి కారణభూతుడైనటువంటి వాడు, అలాంటి ఆ మహావిష్ణువుని ఆ హరిని స్మరిస్తే ఆయన వచ్చి ఆ ఏనుగుని గజరాజు బాధ నుంచి తప్పించాడు. అక్కడ మొసలి చక్రంతో అది పోయి ఖండనం చేత అక్కడ అది చక్కగా నారాయణ అఖిల గురో నమస్తే అని ఆ పుష్పాన్ని సమర్పించారట గజరాజు భక్తిపూర్వకంగా. అద్భుతమైనటువంటిది ఈ గజరాజ వరదుడైనటువంటి స్వామి యొక్క దివ్య ఆ వైభవాన్ని మనకు గుర్తు చేస్తూ తిరుమల మాడ వీధులలో, దక్షిణ మాడ వీధిలో ఆ చిత్రాలని చిత్రీకరించిన సన్నివేశం మనం ఎప్పుడైనా తిరుమలలో వచ్చినప్పుడు చూడవచ్చు. ఒకప్పుడు ఇక్కడనే గజరాజ సరస్సు అని కూడా ఉండేది. కాలగమనంలో అనేక మార్పులు, చేర్పులు, కోర్పులు, తీర్పులు వచ్చాయి. కాబట్టి ఈ గజరాజ వరదుడైనటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని ఈ తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆకాశవాణి తిరుపతి కేంద్ర దృష్ట్యా మనమంతా కూడా చక్కగా వినేటువంటి మహద్భాగ్యం కలిగించాడు శ్రీనివాసస్వామి. దేవేరులతో ఈనాడు కలిసి సర్వభూపాలురు తనని లోకపాలురు అందరూ వహిస్తూ ఉంటే, మోస్తూ ఉంటే అహంకార మమకారాలని త్యాగం చెయ్యాలనే సందేశాన్ని ఇస్తున్నా. దాసభావాన్ని కలిగి ఉండాలి. ఆ దాస్యభావం చేత మనలో ఉండేటువంటి విపరీత గుణాలు తొలగిపోతాయి అని కూడా ఈ వాహన సేవ ద్వారా మనం అందరం కూడా గ్రహించాలి. ఇంకొన్ని విశేషాలని మన నందన్ భట్ గారు అందిస్తారు, వారి ద్వారా మనం తెలుసుకుందాం. గజరాజ వరద గోవిందా గోవిందా.
3: భూపాల వాహనం అంటే భూపాలకులందరూ కూడా ఆ స్వామివారిని వహించే వాహనం అని వివరణ చెప్పారు. ఎందుకంటే భగవంతుడికి భూపాలుడు అని మళ్ళా తిరిగి చెప్పవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ భూపాలకుడే.

0: ఎందుకంటే శ్రీదేవి భూదేవి అనేవారు ఇద్దరు దేవేరులు స్వామివారికి. కాబట్టి ఆ స్వామివారికి ఎప్పుడూ కూడా భూదేవి అమ్మవారు పత్నిగానే ఉన్నారు, భార్యగానే ఉన్నారు. అందువలన మరలా స్వామివారికి భూపాలకుడు అని చెప్పవలసినటువంటి అవసరమే లేదు. ఆ విధంగా భూమిని నిత్యము పరిపాలించే బాధ్యత కలిగిన వాడు భగవంతుడు కనుకనే ఎప్పుడైతే ఆపద కలుగుతుందో, ఎప్పుడైతే అధర్మము వెట్రేగుతుందో, అప్పుడు భూదేవి అమ్మవారు తిన్నగా వైకుంఠలోకానికి వెళతారు. అయ్యా, ఇలాంటి ఆపద వచ్చింది, రక్షించండి అనగానే స్వామివారు అవతారాన్ని గ్రహిస్తారు. ఆ స్వామివారు అవతారాన్ని స్వీకరించడానికి కారణీభూతురాలు భూమాత. కాబట్టి ఆ స్వామివారిని మరలా విడిగా ఇతను విశేషమైనటువంటి భూమికి అధిపతి అని చెప్పవలసినటువంటి అవసరం లేదు. అయ్యా, ఒక్క మాట గ్రహిద్దాం. పురాణాలను అవలోకిస్తే మనకు ఒక విషయం మనకు స్పష్టంగా తెలిసి వస్తుంది. ఎందుకంటే స్వామివారు భూమి కోసం, అధికారం కోసం ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? లేదు కదా. రామావతారంలో రావణాసురుణ్ణి చంపారు, సమస్త రాక్షస సముదాయాన్ని కూడా దునిమయ్యాడాడు, కానీ రాజ్యాన్ని స్వీకరించాడా? లేదు కదా. విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. అదేవిధంగా ఎంతో బలవంతుడైన వాలిని సంహరించాడు, రాజ్యాన్ని స్వీకరించాడా? లేదు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి అతన్ని కూర్చోబెట్టాడు, అతన్ని రాజుగా భగవంతుడు నిలబెట్టాడు. అదేవిధంగా మహాభారతాన్ని చూసినప్పటికీ కూడా అర్జునుడికి తోడుగా నిలబడి సమస్త కౌరవ సైన్యాన్ని కూడా నాశనం చేసి ఆ ధర్మరాజుకి ధర్మ పట్టాభిషేకం చేయించాడు. తప్పితే ఆ స్వామివారు ఎప్పుడూ కూడా తన సింహాసనం మీద కూర్చోలేదు. పోని యాదవులకు రాజయ్యాడా అంటే అది కూడా లేదు. ఉగ్రసేన మహారాజునే రాజుగా ఉంచి ఆయనకు సలహాదారుడుగా నిలబడి పోయాడు. ఆ విధంగా ఆ స్వామివారు ఎప్పుడూ కూడా ఈ భూపతిత్వాన్ని కోరుకోలేదు. ఎందుకంటే సహజ సిద్ధంగా ఆయనకు ఉన్నది కనుక. మిగతా వాళ్లకు కేవలం ఒక సరదా కోసం, చెప్పుకోవడం కోసం, గొప్పతనం కోసం మాత్రమే మేము ఈ భూమికి మేము పరిపాలకులము, మేము అధికారులము అనే భ్రమపడతారు తప్ప ఈ మొత్తం భూమి కూడా ఆ భగవంతుడిదే. కాబట్టి ఆ భగవంతుడి యొక్క లీలలను మనం తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కలియుగంలో కూడా తోండమానుడు అనేటువంటి మహాపరమ భాగవతోత్తముడికే రాజ్యపట్టాభిషేకం చేశాడు, ఆయనకి రక్షణగా నిలబెట్టాడు. ఒకనొక సందర్భంలో తోండమాన్ చక్రవర్తికి శత్రుభయం వస్తే, అయ్యా శ్రీ శ్రీనివాస, నా దగ్గర ఉన్న సైన్యం చాలడం లేదు, శత్రువులు బలవంతులుగా ఉన్నారు, నా రాజ్యరక్షణ ఎలా అన్నారు. అయ్యా, దానికి నువ్వెందుకయ్యా ఆలోచిస్తావు? ఇదిగో శంఖ చక్రాలను తీసి నీకు ఇచ్చేస్తున్నాను, వెళ్ళు, నీ రాజ్యానికి ఎటువంటి భయం లేదన్నాడు. ఆ విధంగా భూపాలకులను రక్షించిన వాడు కనుకనే ఆ స్వామివారు భూపాలకుడు అయ్యాడు తప్ప భూమిని పరిపాలించడం వలన కాదు. కాబట్టి ఈ భూపాల వాహన సేవా వైవిధ్యాన్ని, వైశిష్ట్యాన్ని మనం అర్థం చేసుకుని ఆ స్వామివారి యొక్క వైభవాన్ని మరింతగా శేషసాయిబాబు గారి యొక్క వచనాల్లో విందాం, తరిద్దాం.
1: ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్మరణలు చేస్తూ ఉంటే ఆ దేవదేవుడు ఈ భూమి ఏమిటి, భూమిని ఉద్ధరించిన వాడు ఆయనే, సమస్త భూపాలకులు ఆయన ప్రతినిధులుగా, ఆయన సేవకులుగా ఉంటారు. కాబట్టి అలాంటి ఆ సేవకులంతా వచ్చి స్వామికి సేవ చేయటానికి మేము ముందు అహమికతో వస్తారు. కాబట్టి అలాంటి మహారాజులు, లోకపాలకులందరూ కూడా స్వామిని సేవించేటువంటిది కనుక ఇది సర్వభూపాల సేవ. భూపాలుడు ఆయనే, గోపాలుడు ఆయనే, యజ్ఞపాలకుడు ఆయనే, సమస్తాన్ని కూడా ఆయన దృష్టిపాతం చేతనే నడిపేటువంటి ఆ పురుషోత్తముని యొక్క దివ్య లీలల్ని మనం చక్కగా స్మరించుకునేటువంటి ఒక మహద్భాగ్యం కలుగుతుంది. అందువలనే ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారం, ఆ అవతారాలలో చేసినటువంటి కృత్యాలను మనం స్మరించుకునేటువంటి భాగ్యము కలుగుతుంది. ఈ భూమి అంతా కూడా ఒకనొక కాలంలో రసాతలంలో మునిగిపోతూ ఉంటే ఉద్ధరించిన వాడు వరాహ రూపంలో. అందుకనే ఈ క్షేత్రానికి ఆది వరాహ క్షేత్రమని కూడా పేరు. కనుక ఈ భూమి మీదనే ఆయన అవతారాలు ధరించాడు, భక్త రక్షణ చేశాడు. భక్త రక్షణ కోసం వైకుంఠాన్నైనా వదిలి ఉంటానన్నారు. అలాంటి ఆ భక్త వాత్సల్యం కలిగినటువంటి స్వామి యొక్క ఈ దివ్య వైభవాన్ని ఈనాడు ఏడు కొండలలో మనం వారు చెప్పినట్టుగా భూలోక వైకుంఠమిది, కార్యస్థానమిది, కారణమనేటువంటిది కారణ వైకుంఠం ఒకటి, కార్య వైకుంఠం ఒకటి, నిత్య విభూతి ఒకటి, లీలా విభూతి ఒకటి అని కూడా సంప్రదాయవేత్తలు చెప్తారు. కాబట్టి ఈనాడు ఆ నిత్య నిరవధ్య అతిశయ ఆనంద స్వరూపుడు మన కోసం దిగి వచ్చి ఇక్కడ ఈనాడు బ్రహ్మదేవుడు ఆనాడు ప్రార్థించాడు మన కోసం, దేవదేవా నీకు ఉత్సవాలు నిర్వహిస్తాము అనంటే ఆ వైఖానసాది మహర్షాదులని ఆహ్వానించి ఆ ఋషులను ఋషిపత్నులను, మహర్షులంతా గృహస్థులే, అలాంటి ఆ ఋషిపత్నుల ద్వారా ఋషుల ద్వారా ఈ ఉత్సవాలని అద్భుతంగా నిర్వహించాడు అని మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. 12 పురాణాలలో ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పినట్టుగా మనకు దాని సంకలనమే వెంకటాచల మహాత్మ్యం. దానిలో కూడా మనకి బ్రహ్మోత్సవ క్రమాన్ని చూపించారు. అలాంటి ఆ దివ్య వైభవాన్ని ఈనాడు మనకు వాగ్రూపంగా వాక్కులతో మనం ఆ రూపాన్ని దర్శిస్తే అది ఆనందాన్ని కలిగిస్తోంది. ఆనందజనకత్వాత్ ఆనంద నిలయమని పేరు స్వామివారు ఉన్నటువంటి స్థానానికి, అంటే ఆనందాన్ని కలిగిస్తోంది. అలా దర్శన మాత్రం చేతనే, అంటే కంటి చూపు ద్వారా చూడటం వల్లనే అభీష్ట సిద్ధి కలుగుతుంది. స్మరణాదిష్టవర్షిణ అంటే స్మరించినంత మాత్రం చేతనే మన ఇష్టాలన్నీ కూడా తీరుస్తాడు. అందువలనే గోవిందనామస్మరణం ఆ గోపాలులను గోవులను అందరినీ కూడా రక్షించినటువంటి ఆ అవతార వైభవం కృష్ణావతారంలో చూస్తాం. 5000 సంవత్సరాల నాడు ఆ లీలలన్నింటినీ కూడా మనకు గుర్తు చేస్తూ ఈనాడు ఎప్పుడో జరిగినటువంటి ఆ గజరాజ వరద లీలని అమ్మవార్లకు చూపిస్తున్నారా అన్నట్లుగా ఆ శ్రీదేవితో భూదేవితో చక్కగా ఆ వాహనం మీద దివ్యమైనటువంటి దివ్య ఆభరణాలతో శోభిస్తూ దివ్యమాలికలతో షడ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తి శమనాయాస్తు వెంకటేశాయ మంగళం. ఆ దేవదేవుడు పశ్చిమ మాల వీధిలో సాగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాయు రూపంలో ఉంటారు భక్తులంతా కూడా, పార్థివ దేహంతో లేకపోయినా వాయు శరీరంతో ఉండి స్వామిని సేవిస్తారు. ఆ స్వామివారి ముందుగా పన్నిద్దరు ఆళ్వారులు గానం చేసినటువంటి ఆ పాసుర గానం సాగుతూ ఉంటుంది. వెనుకగా ఋగ్వేద యజుర్వేద సామవేద ఆధర్వణికమైనటువంటి ఆ వేద ఋక్కులు సామములు యజుస్సులు ఆధర్వణిక మంత్రని మంత్ర పాఠం జరుగుతూ ఉంటుంది. ముందుగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులు చక్కగా తమ తమ కళల్ని ప్రదర్శిస్తూ ఉంటే ఆ దివ్య వైభవాన్ని మనం ఎంతని చెప్పగలం. ఏతదచించంతు ఆ దైవస్వరూపాన్ని ఎవరూ నిర్వచించలేరు అన ఆలోచనలకు అందనటువంటిది. అందువల్లనే ఆనంద నిలయుని రూపంలో దిగి వచ్చినటువంటి స్వామిని ఈనాడు మనం పరమానందుడుగా గోవిందునిగా లీలామానుష విగ్రహునిగా ఈ వెంకటాద్రి వాసునిగా మనం స్మరిస్తూ ఉన్నాం. మరికొన్ని విశేషాలని చక్కగా నందన భట్ గారి ద్వారా తెలుసుకుందాం. గోవిందా గోవిందా.
0: గోవిందుడి యొక్క దివ్య వాహన సేవలలో ఈ సర్వభూపాల వాహన సేవకు ఉన్న గొప్పతనమేమిటో ఒక్కసారి మనం చూడవలసిందే. తిరుమల క్షేత్రానికి వచ్చి

0: ఆంజనేయ స్వామివారి దగ్గర నిలబడి ఆ స్వామివారి యొక్క ఆ దేవాలయ గోపురాన్ని మనం వీక్షించినప్పుడు మనకు 7 కలశాలు కనబడతాయి. ఆ మహాద్వారం గుండా ఒకవేళ గర్భగృహంలో ఉన్న చిన్మయ స్వరూపుడైన స్వామివారిని చూడగలిగితే మన మనోనేత్రాలతో ఈనాటి సర్వభూపాల వాహనం ఎలా ఉందో అలాగే కనబడుతుంది. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరికీ ప్రవేశానికి ప్రధాన ద్వారమైనటువంటి ఆ మహాద్వారము గుండా స్వామివారిని నేరుగా చూసినటువంటి ఫలితమే ఈ సర్వభూపాల వాహన సేవలో ఆ స్వామివారిని చూడడం వలన కలుగుతుందన్నారు. పెద్దలు ఇంకో మాట అన్నారు, ఎవరైతే సర్వభూపాల వాహనంలో ఉన్న శ్రీభూ సమేతుడైన ఆ వైకుంఠనాథుణ్ణి చూస్తారో వారికి వైకుంఠలోక ప్రవేశ అర్హత ఉంటుంది అని. ఎందుకంటే ఈ సంపూర్ణమైనటువంటి వాహన స్వరూపమే వైకుంఠద్వారము. అలా అదేవిధంగా ఆ వైకుంఠంలో శోభిస్తున్నటువంటి శ్రీభూ సమేతుడైనటువంటి పరిపూర్ణుడైన ఆ మహావిష్ణువు యొక్క దివ్య రూపమే. కనుక 4 స్తంభాలేమిటన్నారు, ఆ భగవంతుణ్ణి తెలియపరిచేవి 4 వేదాలు. కనుక 4 వేదాలే 4 స్తంభాలుగా ఆ 7 కలశాలతో కూడినటువంటి సమస్త భువనాలను కూడా ప్రతిబింబజేసేటువంటి సమస్త సృష్టిని కూడా మనకు తెలియపరిచేటువంటి ఆ భగవంతుడి యొక్క దివ్య వాహన వైభవాన్ని భక్తులందరూ కూడా తిలకించి ఆనంద పరవశులవుతూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క స్మిత వదనం సమస్త భక్తుల యొక్క కష్టాలను కూడా పోగొడుతుంది. ఆ భగవంతుడి యొక్క ఒక్క అభయవచనం సమస్త లోకాలకు కూడా రక్షణ. కాబట్టి ఆ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి వాహన సేవలలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 4వ రోజు ఆ స్వామివారు వైభవంగా వైకుంఠ దర్శనాన్ని మనకు కలిగింపజేస్తూ ఉన్నారు. రేపంటారా సాక్షాత్ వైకుంఠనాథుడే గరుడుని అధిరోహించి ఈ రథవీధుల్లో తిరుగుతూ ఉండగా భక్తులందరూ కూడా జయ జయకారాలు చేస్తూ ఉండగా ఆ స్వామివారు అత్యంత అద్భుతంగా భక్తులందరినీ కూడా అనుగ్రహించనున్నారు. ఆ విధంగా ఆ స్వామివారు రేపు ఉదయాన్నే గరుడ వాహనానికి ముందుగా మోహిని అవతారంలో కూడా దర్శనమిస్తారు. చక్కగా ఆకాశవాణి వారు తిరుమల క్షేత్రంలో భక్తులందరికీ కూడా ఈ చక్కటి మనోజ్ఞమైనటువంటి ఈ వాహన సేవలను మాటల ద్వారా అందిస్తూ ఉన్నారు. ఆ విధంగా శ్రోతలందరూ కూడా ఆ స్వామివారి యొక్క వాహన వైభవాన్ని వీక్షించి తరించాలి. మంగళవచనాలను సాయిబాబు గారు మనకు అందజేస్తారు.
1: స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని మనం కనులారా దర్శించేటువంటి స్థితి వాగ్రూపంగా మనకు అనుగ్రహించారు శ్రీవారు. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం అని స్మరిద్దాం, భజిద్దాం, కీర్తిద్దాం. ఆ 7 కొండల వాడి యొక్క స్మరణ కీర్తనలు మనలో దివ్యమైనటువంటి జ్ఞాన వికాసాన్ని కలిగించుగాక అని సర్వమానవ కోటికి కూడా సద్బుద్ధిని ప్రసాదించి సన్మార్గంలో నడిచేటువంటి ఆ దివ్య స్ఫూర్తిని కలిగించాలి అని ఆ దేవదేవుణ్ణి శ్రీభూరమణుడైనటువంటి వెంకట నారాయణుణ్ణి మనమంతా నోరారా స్మరిద్దాం, కీర్తిద్దాం. జయ జయ వెంకటేశ జయ జయ రమానాథ జయ వెంకటేశ తిరుమలేశ జయ జయ 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఎక్కడైతే స్మరిస్తారో అక్కడ ఆయన ప్రతిష్ట, ఆయన అక్కడ నిలుస్తాడట. మద్భక్తాహ ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద, ఎక్కడుంటావయ్యా నువ్వు, నువ్వు ఎక్కడ స్మరిస్తే అక్కడ ఉంటానన్నాడు. అందువలనే స్మరణ మాత్ర సంతుష్టుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి మన గృహంలోనే కూర్చొని మనమందరం మన పిల్లలతో కలిసి పరివారంతో కలిసి ఆనందంగా ఆ దేవదేవుణ్ణి కీర్తిస్తూ స్మరిస్తూ ఆనంద కర్పూర నీరాధనాల్ని సమర్పిద్దాం. శ్రీ యహ్కాన్.

మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు, డాక్టర్ ఎంజి నందన్ భట్. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం

0: శ్రీయుతులు ఈ నాగమునయ్య, కె వాసుదేవ కుమార్, పి మహేంద్రన్ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాంతీయ శాంతి భద్రత స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలను కొనసాగిస్తామని భారత్ యుఏఈలు స్పష్టం చేశాయి. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఆవిర్భవిస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆహార భద్రతను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. దేశం గత 12 ఏళ్ల కాలంలో గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రాంతీయ శాంతి భద్రత స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలలో సహకారం సమన్వయం కొనసాగించడానికి భారత్ యుఏఈలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యకులు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ టెలిఫోన్ ద్వారా ఈరోజు చర్చలు జరిపారు. పశ్చిమాసియాలోని పరిణామాలపై ఇరువురు నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం వంటి రంగాలతో సహా భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై కూడా ఇరు దేశాల నాయకులు చర్చించారు. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామిగా భారతదేశం ఆవిర్భవిస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమీకాన్ ఇండియా 2026లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న 10 ఏళ్లలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఇప్పటికే 4 ఏళ్లలో 70,000 మందికి శిక్షణ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. సెమీకండక్టర్ రంగం 100,000కు పైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా వేస్తున్నామని అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు తెలియజేస్తూ,
1: Very good response. Country roundtables have basically, see, some of the countries have come in very large contingents. We are very encouraged by it. Japan, Singapore, both of them are 30 plus companies participating in their pavilions. Many European countries, Netherlands is there, Sweden is there. And overall, the response is very good. The country roundtables are basically showing that the companies from those countries can expand their work. The governments are supporting that and looks like it's going to
0: దేశంలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. హర్యానాలోని సోనిపట్లో చట్టం, విధానం, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై ఈరోజు జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆలోచనలు, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ద్వారా ఈ అభివృద్ది జరుగుతోందన్నారు. సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, డిజైన్, పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు ఉద్యోగాలకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, ఆహార భద్రత వంటి రంగాలలో దేశం గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, గత 12 ఏళ్ల కాలంలో భారతదేశం అనేక విధాలుగా అభివృద్ది చెందిందన్నారు. మారుమూల సరిహద్దు ప్రాంతాలకు సైతం ఇప్పుడు మోటారు వాహనాల ద్వారా సులువుగా చేరుకోవచ్చని

0: కేంద్ర మంత్రి చెప్పారు. అలాగే 80 కోట్లకు పైగా ప్రజలు ఉచితంగా ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులను పొందుతున్నారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలను సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిరణ్ రిజిజు పేర్కొంటూ,
1: आज से 12 साल पहले हम कहाँ थे, हमको कोई नहीं पूछते थे. आधे से ज़्यादा गरीबी के रेखा के नीचे में, आधा से ज़्यादा आबादी बिजली पानी नहीं मिलते थे. आज परिस्थिति बदल गई है. आज देश कोने कोने तक लाभार्थी मोदी जी का बनाया हुआ स्कीम लोगों तक पहुँच रहे हैं.
0: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు నితిన్ నబిన్ బీహార్ వరద సహాయ నిధికి 3 నెలల జీతం 6,35,000 రూపాయలను విరాళంగా అందించారు. బీహార్లో వరద పరిస్థితిని రాష్ట ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని సామాజిక మాధ్యమ పోస్టులో ఆయన పేర్కొన్నారు. రైతుల పంట నష్టాన్ని అంచనా వేసి అవసరమైన సహాయం అందించే ప్రక్రియ కూడా కొనసాగుతోందని తెలిపారు. దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడం, వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. హైదరాబాద్లో ఈ రోజు జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతుల ఆదాయం పెంపుతో పాటు వ్యవసాయ వృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఆహార భద్రత, రైతుల జీవనోపాధి, పోషకాహార భద్రత వంటివి వ్యవసాయ రంగంలో 3 కీలకమని చెప్పారు. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఇతర ఆధునిక సాంకేతికతలు ప్రపంచాన్ని ఎంతగా మార్చినప్పటికీ వ్యవసాయం మాత్రం ఎప్పటికీ అత్యవసరమైందిగా ఉంటుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: AI हो, मशीन लर्निंग हो, रोबोटिक्स हो, कुछ भी हो, इनका उपयोग तो हो सकता है, लेकिन हमको फल, सब्जी, अनाज वो खेत ही दे सकते हैं, किसान ही दे सकता है. खेती के बिना दुनिया चल नहीं सकती. मशीन रोटी बना सकती है, लेकिन मशीन गेहूं पैदा नहीं कर सकती, अन्न खेत में ही पैदा होगा. और इसलिए मैं कहता हूं कि किसान केवल अन्नदाता नहीं है, जीवन दाता है.
0: ఆంధ్రప్రదేశ్లోని దుగరాజపట్నంలో గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDLతో రాష్ట ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతి సచివాలయంలో MDL, నేషనల్ షిప్ బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్టీస్ పార్క్ ఏపీ మధ్య అవగాహన ఒప్పందం ఈ రోజు జరిగింది. వచ్చే 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టుపై MDL సుమారు 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 45,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. షిప్ బిల్డింగ్తో పాటు మెరైన్ ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, సర్వీసులు, అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ది చెందే అవకాశముంది. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రతను మెరుగుపరచడంలో యోగా సహాయపడుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. మహారాష్టలోని లోనావాలాలో గల కైవల్యధామంలోని గోర్ధన్ దాస్ సెక్సరియా కాలేజ్ ఆఫ్ యోగా అండ్ కల్చరల్ సింథసిస్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఉపరాష్టపతి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యోగా కేవలం ఒక తరానికి చెందిన సాంప్రదాయం కాదని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం దీనిని పరిరక్షించాల్సిన వారసత్వ సంపదగా ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం ద్వారా యోగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని ఉపరాష్టపతి తెలిపారు. పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్ అనే అంశంపై న్యూఢిల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఇందులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలో 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన 51,000 మందికి నియామక పత్రాలను న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పంపిణీ చేయనున్నారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖల్లో చేరనున్నారు. వీటిలో రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ వంటివి ఉన్నాయి. దేశంలోని బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళం, రాజస్థాన్లలో ఈరోజు

0: భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీపుల్లో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళం, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాంతీయ శాంతి భద్రత స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలను కొనసాగిస్తామని భారత్, యుఏఈలు స్పష్టం చేశాయి. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఆవిర్భవిస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆహార భద్రతను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. దేశం గత 12 ఏళ్ల కాలంలో గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ఈ రాత్రి 10 గంటలకు జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడల ప్రారంభోత్సవ వేడుకలపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. ఈ రాత్రి 10 గంటలకు

గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అంటారు ఆదికవి నన్నయ్య. మనం నిలబడిన ఈరోజు రేపటికి గతమవుతుంది. అది చరిత్రగా మారి భావితరాలకు మార్గనిర్దేశం చేస్తుంది. చరిత్రలో నిలిచిపోయిన ఎందరో మహనీయుల త్యాగాలను, మరపురాని ఘట్టాలను, విప్లవాత్మక మార్పులను, సాహిత్య, రాజకీయ, సాంస్కృతిక రంగాల అరుదైన సమాచారాన్ని సంక్షిప్తంగా చరిత్రలో ఈరోజు శీర్షికన ప్రతిరోజు మీకందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. తప్పక వినండి చరిత్రలో ఈరోజు. ప్రతిరోజు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో

రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖల్లో సరస్వతి పుత్రుని సాహితీ వైభవం ధారావాహిక మొదటి భాగం వింటారు. ఆ తర్వాత ఆరోగ్య సౌభాగ్యంలో చర్మ సమస్యలు నివారణ ఈ అంశం గురించి డాక్టర్ అనూషారెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి.

ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను మాతో ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441119. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం మధ్యాహ్నం 1:30

రేపు ఉదయం 9 గంటలకు తిరుమలలో జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతారంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, శ్రీ పి వెంకట చలపతి గారులు. అనంతరం 9:30 హలో అభిరుచి ఉంటుంది.

డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ గడిచిన సమయం తిరిగి రాదు. సమయాన్ని గౌరవిస్తే సమయం మన జీవితాన్ని మార్చగలదు. ఈ బుధవారం అభిప్రాయ వేదిక కార్యక్రమంలో యువ శ్రోతలకిస్తున్న అంశం, సమయాన్ని ఎలా

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ 20వ ఆసియా క్రీడలు 2026 సందర్భంగా కర్టిన్ రైజర్ ఆఫ్ బ్రాడ్కాస్ట్ కార్యక్రమం ఇప్పుడు వింటారు.

0: హాఫ్ బ్రాడ్కాస్ట్ కార్యక్రమం మీరింతవరకు విన్నారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం. ఈరోజు సంగీత దర్శకులు ఆర్ గోవర్ధన్ వర్ధంతిని పురస్కరించుకుని వారు స్వరపరిచిన కొన్ని చిత్రాల్లోని పాటలు, అలనాటి గీతాలుగా ఇప్పుడు విందాం.

ముందుగా మీరు విన్న ఆ పాట మూగనూము చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పడిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం సంగీతం ఆర్ గోవర్ధనం. తరువాత ఆర్ గోవర్ధనం స్వరాలు కూర్చగా పిబి శ్రీనివాస్ పి సుశీల పడిన ఆత్రేయ సాహిత్యాన్ని విందాం చిత్రం కానిస్టేబుల్ కూతురు.

అలనాటి గీతాలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. తరువాత పింగళి సాహిత్యానికి పెండేల స్వరాలు కూర్చగా ఘంటసాల పీసెస్లో పడిన జగదేక వీరుని కథ చిత్రగీతం విందాం.

అలనాటి గీతాల తర్వాత టీవీ రాజు స్వరాలు కూర్చగా ఘంటసాల పీసుసుల పడిన శ్రీ నారాయణరెడ్డి సాహిత్యాన్ని విందాం. చిత్రం సప్తస్వరాలు

విన్న పాఠం ఘంటసాల స్వీయ సంగీత నిర్వహణలో పి లీలతో కలిసి పడిన మల్లాది సాహిత్యం చిత్రం రహస్యం. అలనాటి గీతాలు చివరగా టీవీ రాజు స్వరాలు కూర్చగా ఘంటసాల పి సుశీల పడిన జూనియర్ సముద్రాల సాహిత్యాన్ని విందాం. చిత్రం తారా శశాంకం.

0: successful BRICS presidency. Mr. Modi appreciated the participation of Crown Prince in the BRICS summit and UAE's cooperation and partnership in achieving substantive outcomes under India's presidency. India has expressed a deep concern over the escalating security situation in the Red Sea region. Briefing media in New Delhi this afternoon, External Affairs Ministry spokesperson Randhir Jaiswal condemned the attacks on Saudi Arabia's sovereign territory, including attacks targeting civilians and economic assets. He said India had also issued a statement following the attempted attack on the holy city of Mecca.
1: Such attacks, I need not elaborate or reiterate, they vitiate the regional security, they impact or undermine regional peace and security, and also threaten freedom of navigation through the Bab al-Mandeb. And obviously, for various reasons, this is totally unacceptable to us. We hope that there is early restoration of peace and stability in the region.
0: On the collision between a Pakistan Navy vessel and an Indian warship, Mr. Jaiswal said India had taken note of Pakistan's response to its protest. He categorically rejected the allegations and insinuations made by Pakistan. Replying to a query on the US Sanctions on Russia and Iran Act, MEA spokesperson Randhir Jaiswal said, India has conveyed at senior levels of the US administration the possible implications of the act for India's energy security, global energy markets and overall bilateral relations. He said India continues to source energy from diversified sources. Mr. Jaiswal reiterated that energy sourcing is guided by national interest. He stressed that meeting the energy needs of 1.4 billion Indians is an imperative. The public sector aviation manufacturer Hindustan Aeronautics Limited, HAL, today handed over light combat aircraft Tejas final operational clearance to in-seater trainers and HTT-40 basic trainer aircraft to the Indian Air Force in Bengaluru today. Defence Minister Rajnath Singh and Civil Aviation Minister K. Ram Mohan Naidu attended the handing over ceremony. HAL handed over two light combat aircraft, Tejas final operational clearance twin-seater trainer aircraft to Indian Air Force. It also handed over four Dhruv next generation helicopters to Pawan Hans Limited, a public sector undertaking. HAL also delivered the first HTT-40 basic trainer aircraft to the Indian Air Force. The Defence Minister named the aircraft Ankur. Speaking at the event, Defence Minister Rajnath Singh expressed confidence that India will emerge as a global player in the sector and appreciated HAL's efforts to indigenize defence and civil aviation technologies. The Election Commission today allotted separate names and electoral symbols to the rival factions of the Trinamool Congress Party. This will allow the groups led by Mamata Banerjee and Arup Roy to contest the by-elections in Nandigram and Rajinagar on the 6th of next month under new identities. The group led by Arup Roy has been allotted the name Democratic Trinamool Congress and the envelope symbol. The faction led by Mamata Banerjee has been allotted the name Mamata All India Trinamool Congress and the football player symbol. Polling for Delhi University Students Union or DUSU concluded today. Voting was held in two phases. Voting was held for four central posts, that is President, Vice President, Secretary and Joint Secretary. Counting of votes will take place tomorrow at the Multipurpose Hall of Delhi University's Sports Stadium in North Campus. And at the Asian Games, the Indian women's cricket team entered the semi-finals after comfortably defeating host Japan by 8 wickets in Nissan today. In the quarter-final match, electing to field first, India bowled out Japan for a paltry 57 in 19.5 overs. In reply, India overhauled the target, posting 59 for 2 in just 5 overs. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి కడప కేంద్రం. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య వివరాలు. రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖల్లో సరస్వతి పుత్రుని సాహితీ వైభవం ధారావాహిక మొదటి భాగం వింటారు. అనంతరం ఆరోగ్య సౌభాగ్యంలో చర్మ సమస్యలు నివారణ ఈ అంశం గురించి డాక్టర్ అనూషారెడ్డి గారితో శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. ఆ తర్వాత శ్రీమతి సి అన్నపూర్ణ గారు పాడిన భక్తి గీతాలు వినవచ్చు. రేపు ఉదయం 9:00 తిరుమలలో జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతారంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర మరియు శ్రీ పి వెంకటచలపతి గారు. మహిళాభారతిలో రేపు 12:30 గత వారం ప్రసారమైన మహిళాభారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు మాత్రమే వారి అభిప్రాయాలను మాతో పంచుకునే మహిళా ప్రతిస్పందన కార్యక్రమం ఉంటుంది. రేపు 12:30 హిందుస్థానీ సంగీతం కార్యక్రమంలో శ్రీ ఇర్షాద్ ఖాన్ గారిచ్చే సీతార్ వాద్యం ప్రసారమవుతుంది. పల్లె ప్రాంతాల్లో రేపు సాయంత్రం 6:30 చింతామణి రంగస్థల పద్య నాటకం నుండి భవాని సన్నివేశంలో భాగంగా చింతామణి పాత్రలో శ్రీమతి వి సావిత్రి గారు పడిన రంగస్థల పద్యాలు వినవచ్చు. రేపు రాత్రి 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవ వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ మరియు శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు గారులు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య వివరాలు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 11:11 దాటి 35 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం.

తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవ వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ మరియు శ్రీ రామకృష్ణ శేషసాయి బాబుగారులు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య వివరాలు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 11:11 దాటి 35 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం.